सुमधुरभा

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 4వ తేదీ శనివారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 5:55 అవుతుంది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 4 జూలై ప్రకృతి పరిరక్షణకు అంకితమైన వన మహోత్సవ వారం. భక్తి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే కాశ్మీర్లోని మేలా షరిక్ భగవతి ఉత్సవం, స్వాతంత్ర సమరంలో అజరామరుడైన మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, అలాగే భారత ప్రజాస్వామ్య చరిత్రలో నిజాయితీ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనమైన మాజీ తాత్కాలిక ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకునే విశిష్టమైన రోజు ఈరోజు. ఇక ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటే, ప్రతి సంవత్సరం 1 జూలై వన మహోత్సవ వారంగా నిర్వహిస్తారు. 1950 అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రి కెఎం మున్షి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం, భూగర్భ జలాలను సంరక్షించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం, ప్రజల్లో పర్యావరణంపై బాధ్యత పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు లక్షలాది మొక్కలను నాటి వాటి సంరక్షణకు కృషి చేస్తాయి. ఇక మరొక ప్రత్యేకత, ఈ రోజున కాశ్మీర్లోని మేలా షరిక్ భగవతి ఉత్సవం కూడా విశేషంగా నిర్వహించబడుతుంది. శ్రీనగర్ సమీపంలోని హరిపర్వత్ కోటలో వెలిసిన సారికాదేవి ఆలయంలో ఈ ఉత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. సారికాదేవిని కాశ్మీర్లోయకు అధిష్టాన దేవతగా భావిస్తారు. వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఈ ఉత్సవం కాశ్మీరీ హిందూ సాంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి. 1897 విశాఖపట్నం జిల్లాలోని పాండ్రంగి గ్రామంలో జన్మించిన అల్లూరి బ్రిటిష్ పాలకులు అమలు చేసిన అణచివేత చట్టాలకు వ్యతిరేకంగా 1922-24 మధ్య జరిగిన రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. హక్కుల కోసం పోరాడి స్వాతంత్ర సమరంలో తన ప్రాణాలను అర్పించిన ఆయన ధైర్య సాహసాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. 1924 బ్రిటిష్ సైన్యం ఆయనను కాల్చి చంపిన ఆయన దేశభక్తి నేటికీ యువతకు స్ఫూర్తినిస్తోంది. ఈరోజే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, భారత మాజీ తాత్కాలిక ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా జయంతి. 1898 ఆయన జన్మించారు. కార్మిక సంక్షేమానికి విశేష కృషి చేశారు ఆయన. 1964 జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం, 1966 లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం, ఈ రెండు సందర్భాల్లో కూడా భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆయన. అధికారంలో ఉన్నప్పటికీ అత్యంత నిరాడంబరమైన జీవితం గడిపిన ఆయనకు దేశం 1997 అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేసింది ప్రభుత్వం. ప్రకృతిని కాపాడే సంకల్పం, భక్తి సంప్రదాయాల పట్ల గౌరవం, స్వాతంత్ర సమరయోధుల త్యాగస్ఫూర్తి, ప్రజాసేవకు అంకితమైన మహనీయుల ఆదర్శాలను మన జీవితంలో ఆచరిస్తూ ముందుకు సాగుదాం. నమస్కారం శ్రోతలు, ఇప్పటి వరకు చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం విన్నారు. సమయం 5:59 దాటింది. ఈ ఉషోదయ వేళ చక్కని దేశభక్తి గీతం విందాం.

0: Underway. Earlier, Egypt advanced to the round of 16 after defeating Australia 4-2 in a penalty shootout at Arlington in the US. Australia and Egypt were tied 1-1 after 90 minutes of regulation time and 30 minutes of goalless extra time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 6:10 దాటి 20 సెకండ్లు అవుతుంది. అర్చన కార్యక్రమానికి స్వాగతం.

శ్రోతలు, ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. ఇంతటితో ఈనాటి అర్చన కార్యక్రమానికి స్వస్తి.

0: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 6:32 దాటింది. ఇప్పుడు విందాం కేకేఎస్ రాజలక్ష్మి గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ.
1: పుష్పార్చన. పరమాత్ముణ్ణి పుష్పాలతో అర్చించి ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అనే పూజకి అర్థం ఏమిటి అంటే, ఓ నారాయణ, ఓ కేశవ, ఈ పూజ వలన వచ్చేటువంటి ఫలితం నాది కాదు, నీది అని చెప్పడమే పూజ అంతరార్థం. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. పని చేసిన వారే ఫలితం తప్పక అనుభవించి తీరాలి. అందుకే పరమాత్మ నామాలతో చేసే సహస్రనామ అష్టోత్రం అనంత కోటి యజ్ఞాలతోటి దానాలతోటి సమానం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే బచ్చ ప్రయచ్చతి తదహం భత్ృ ప్రహృతం మస్నామి ప్రేతాత్మనః. ఎవరు భక్తితో పత్రమును కాని పుష్పమును కాని ఫలమును కాని జలమును కాని సమర్పించుచున్నారో ఆ నిర్మల హృదయుడు భక్తితో సమర్పించిన దానిని ప్రేమతో నేను స్వీకరిస్తాను అని స్వయముగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్మ మన నుండి ఆశించేది కేవలం 8 పుష్పాలు మాత్రమే. అహింస ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ. సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత. శాంతి పుష్పం, తప పుష్పం, ధ్యాన పుష్పం తదేవచ. సత్యమష్ట విధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. మనమంతా హింస చేయకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వభూతములయందు దయ కలిగి క్షమాగుణంతో శాంతి కలిగి శ్రీమన్నారాయణుడి నామంతో నిత్యం తపస్సు ఆచరిస్తూ ఓర్పుతో పరమాత్మనే ధ్యానిస్తూ సత్యమునే పలికే వ్రతాన్ని ఆచరిస్తూ జీవితాన్ని కొనసాగించడమే పరమాత్మకి ఎంతో ప్రీతికరం.
0: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు ఇప్పటి వరకు కేకేఎస్ రాజలక్ష్మి గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా విన్నారు. సమయం 6:35 కావస్తుంది. ఇప్పుడు పొలం కబుర్లు

0: నాటి పొలం కబుర్ల కార్యక్రమంలో పోషకాహార పెరటి తోటల పెంపకం గురించి తెలుసుకుందాం.
1: పోషకాహార పెరటి తోటల పెంపకం. కూరగాయలను పెరటిలో పండించడం ఒక కళ. మనం తీసుకునే ఆహారంలో పోషక విలువల దృష్ట్యా కూరగాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కూరగాయల్లో మనకు కావలసిన ఖనిజ లవణాలు, విటమిన్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. వీటిని విరివిగా వినియోగించడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా బాగా వృద్ధి చెందుతుంది. పెరట్లో పండించే కూరగాయల వల్ల మనం బయట కూరగాయలు కొనే అవసరం కూడా బాగా తగ్గిపోతుంది. దీంతో డబ్బు కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా పెరటిలోని కూరగాయలు బయట కొన్న కూరగాయల కన్నా ఎక్కువ తాజాగా కూడా ఉంటాయి. వీటిలో క్రిమిసంహారక మందుల వాడకం కూడా తక్కువగా ఉంటుంది. ప్రతి కుటుంబం కూడా వారి ఇంటి చుట్టూ ఉన్న స్థలంలో కూరగాయలు, పండ్లు సంవత్సరం పొడవునా పండించి వాడుకుంటే తాజా కూరగాయలతో పాటు మానసిక శారీరక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పెరడు లేని వారు మొక్కలను కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఈ కుండీలను బాల్కనీల్లో, వరండాల్లో, మిద్దలపైన కూడా ఉంచి మొక్కలను పెంచుతూ ఉంటారు. ఇసుక, మట్టి, పశువుల ఎరువు కలిపిన మిశ్రమంతో కుండీలను నింపాలి. అధిక తేమ బయటకు వెళ్లేందుకు వీలుగా ప్రతి కుండీకి అడుగున బెజ్జాలుండాలి. ఇవి పూడిపోకుండా పెంకు ముక్కలు బెజ్జం పైన పేర్చాలి. మిరప, టమాటా, ధనియాలు, బెండ మొదలగు కూరగాయలను కుండీల్లో పెంచుకోవచ్చు. కుండీలను ఒక పంట తర్వాత కుండీలోని మట్టినంతా బయటకు తీసి అందులో వేర్లు లేకుండా శుభ్రం చేసి కొన్ని రోజులు ఎండలో ఉంచాలి. ఆ తర్వాత మట్టిలో ఏదైనా జీవన ఎరువు, వర్మీ కంపోస్టు సగం కలిపి మళ్ళీ కుండీలో నింపి మొక్కలు వేసుకోవచ్చు. కుండీల్లో పెంచే మొక్కలపై మనం మరింత శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. సరైన సమయంలో కాలాన్ని బట్టి, మొక్క పొడవుని బట్టి మరియు పంటని బట్టి నీటి తడులు ఇస్తూ ఉండాలి. ఏదేమైనా కుండీల్లో మొక్కలు పెంచడం అనేది ఒక మంచి అలవాటుగా మలుచుకోవచ్చు. పట్టణాల్లో పెరడు సాధ్యం కాని వారికి ఈ కుండీల్లో కూరగాయల సాగు బాగా ఉపయోగపడుతుంది. కూరగాయలతో పాటు మన చుట్టూ కొన్ని పండ్ల మొక్కలను నాటుకున్నట్లయితే అవి మనకి ఎన్నో పోషక విలువలు కలిగిన పండ్లను ఇస్తాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే జామ, నిమ్మ, బొప్పాయి, సీతాఫలం, దానిమ్మ, సపోటా, కొబ్బరి, ఉసిరి వంటి మొక్కలను నాటుకోవటం మంచిది. ఒక్కసారి నాటిన తర్వాత అవి నిత్యం మనకు ఉత్పత్తులను అందిస్తూనే ఉంటాయి. పండ్లు మన శరీర ఆరోగ్యానికి కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, ఆమ్లాలు, జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైమ్లు, పీచు పదార్థము మరియు శక్తిని అందిస్తాయి. విటమిన్ల లోపం వల్ల సాధారణంగా కనిపించే రక్తహీనత, రేచీకటి, నోటిపూత, కీళ్ల నొప్పులు, చిగుళ్ల వాపు మరియు రక్తం కారణం వంటి రుగ్మతలను చాలా వరకు అరికట్టవచ్చు. అంతేకాకుండా సీతాఫలం, జామ, బొప్పాయి వంటి పండ్లు అధిక మోతాదులో ప్రోటీన్లను కలిగి ఉండి మన శరీర పెరుగుదలకు బాగా తోడ్పడతాయి. అదేవిధంగా నిమ్మజాతి పండ్లు, జామ, సీతాఫలం, సపోటా మొదలైనవి శరీరంలో ఎముకల బలానికి అవసరమైన కాల్షియాన్ని కూడా అందిస్తాయి. అంతేకాకుండా జామ, నిమ్మజాతి పండ్లు, సపోటా మొదలైనవి మన జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి కలగడానికి దోహదపడే ఆమ్లాలను అందిస్తాయి. అంతేకాకుండా మనకు బొప్పాయి నుండి అధిక మోతాదులో ఏ విటమిన్ లభించడమే కాకుండా జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైమ్లు కూడా లభిస్తాయి. పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో అధిక శాతం పిల్లలు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పోషకాహార లోపానికి గురి అవుతారు. పిల్లలు సాధారణంగా పేదరికము, పాఠశాల వాతావరణానికి అలవాటు పడకపోవడం వంటి కారణాల వల్ల భోజనం సరిగ్గా తీసుకోరు. పోషకాహారంపై జరిగిన సర్వేల ప్రకారం పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో క్యాలరీలు, ప్రోటీన్స్, విటమిన్ ఏ, రైబోప్లెవిన్, ఫాలిక్ యాసిడ్, మరియు ఇనుము లోపాలు అధికంగా కనిపిస్తాయి. 50% కంటే ఎక్కువ మంది పిల్లల్లో రక్తహీనత కనిపిస్తుంది. అందువల్ల వారి పెరుగుదల, చదువుపై శ్రద్ధ, విషయాన్ని గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలు శారీరకంగా

మరియు మానసికంగా అభివృద్ధి చెందలేరు. అందువల్ల పాఠశాలల్లో మరియు పెరటి తోటలను పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మధ్యాహ్న భోజన పథకం అనేది పిల్లల ఆరోగ్యము మరియు పౌష్టికతను మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పాఠశాలలో పెరటి తోటలను పెంచడం వల్ల తాజా కూరగాయలు లభించడమే కాకుండా పిల్లల్లో ఇది ఒక మంచి అలవాటుగా మారుతుంది. పెరటి తోటల్లో కూరగాయలు పెంచడం వారిలో పని సంస్కృతిని, పని విలువ, ఖాళీ సమయాన్ని వినియోగించుకునే కాలక్షేపంగా ఉండడమే కాకుండా వారిలో పని పట్ల శ్రద్ధ, చిన్నతనం నుంచే మొక్కల పెంపకంపై ఆసక్తి వెలువడుతుంది. ప్రస్తుత జనాభా పెరుగుదల దృష్ట్యా ఆరోగ్య పరిరక్షణకు గాను సాంప్రదాయ దేశీయ వైవిధ్యమైన ఆయుర్వేద హోమియో మీద ప్రజలు మక్కువ చూపుతున్నారు. మన దేశంలో పెరిగే 15,000 నుండి 18,000 మొక్కల్లో 8,000 మొక్కలు ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన అశ్వగంధ, నేల ఉసిరి, కలబంద, దుంపరాష్ట్ర, పొడపత్రి, నేలవేము, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, అడ్డసరము, వామాకు, సరస్వతి ఆకు మొదలైనవి పెరటి తోటల్లో కూరగాయలతో పాటు పెంచుకోవచ్చు. ఏడాది పొడవునా ఉండే ప్లాట్ విషయానికి వస్తే ములక్కాడ, అరటి, బొప్పాయి, కరివేపాకు, కర్రపెండలం ఏడాది పొడవునా ఏదో ఒక పంట పండుతూనే ఉంటుంది. కొన్ని నిరాటంకంగా పండుతూనే ఉంటాయి, కొన్ని ఏడాదికి 2 కాపులను ఇస్తాయి. వీటిని ఒకే ప్లాట్ లో పండించడం మంచి పని. పెరటి తోటల పెంపకం విషయానికి వస్తే కూరగాయలు మన నిత్య జీవితంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి. ముఖ్యంగా శాకాహారులకు పోషక పదార్థాలతో కూడిన ఆహారం సమకూరేది కేవలం కూరగాయల ద్వారానే అనడంలో అతిశయోక్తి లేదు. పోషకాహార నిపుణుల ప్రకారం ఒక సమతుల్యమైన ఆహారాన్ని అందుకోవాలంటే పెద్దవారికి రోజుకు కనీసం 85 గ్రాములు, 300 గ్రాముల కూరగాయలు అవసరం. కానీ మన దేశంలో ప్రస్తుతం కూరగాయలు ఉత్పత్తి అవుతున్న దాని ప్రకారం చూస్తే రోజుకు సగటున ఒకరికి కేవలం 120 గ్రాములు కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పెరటిలో మొక్కల పెంపకం విషయానికి వస్తే మన కోసం మనం ఇంట్లోనే కూరగాయలను ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాన్యంగా గ్రామంలో ఇంటి వెనక పెరటి తోటలు ఉంటాయి. కానీ ఎంతమందికి కూరగాయలు కావాలి, వాటిని పెంచేందుకు ఎంత సమయాన్ని కేటాయించాలి అనే విషయాలపై పెరటి తోటల యొక్క పరిమాణం ఆధారపడి ఉంటుంది. పెరటి తోట సాధ్యమైనంత వరకు దీర్ఘచతురస్రాకారంగా ఉండటం మేలు. పొడవుగా సన్నగా ఉన్న మళ్లలో విత్తనాలు వేయడానికి, నార్లు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వంటగదికి దగ్గరగా పెరటి తోటను పెంచడం వలన వంటింటి నీటి వ్యర్థాలను మొక్కలకు అందుబాటులో ఉంచవచ్చు. దీని ద్వారా నీరు సద్వినియోగం అవుతుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి ఉమాదేవి గారు. సమయం 6:45 వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 7 గంటలకు తిరిగి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాన్బే. ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనలో భాగంగా పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటూ,
1: కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. 9,322 కోట్ల రూపాయలు 27 ఇండస్ట్రీలు, ఇవి పూర్తయితే 39,535 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి.
0: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం ఉర్కొండపేట ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. స్థానికులతో మాటామంతి నిర్వహిస్తారు. అక్కడి నుంచి మిట్చిల్ మండలం వెల్జాల క్రాస్ రోడ్డుకు చేరుకుని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మిట్చిల్ బహిరంగ సభా ప్రాంగణంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కడప జిల్లాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం శుభ పరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నిర్మితమవుతున్న తొలి ఉక్కు కర్మాగారం ఇదేనని తెలిపారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 గిగావాట్ల లక్ష్యంతో పనిచేస్తోందని అన్నారు. రాష్టంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కు చెందిన సీనియర్ అధికారి, రాష్ట వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ డ్రగ్స్ విభాగం అధికారి, ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు, ఫార్మసిస్టులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు.

0: ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బీసీ గురుకుల వసతి గృహాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి నిన్న తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆహారం వసతి సదుపాయాలు బాగున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పేద పిల్లలకిచ్చే ఆహారంపై ఫుడ్ కమిషన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పేర్కొంటూ,
1: పేద పిల్లలకు ఇచ్చే ఒక ఫుడ్ కు సంబంధించిన విషయాలు, రేషన్ షాపులు అయితే పిఎం మాతృవందన యోజన ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, గర్ల్ బేబీ అయితే గనక 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక సివిల్ కోర్టుకు ఉన్న అర్హతలు, విధి విధానాలు, దానికి సంబంధించిన యాక్ట్ అవన్నుంటాయండి. పేద పిల్లలకు పెట్టే ఆహారం, ఆహారంలో ఎటువంటి తప్పులు చేయొద్దు అధికారులు అని చెప్పి మేము ఎంతో మంది ఎంప్లాయీస్ మోటివేట్ చేస్తున్నాం. జాగ్రత్త పనిచేయడం మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో అభివృద్ది పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని పేరుతో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకే వైఖరిని అవలంబిస్తున్నారని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మ నిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి పెంపు, సరఫరా వ్యవస్థ బలోపేతం, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపి శిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న ఆయన కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4న తుది శ్వాస విడిచారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే

సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7 గంటలు దాటి 36 సెకండ్లు అవుతుంది. ఈనాటి మా ప్రసార విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసార విశేషాల అనంతరం 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7 గంటల 15 నిమిషాలకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, ఇంకా కొన్ని లలిత గీతాలు వింటారు. 7 గంటల 30 నిమిషాలకు మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 8 గంటల 30 నిమిషాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8 గంటల 35 నిమిషాలకు మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 9 గంటలకు హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం, 9:30 నిమిషాలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటారు. 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 12:30 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 12:40 నిమిషాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 14:00 ఆంగ్లంలోను, 14:15 హిందీలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 14:30 నిమిషాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 5:00 ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటారు. ఇంకా కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 ఢిల్లీ కేంద్రం నుంచి సంస్కృతంలో వార్తలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు, వాతావరణ నివేదిక ముందు విషయాలు తెలుసుకుంటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంకా కొన్ని జానపద గీతాలు వింటారు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో నేరుగా విత్తే వారిలో కలుపు యాజమాన్యం గురించి డాక్టర్ జి రమేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇంకా కొన్ని పొలం కబుర్లతో పాటు జానపద గీతాలు వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో పసందైన తెలుగు సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:40 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. ఇప్పటి వరకు ఈరోజు ప్రసారం కానున్న ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. సమయం 7:05 వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఈ ఉదయం జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానం వంటి పలు వ్యూహాత్మక అంశాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బాలోత్రాలోని పంచ్ప్రదా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. 13,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టే జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఆర్గనైజర్ వీక్లీ పత్రిక 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ మంత్రి, విశ్వసనీయతను కాపాడుకుంటూనే పత్రికలు సమాచారాన్ని అందించి, ప్రశ్నించి విజ్ఞానవంతమైన ప్రజా చర్చను ప్రోత్సహించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యానికి కొన్ని వారాల ముందు 1947 జులై 3వ తేదీన తొలి సంచికతో ప్రారంభమైన ఆర్గనైజర్స్ వీక్లీ పత్రికా ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ప్రయాణంలో ఆర్గనైజర్ వీక్లీ కూడా పాలు పంచుకుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఫుల్ కేత్కర్, గౌతమ్ చౌబే రచించిన హిందుత్వ డిస్కోర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రీడింగ్ విత్ ఆర్గనైజర్ పేజెస్, డాక్టర్ ఉజ్వల చక్రదేవ్ రచించిన టెంపుల్స్ బియాండ్ భారత్ అనే పుస్తకాలను కూడా ఉపరాష్టపతి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రాబ్రన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్ లో జరిగే 3వ భారత్ ఆస్టేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జూలై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వస్తువుల ఎగుమతులు సుమారు 440 బిలియన్ డాలర్ల నుండి 530 బిలియన్ డాలర్లకు, అలాగే ఇతర ఎగుమతులు సుమారు 421 బిలియన్ డాలర్ల నుండి 470 బిలియన్ డాలర్లకు పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1: Our aim is to grow in the current year. We were 863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach 1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods. Services will have to grow from 421 to about 470.
0: సుంకాల మార్పులు, రవాణా అంతరాయాలు ఉన్నప్పటికీ

2025-26 సంవత్సరంలో భారత్ 863 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయి ఎగుమతులను సాధించి 4.6% వృద్ధిని నమోదు చేసిందని కూడా గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను వాటి ప్రభావాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ కార్యదర్శితో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఎల్నినో కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా తలెత్తే సమస్యలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ, సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఏ పంటలు వేయాలో రైతులకు తగిన సలహాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా అమిత్ షా చెప్పారు. అలాగే దేశంలో బియ్యం, గోధుమలతో సహా అత్యవసర ఆహార ధాన్యాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని హోంమంత్రి తెలియజేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ సీసీఆర్ఎస్ 5వ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఆయుర్వేద విద్య, పరిశోధన, శాస్త్రీయ సమాచార ప్రసారం, డిజిటల్ పాలనను ప్రోత్సహించే లక్ష్యంతో 3 ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించడంతో దేశ ఆయుర్వేద పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు వేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమావేశంలో ఆయుర్వేద పరిశోధన, విద్య, ప్రజారోగ్యాన్ని అభివృద్ది చేయడంలో సీసీఆర్ఎస్ చేసిన గణనీయమైన కృషిని కొటేచా అభినందించారు. జాతీయ పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలు, ఉత్తమ పద్దతులను రూపొందించాలని ప్రోత్సహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి రొనాల్డ్ లెస్కూర్ నిన్న ఫ్రాన్స్ లో ఎక్స్ ఎన్ ప్రొవిన్స్ లో భారత్ ఫ్రాన్స్ ఆర్థిక చర్చకు సహాధ్యక్షత వహించారు. భారత్లో ఆర్థికాభివృద్ది కోసం ఫ్రెంచ్ అభివృద్ది సంస్థల పురోగతిపై వారు చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల అవకాశాలను కూడా వారు స్వాగతించారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ఆర్థిక, ద్రవ్య, సాంకేతిక, పెట్టుబడి, వాణిజ్య అంశాలను పరిష్కరించడానికి ఈ ఆర్థిక చర్చా వేదిక దోహదపడుతుందని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారతాన్ని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 102,000కు పైగా ఎన్యూమరేషన్ ఫామ్లు డిజిటలైజ్ చేశారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా సుమారు 33,14,000 ఫామ్లను పంపిణీ చేసినట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

టచ్పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 అవుతుంది. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

శుభోదయం సింహప్రియ కార్యక్రమంలో ముందుగా సింహప్రియ సమాచారం తెలియజేస్తుంది మీ నరసింహ. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంలో పాల్గొంటున్న బూత్ లెవెల్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. నగరంలోని వెంగళరావు నగర్లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆర్డీఓ అనుషత కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, ఓటర్ల వివరాలు ధృవీకరణ, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై ఆరా తీసిన అనంతరం ఆయన మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఫోన్ చేసిన ఓటర్లందరికీ సమాచారాన్ని అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా కృషి చేయాలని కోరారు. అనుమ సముద్రంపేట మండలంలో సర్ ప్రక్రియను ఆత్మకూరు ఆర్డీఓ భూమిరెడ్డి భావని శుక్రవారం పరిశీలించారు. సచివాలయంలోనే అంత అనే శీర్షికన ప్రచురితమైన వార్తపై ఆమె స్పందించారు. ఏఎస్పేటలో ఆమె పర్యటించడంతో ఇంటింటికి బీఎల్ఓలు వెళ్లి ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టారు. స్వయంగా ఇళ్లకెళ్లే ప్రక్రియను ఆమె పరిశీలించారు. సర్ ప్రక్రియలో ఏఎస్పేట మండలం చాలా వెనుకబడి ఉందని, అంగన్వాడీ నిర్వాహకులు సహకారం అందించాలని సూచించారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ప్రతిపాదనలు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాలోని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 15వ తేదీలోపు ప్రతిపాదనలు పంపాలని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. వివరాలకు www.deo.nellore.50webs.com సంప్రదించాలని సూచించారు. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటున్నారు. వేగంగా వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు రావడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటన శుక్రవారం వెంకటాచలం సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు గూడూరుకు చెందిన 5 కుటుంబ సభ్యులు కారులో మైపాడు బీచ్ కు వెళ్లి తిరిగి సొంతూరుకి వస్తుండగా వెంకటాచలం టోల్ ప్లాజా సమీపానికి చేరుకోగానే కారులో నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారును రోడ్డు పక్కన నిలిపివేశారు. టోల్ ప్లాజా సిబ్బంది వెంటనే స్పందించి కారులో ఉన్న 5 సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. శ్రోతలు సింహప్రియ సమాచారం వింటున్నారు. కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 31.68 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈ గజేందర్ రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగా కాలువకు 2000, లో లెవెల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. పొదలకూరు విద్యుత్ శాఖ అధికారులు జనబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో శుక్రవారం ట్రీ కటింగ్ ను నిర్వహించారు. సౌత్ ఫీడర్ పరిధిలోని జనబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏడీఈపీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మండలంలోని మొత్తం విద్యుత్ శాఖ సిబ్బంది, సబ్స్టేషన్ ఆపరేటర్లు, అధికారులు పాల్గొని 11 కేవీ ఎల్టీ లైన్లను పూర్తిగా పరిశీలించినట్లు తెలిపారు. లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి వదులుగా ఉన్న కండక్టర్లను సరిచేశారని పేర్కొన్నారు. వాకాడు ఎమ్యూనరేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్న

వాకాడు తహసీల్దార్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలని తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ సూచించారు. శుక్రవారం ఆయన వాకాడు మండలంలోని ఎర్రగడ్డపల్లి, దుగ్గరాజపట్నం, తూప్లిపాడు, తూప్లిపాలెం, వాకాడు గ్రామాల్లోని పోలింగ్ బూతుల పరిధిలో జరుగుతున్న ఎమ్యూరేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇప్పటివరకు కార్యక్రమంలో సింహపురి సమాచారం విన్నారు. సమయం 7:21 దాటింది. ఇప్పుడు స్వరార్చనలో భాగంగా ఒక చక్కని గీతం విందాం.

0: ఇప్పుడు చిన్న ప్రకటన అనంతరం లలిత గీతం వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు, ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. సమయం 7:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంతటితో ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:31 దాటింది. అండ్ మీ ఉత్తరాల కార్యక్రమానికి అయితే మనం వెల్కమ్ చెప్పేద్దాం. ఎస్, మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 7901 0841 4415. నెంబర్ మరొకసారి 7901 0844 15. ఈ నెంబర్కి కార్యక్రమాలపైన మీ అభిప్రాయాలు, సలహాలు, సందేహాలు, సూచనలు ఇవన్నీ కూడా మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ 8 గంటల వరకు ప్రసారం అవబోతున్న ఈ కార్యక్రమంలో మీ అభిప్రాయాలని శ్రోతలందరూ వినేలాగా చదివి వినిపించబోతున్నాను. ఓకే, సో ఇంక లేట్ చేయకుండా మనం కార్యక్రమం అయితే మొదలు పెడదాం. చాలా మెసేజెస్ ఇప్పటికే వచ్చేస్తున్నాయి. ఎస్, ఒక్కొక్కటిగా చదివి సో మీ అందరి మెసేజెస్ కూడా కవర్ చేద్దాం. ఓకే, అండ్ ఫస్ట్గా మనకు వచ్చిన మెసేజ్ డాక్టర్ ఎస్విఎస్ ప్రసాద్ గారు పంపించారండి. ఆకాశవాణి సింహపురి కేంద్ర సిబ్బందికి శుభోదయం. మీరు చేసే అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటాయి. గురువారం రోజు సాయంత్రం వనితవాణి కార్యక్రమంలో సావిత్రి గారి గురించి చెప్పిన తీరు చాలా బాగుంది అంటూ తమ అభిప్రాయాన్ని మనతో పంచుకుంటున్నారు ఎస్విఎస్ ప్రసాద్ గారు. ఆ తర్వాత సముద్ర తీర కథలు కార్యక్రమం కూడా చాలా బాగుంది. ఈ రెండు కార్యక్రమాలని ప్రజెంట్ చేసినటువంటి ప్రసన్న లక్ష్మి గారు మరియు మంజులా గారికి, నిర్వహించిన తమనం నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియచేయగలరు అంటూ తమ అభిప్రాయాన్ని అయితే మనతో పంచుకుంటున్నారు. అండ్ ధన్యవాదాలు అండి డాక్టర్ ఎస్విఎస్ ప్రసాద్ గారు. ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి, పేర్నమెట్ట గ్రామం నుంచి ఇంకా చెప్పాలంటే ఈ మెసేజ్ అయితే మనకు వచ్చింది. అండ్ ఎస్విఎస్ ప్రసాద్ గారు ప్రొఫెషనల్ సింగర్ అని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఫ్యాంటాస్టిక్ అండి. సో తొందరలోనే మీ పాటలు మేము వినాలి మరి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ మనం చూద్దాం. ఈ మెసేజ్ మనకు నెల్లూరు జిల్లా జొన్నవాడ గ్రామం నుంచి పంపించారు. పంపిన వారు ఎస్ విశ్వనాథం, శ్రీమతి విశ్వనాథం సుశీలమ్మ శ్రీనివాసులు, సుమలత, రవికుమార్, సుభాషిణి, పివి ప్రసాద్, విజయలక్ష్మి, పివి కౌస్తుబ్, పి వెంకట కార్తిక్, ప్రత్యూష, వీరందరూ కూడా పంపిస్తున్నారు. సో పంపించిన సందేశం ఏంటంటే, సింహపురి ఆకాశవాణి నెల్లూరు కేంద్రం వారు ఈ వారం ప్రసారమైన సముద్ర తీర కథలలోని చేపల వేట ఆట కాదు ప్రాణాలతో చెలగాటం అనే కథ చదివిన శ్రీమతి మంజులా పాలెట్టి గారి చక్కని అభినయ అండ్ కంఠంతో, చక్కని స్వరంతో ఆమె చదివిన తీరు మమ్మలను ఎంతగానో ఆకర్షిస్తూ, ప్రతి వారం కొత్త పుంతలతో అలరిస్తూ మా మనసులను ఆకట్టుకుంటూ ఉంది అంటూ తమ సందేశాన్ని అయితే మనతో పంచుకుంటున్నారు శ్రీనివాసులు గారు. ధన్యవాదాలండి. అండ్ ఎస్, రచయిత పొట్లూరి సుబ్రహ్మణ్యం గారికి, నిర్వహించిన తమనం నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియచేయండి అంటూ తమ అభిప్రాయాన్ని మనతో పంచుకుంటున్నారు. డెఫినెట్గా అండి. అండ్ ఎస్, మీరు చెప్పినట్టుగా సముద్ర తీర కథలు చక్కని స్వరంతో, చక్కని అభినయంతో అలా కొనసాగిపోతూ ఉంది. ఇంకా ముందు ముందు మంచి మంచి కథలు రావాలని అయితే మీలాగా నేను కూడా ఆశిస్తున్నా. అండ్ నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకు పంపిన వారు నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు ఇంకా ఏనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరితానందన్, వేదాంశ్, కార్తీకం, మోహిత్, సిద్ధార్థ్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి మెసేజ్ మనకి ఇది పంపిస్తున్నారండి. అదేంటో ఒకసారి మనం పరిశీలిస్తే, జూలై 1వ తేదీ చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమంలో నేషనల్ డాక్టర్స్ డే, వైద్యో నారాయణ హరి, ప్రాణాలిచ్చింది దేవుడు అయితే తర్వాత ఆ ప్రాణాలు కాపాడేవాడు డాక్టర్, తర్వాత దేవుళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలని కాపాడే దాతలు.

కూడా వాళ్ళే, వాళ్ళు కూడా దేవుళ్ళే. దేవుని నిర్ణయంలో వారు కూడా సమిధిలే. కోవిడ్-19లో ఎందరో తమ ప్రాణాన్ని రిస్క్లో పెట్టి కొందరు ప్రాణాలను రక్షించిన దాతలు వారిని గౌరవించి స్మరించుకునే రోజును జరుపుకోవడం గురించి చక్కని సందేశాత్మక వివరణ తెలిపిన వ్యాఖ్యాత గారికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అలాగే ఆ రోజు వినిపించిన దేశభక్తి గీతం కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని మేల్కొల్పి విలువలు చాటిన గీతం చాలా బాగుంది అంటూ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి. ఇంకా అర్చన కార్యక్రమంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, ఆ తర్వాత వినిపించిన సూక్తి సుధ కెకెఎస్ రాజలక్ష్మి గారి వ్యాఖ్యాన ప్రవచనంలో భగవాన్ నామస్మరణలో దేవుణ్ణి అర్చించి కొలిచే విధానాన్ని చాలా చక్కగా వివరించారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేయగలరు అంటున్నారు. డెఫినెట్గా అండి, మీ విషెస్ వారికి అంతేలా చూసుకుంటాం. ఓకేనా? అండ్ ఎస్ ఎస్ ఎస్, ఇంకా మెసేజెస్, ఎస్ మెసేజ్ మొత్తం అయితే కవర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు పంపిన వారు రఘువీర్ సింగ్, సుగ్నా భాయ్, రాధా మున్న ఏలూరు నుంచి అయితే ఈ మెసేజ్ మనతో పంచుకుంటున్నారు. సో వీరేమంటున్నారో మనం పరిశీలిస్తే, ఓకే, ఆకాశవాణి సింహపురి కేంద్ర సంచాలకులకు సిబ్బందికి మన వస్తే ఒక మంచి మాట అంటూ, నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన కోటేశ్వరులు, ఆరోగ్యవంతులు కూడా అంటూ తెలియజేస్తున్నారు. డెఫినెట్గా అండి, నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా పడుకోండి, నిద్ర లేచేటప్పుడు సంతోషంగా లేయండి. సో డెఫినెట్గా కోటేశ్వర్లు అంటూ రఘువీర్ సింగ్ గారు అయితే మనకు చెప్తూ ఉన్నారు. అండ్ మీరు ఆ కార్యక్రమాలపై అభిప్రాయాల విషయానికి వస్తే, 29వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన భక్తి రంజని కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలు విని ధరించాం. 8:35 ప్రసారమైన ఈ సంగతి మీకు తెలుసా శీర్షికన మౌంట్ ఎవరెస్ట్ దాని కథ కమామిషన్ కావ్యశ్రీ మేడం గారు వివరిస్తూ ఉంటే, ఆ మౌంట్ ఎవరెస్ట్ చూస్తున్న అనుభూతిని పొందాం. ఇంకా చెప్పాలంటే ఆ ఎవరెస్ట్ని అధిరోహించామన్నట్లుగా ఉంది ఆ ప్రోగ్రాం అంటూ తెలియజేస్తున్నారు. ఆ మంచు ప్రదేశాలు, అచ్చట గల టెంపరేచర్, అచ్చట నివసించే జంతువుల వివరాలు విని ఆశ్చర్యం చెందాం. మేడం గారికి ఇంకా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ రఘువీర్ సింగ్, సుగ్నా భాయ్, రాధమున్న ఏలూరు నుంచి అయితే మెసేజ్ మనతో పంచుకుంటున్నారు. అలాగే శుభ శనివారం ఇంకొక అభిప్రాయం కూడా మనతో పంచుకుంటున్నారు వీరు. 3వ తేదీ అంటే నిన్న శుక్రవారం సాయంత్రం ప్రసారమైన యువత రంగంలో జీకే ప్రశ్నలు వేసి మా మెదడుకు బాగా పదును పెట్టిన మేడం గారికి, ఆకాశవాణికి ధన్యవాదాలు. 6:30 ప్రసారమైన గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన ఆ రోజు కథ బాగుంది. మనిషిని సముద్రంలోకి లాక్కుని వెళ్లే చేపలున్నాయని ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. సముద్ర హోరులో ఆ చేపల వేటలో జాలర్లు పడే బాధలు వర్ణనాతీతం. అచ్చట జరిగే సన్నివేశాలు చూడాలన్నా వినాలన్నా మంజులా పాలేటి గారికే సాధ్యం అది నరేట్ చేయాలంటే అంటూ మంచి కాంప్లిమెంట్ ఇచ్చారండి. డెఫినెట్గా మేడం గారికి ఈ విషయం తెలియజేస్తామండి. ఈ సముద్ర తీరకథల శీర్షిక అందించిన రచించిన ఎస్ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారికి, నిర్వహించిన డైరెక్టర్ గారికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. ఇక ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, మన మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా వారికి మన శుభాకాంక్షలు అందిస్తూ వారి సేవలను ఒక్కసారి మననం చేసుకోవడం మన విధి. జై అల్లూరి సీతారామరాజుకి జై అంటూ మెసేజ్ పంపించాను. అండ్ తర్వాత సూక్తి సుధలో కెకెఎస్ రాజలక్ష్మి గారు అందించిన సూక్తులు పూజ చేయడంలోని ఆంతర్యం గురించి చక్కటి విషయాలు మాకు తెలియజేశారు, ధన్యవాదాలు అంటూ ఈ వారానికి సెలవు అంటున్నారు మన రఘువీర్ గారు. ధన్యవాదాలండి మీ మెసేజ్ పంపినందుకు. అండ్ ఇలాగే మీ మెసేజెస్ అండ్ మీ అభిప్రాయాలు ఇవన్నీ పంపిస్తూ ఉండండి. డెఫినెట్గా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు మన సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో రావాలని ఆసిద్దాం. నెక్స్ట్ మెసేజ్ మనకు పంపిన వారు ఆకాశవాణి సింహపురి సిబ్బందికి శుభోదయం, మీ కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి అంటూ గిరిధర్ గారు మనకి మెసేజ్ పంపుతున్నారు. సోమవారం రోజు సాయంత్రం వనితవాణి కార్యక్రమంలో సావిత్రి గారి గురించి చాలా చాలా బాగా చెప్పారు. ప్రసన్నలక్ష్మి మేడం గారికి, డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ తమ అభిప్రాయాన్ని అయితే పంపుతున్నారు. అలాగే పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి కార్యక్రమం

అదే సముద్ర తీర కథలు రచన చాలా బాగుంది అంటూ గిరిధర్ గారు, తులసి కుమారి, సాయి ప్రణతి, మేదిని, ప్రవల్లిక, కృష్ణవేణమ్మ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్స్ టు ఆల్ ఇండియా రేడియో అంటూ మనకైతే మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి, సో ఈ కార్యక్రమాల్లో మిమ్మల్ని అలరిస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు మీకు. ఇలాగే మేము మెసేజ్ పంపుతూ ఉండండి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో మన సింహపురి ఎఫ్ఎం నుంచి రావాలని కోరుకుందాం. నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు పెద్దాపురం మండలం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి పంపించారు. పాటలాడుతున్నారు, బట్ ఇది పాటల టైం కాదు, త్రిమూర్తుల గుప్తా గారు. సో పాటల టైంలో దాన్ని పరిశీలిద్దాం ఈ మీ సందేశాన్ని, సరేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్కి మనం వెళ్ళిపోతే, ఈ మెసేజ్ మనకి పంపించిన వారు, ఆ మెసేజ్ చదివితే మీకు అర్థమైపోతుంది చూడండి. సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ గారికి, సింహపురి ఎఫ్ఎం ఆర్జే అబీద్ హుసేన్కి, పర్వీన్ మేడం గారికి, నరసింహ గారికి, కావ్యశ్రీ గారికి, మంజుల గారికి, శ్రీవత్సల గారికి, అందరికీ, ప్రతి ఆర్జేకి పేరు పేరున ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. మా సింహపురిలో మీరు సూపర్ అండి, మా సింహపురి అన్నారు, ఎస్, కానీ మన సింహపురి, మన సింహపురిలో ప్రతి కార్యక్రమం చాలా బాగుంటుంది. సూక్తి సుధా ఈ వారం, ఇంకా మన నెల్లూరు సముద్ర తీరపు కథలు, ఈ సంగతి మీకు తెలుసా, విహారి మాకు ప్రత్యేకంగా చాలా చాలా ఇష్టం అంటున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలమ్మ స్థాన్భాష కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్. అల్లగడ్డ నుంచి పాలెంపూలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, బండారు త్రిమూర్తుల గుప్తా గారు, గురుశంకర్ గారు, ఈ పేర్లన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఓకే, సో మొత్తంగా ఒక మాటలో చెప్పాలంటే తబలమస్తాన్ గారు ఇంకా వారి మిత్రులు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం కవర్ చేయాల్సిన మెసేజెస్ చాలానే ఉన్నాయి. నెక్స్ట్ మెసేజ్ మనకు పంపిన వారు రాజశేఖర్ రాజు గారు. రాజశేఖర్ రాజు గారు అనగానే బీవీ నగర్ గుర్తొస్తుంది. బీవీ నగర్ అంటే అది ఎక్కడో కాదు, నెల్లూరులోనే ఉంటుంది, అండ్ మన సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. సో వీరి మెసేజ్ వచ్చిందంటే కొంచెం కవితాత్మకంగా ఉంటుంది, అండ్ కావ్యాత్మకంగా కూడా ఉంటుందంట. ఎస్, వీళ్ళు చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఈ విషయం మీకు తెలుసా అనే కార్యక్రమంలో అంటున్నారు. కానీ రాజశేఖర్ రాజు గారు, మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ విషయం కాదు, ఈ సంగతి మీకు తెలుసా అనే కార్యక్రమం. దాన్ని ఈ విషయం మీకు తెలుసా అనుకుంటారు. ఓకే, ఎనీవేస్, ఈ సంగతి మీకు తెలుసా అనే కార్యక్రమంలో ఒక కథను వివరించాలన్నా, ఒక విషయాన్ని క్లుప్తంగా చెప్పాలన్నా, చెప్పే విధానంలో చదువు రాని వాళ్లకు కూడా క్లుప్తంగా వివరంగా అర్థం చేసుకోగల పద్ధతిలో చాలా అద్భుతంగా చెప్పగల నైపుణ్యత, సామర్థ్యత ఒక్క మా చిరునవ్వుల కావ్యశ్రీ మేడం గారికి సాధ్యమని ఖచ్చితంగా చెప్పగలనంటూ, ఈ విషయంలో మేడం గారిని ప్రోత్సహిస్తూ, అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ తెలియజేస్తున్నారు. డెఫినెట్గా అండి, మేడం గారు వింటా ఉంటే కన్నా అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అది. అలాగే మీరు ప్రతిరోజు కమ్మటి బిర్యానీ వడ్డిస్తూ వాటిలో పీసెస్ తగ్గించినట్లు ఒక గంట ప్రోగ్రాం తగ్గించేశారంటున్నారు. డోంట్ వరీ, భవిష్యత్తులో మళ్ళీ ఆ గంటని తిరిగి తీసుకొద్దాం, మళ్ళీ బిర్యానీ వడ్డిస్తూ మొక్కలు పెంచుతాం. ఎంతో ప్రోగ్రామ్ మిస్ అయినట్టు అనిపిస్తుంది, కనుక మునుపట్లాగే కార్యక్రమాలు 11 గంటల వరకు వచ్చేలా చేయాలని కోరుతున్నామంటూ రాజశేఖర్ రాజు గారు పంపిస్తున్నారు. డెఫినెట్గా అండి, ఇది మీరు ఈ పంపిన సందేశాన్ని డెఫినెట్గా మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మీరు చెప్పినట్టుగా ఈ సంగతి మీకు తెలిసే కార్యక్రమం చాలా చక్కగా కొనసాగుతుంది అంటూ మీరు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. అండ్ నెక్స్ట్ మెసేజ్కి మనం వెళ్తే, ముత్తుకూరు నుంచి వెంకటేశ్వర్లు గారు ఈ మెసేజ్ పంపిస్తున్నారు. సో మీరు పంపిస్తున్న విషయం ఏంటంటే, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతం, వాటిల్లో మాకు ముఖ్యంగా డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి చాలా విషయాలు తెలియజేస్తున్నారు. మాకు చాలా సంతోషం, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఇంటర్వ్యూస్ మన పబ్లిక్కి ఎంతో ఉపయోగపడతాయంటూ మీరు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా ఒకటి మనం పరిశీలిద్దాం. ఈ మెసేజ్ మనకి పంపించింది కాల్వ గ్రామం నుంచి పంపిస్తున్నారు. కాల్వ గ్రామం, ఫస్ట్ టైం వింటున్నా ఈ ఊరి పేరు, ఆదిలాబాద్ జిల్లాలో ఉందంట. పంపినవారు నవీన్ రజిత గారు. వీరేమంటున్నారంటే,

ఈ సంగతి మీకు తెలుసా? సూపర్ వనిత వాణి చాలా బాగుంటది. విహారీ ప్రోగ్రామ్ మా ఫేవరెట్, తప్పకుండా వింటాం విహారీ ప్రోగ్రామ్ అంటూ నవీన్ అండ్ రజిత గారు మనతో ఈ విషయాన్ని పంచుకుంటున్నారు. ధన్యవాదాలండి. ఓకే, డెఫినెట్గా మంచి మంచి కార్యక్రమాలు అయితే మన సింగపూర్ ఎఫ్ఎంలో రాబోతున్నాయి, అండ్ వింటూ ఉండండి. అండ్ ఎస్, ఇప్పుడు 7:45 టైం అవుతుంది. ఒక మంచి పాట వినేద్దాం, ఒక చిన్న ప్రోమో వినేద్దాం, ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ చేద్దాం. అండ్ ఇప్పుడు మీరు వినబోయే పాట బ్రహ్మ చిత్రం కోసం కేజీ యేసుదాస్ ఆలపించగా బప్పిలహరి సంగీతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:51 అవుతుంది. మనమైతే ఇప్పుడు మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉన్నాం కదా, అండ్ మెసేజెస్ కొన్ని వచ్చేసినాయి, వాటిని కవర్ చేసేద్దాం. ఆకాశవాణి నెల్లూరు డైరెక్టర్ గారికి మరియు సిబ్బందికి నమస్కారాలు. గత వారం మీ ఉత్తరాల కార్యక్రమం చదివిన తీరు అమోఘం అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు, న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి. ధన్యవాదాలండి. ప్రతి వారం మీరు ప్రసారం చేస్తున్న విహారీ కార్యక్రమం శ్రోతలను ఎంతగానో అలరిస్తుంది. చక్కటి కార్యక్రమాలు అందిస్తున్న ఆకాశవాణి డైరెక్టర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలంటూ నాగ్నాథ్ గుప్తా గారు మనకు ఈ సందేశాన్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ మీ అభిమానానికి. ఇలాగే మీరు విహారీ కార్యక్రమంతో పాటు మిగతా అన్ని కార్యక్రమాలు కూడా ఫాలో అవ్వండి. సో అన్ని కార్యక్రమాలు కూడా మన సింహపురి ఎఫ్ఎంలో ప్రజాదరణ పొందుతున్నాయి. ఓకేనా? అండ్ ఎస్, నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే మహతీ గారు పంపించారండి నెల్లూరు నుంచి ఈ మెసేజ్. వీరేమంటున్నారంటే, ఆకాశవాణి సింహపురి కేంద్ర సిబ్బందికి శుభోదయం. మీ కార్యక్రమాలు బాగుంటే సోమవారం సాయంత్రం వంటవాణి కార్యక్రమంలో సావిత్రి గారి గురించి చెప్పిన తీరు చాలా బాగుంది అంటూ మనకు ఈ మెసేజ్ మహతీ గారు నెల్లూరు నుంచి పంపించారండి. తమనం నాగేశ్వరరావు గారికి ఇంకా ప్రసన్న లక్ష్మి గారికి మా ధన్యవాదాలు తెలియచేయగలరు. అలాగే పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చిన సముద్ర తీర కథలు కార్యక్రమం చాలా బాగుంది అంటూ మహతి గారు తమ అభిప్రాయాన్ని మనతో పంచుకుంటున్నారు. డెఫినెట్గా మీ విషెస్ వారికి అందేలా చూసుకుంటామండి. సముద్ర తీర కథలు, ఇంకా వనితవాణి కార్యక్రమంలో ప్రసన్న లక్ష్మి గారు చేసిన కార్యక్రమం మీకు నచ్చినందుకు సంతోషం. ప్రియమైన ఆకాశవాణి నెల్లూరు, సింహపురిలో మీ ఉత్తరాల కార్యక్రమంలో మా ఉత్తరాలు చదువుతున్న వ్యాఖ్యాత గారికి నమస్తే, శుభోదయం అంటూ మన నెల్లూరు ఆకాశవాణి కార్యక్రమంలో అన్నీ కూడా బాగుంటున్నాయి, అందుకు ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. ఇప్పుడు జస్ట్ మీరు వినిపించిన అన్ని ప్రాంతాల వారి విశిష్టతలను సమ్మేళన పరుస్తూ రచించిన తెలుగు వారమండి అనే లలిత గీతం బాగుంది అంటున్నారు. ఓకే, శుభోదయం. సింహపురి కార్యక్రమంలో విన్న లలిత గీతం గురించి బండారు త్రిమూర్తుల గుప్తా గారు ఈ విషయం మనతో పంచుకుంటున్నారు. చాలా ఆసక్తిగా విన్నాను. నాకు ఈ లలిత గీతం వింటుంటే పెళ్లి రోజు చిత్రంలో పివి శ్రీనివాస్ గారు సినీ నటి జమున గారు ఆలపించిన పెళ్లి వారమండి అనే పాట స్ఫురణకు వచ్చింది అంటూ త్రిమూర్తుల గుప్తా గారు మనతో ఈ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అండ్ ఎస్, మీరు ఒక్కసారి రేడియో కేంద్రాన్ని సందర్శించాలని ఉంది అంటూ రాజశేఖర రాజు గారు అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, వచ్చి మీరు పర్మిషన్ తీసుకుంటే, డెఫినెట్గా పై అధికారులు అనుమతిస్తే డెఫినెట్గా మనం సందర్శించవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపినారు కట్ల సతీష్ గారు, తమ అభిప్రాయాన్ని మనతో పంచుకుంటున్నారు. అదేంటంటే, సింహపురి ఎఫ్ఎం కేంద్ర డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభోదయం. మీ ఉత్తరాలు కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. గత వారం మీ ఉత్తరాలు కార్యక్రమం అభిదుస్సన్ గారు చాలా చక్కగా నిర్వహించారు, వారికి సర్వదా కృతజ్ఞతలు. ఇక ఈరోజు విషయానికి వస్తే, చరిత్రలో ఈరోజు కార్యక్రమం చాలా బాగుంది. అనంతరం దేశభక్తి గీతం అర్చన భక్తి సంగీతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విని తరించాం. సూక్తి సుధలో రాజలక్ష్మి గారి సూక్తులు చాలా బాగున్నాయి. పొలం కబుర్ల కార్యక్రమంలో పెరటి తోటల పెంపకం గురించి ఉమాదేవి గారి గలంలో అద్భుతంగా ఉంది కార్యక్రమం అంటున్నారు సతీష్ గారు. ధన్యవాదాలు, శుభోదయం అంటూ చెప్తా ఉన్నారు. కట్ల సతీష్ గారు, నేను ఒకటి అదే అబ్జర్వ్ చేశాను, మీరు ఎప్పుడూ ఏది మిస్ అయినా కూడా పొలం కబుర్లు పెంచలమ్మ అంటూ ఉమాదేవి గారి కార్యక్రమానికి అయితే మీరు కాంప్లిమెంట్స్ పంపిస్తూ ఉంటారు. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఆ మేడం గారికి విషయాన్ని కూడా మేము చేరవేస్తాం, మీ విషెస్ వారికి అందేలా చూసుకుంటాం.

ద్వారా కోరిన చిత్ర గీతాల కార్యక్రమంలో చేసిన వారు చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. డెఫినెట్గా చేసిన వారు చేస్తున్నారు, బట్ మీరు ప్రయత్నించండి. వాళ్ళని కూడా మనం రిక్వెస్ట్ చేద్దాం, ఈ మీ ఉత్తరాలు కార్యక్రమం ద్వారా అయితేనేమి, మామూలుగా మనం కాల్ చేసినప్పుడు అయితేనేమి, కొంచెం గ్యాప్ ఇచ్చి కొత్త వారికి అవకాశం ఇద్దాం అనేసి రిక్వెస్ట్ అయితే చేద్దాం. ఓకేనా సతీష్ గారు, ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే డెఫినెట్గా జరుగుతుంది. అండ్ ఎస్, నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించడం వారు ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. ఈరోజు మీ ఉత్తరాల కార్యక్రమం ప్లెజెంట్గా, సూపర్గా, అద్భుతంగా ఉంది అంటూ పంపిస్తున్నారు. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగున్నాయంటూ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి అయితే ఈ మెసేజ్ అయితే మనకు వచ్చింది. ధన్యవాదాలండి ఊర్మిళ, సతీష్, రాజు అండ్ ఇంద్ర, ఇందాక నేను చెప్పిన పేర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ మెసేజ్, ఆత్మ, పరమాత్మ, ఆత్మ పరిశీలనత అంతా కొంతకాలమే, అందరూ కొంత దూరమే. శూన్యులకి చూస్తూ తత్వం చెప్పే వేదం, ఆత్మీయత, బంధాలు అంత బూటకమని, ఆత్మ లేని మనిషితో ఆడుకునే నాటకం. ఏం చెప్పారండి నాగేశ్వరరావు గారు, జీవిత సత్యాల్లో తత్వం గురించి చెప్పాను, ఫీల్గా సమయం ఉంటే చదవగలరు నాగేశ్వర గారు పంపించేశారు, చదివేశానుగా. ఓకేనా, నెక్స్ట్ మెసేజ్ చాలా రోజుల తర్వాత వచ్చింది మనకు, పంతాడు శ్రీనివాసరావు గారి నుంచి మెసేజ్, కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మూరిపల్లం నుంచి. శ్రీనివాసరావు గారు ఏమంటున్నారు చూద్దాం. ప్రతి వారం ప్రసారం చేస్తున్న సముద్ర తీర కథలు వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఆ రచయిత గారికి, ఇంకా ప్రసారం చేస్తున్నటువంటి ఆకాశవాణి వారికి మా అభినందనలు అంటూ తెలియజేస్తున్నారు శ్రీనివాసరావు గారు. డెఫినెట్గా అండి, ఎమిషస్ వారికి అందేలా చూసుకుంటాం, రచయిత గారికి, ఇంకా వ్యాఖ్యాతకి అండ్ స్టేషన్ డైరెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని పంచుకోవడం జరుగుతుంది. ఓకేనా, అండ్ టైం అయితే ఇప్పుడు 7:58 ఉంది అండ్ మెసేజెస్ కూడా కొంచెం మనకి ఉన్నాయి, అవన్నీ కవర్ చేద్దాం. మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రతిసారి వింటున్నాం, ఇక కార్యక్రమాలు విహారీ, యాత్రా సహాయకారి కార్యక్రమం, సముద్ర తీర కథలు, డాక్టర్ గారి సలహాలు, కార్యక్రమం చాలా బాగుంటుంది అంటూ మంచిర్యాల నుంచి చంద్రమొగులి, పద్మారాణి, అక్షర కృప ఈ మెసేజ్ అయితే మనతో పంచుకుంటున్నారు. ధన్యవాదాలండి మీకు మా కార్యక్రమాలు నచ్చినందుకు. ఇలాగే వింటూ ఉండండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. డెఫినెట్గా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు మన సింహపురి ఎఫ్ఎం నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మెసేజ్ మనకు జై జవాన్ జై కిసాన్ అంటూ తబలా మస్తాన్ గారు పంపించారు. సింహపురి ఎఫ్ఎంలో ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం చాలా బాగుంటుంది, విహారీ డాక్టర్ గారి సలహాలు, అలాగే ప్రతి కార్యక్రమం బాగుంటుంది, హలో అభిరుచి లైవ్ ఇన్ కార్యక్రమం, అభిరుచి వాట్సాప్, ప్రతి కార్యక్రమం బాగుంటుంది అంటూ కావుల అడవుల గ్రామం నుంచి అహోబుల వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు, ఇంకా వారి మిత్రబృందం అయితే పంపిస్తున్నారు. ఓకే, సో అహోబులం వెంకటేశ్వర్ల కోసం ఈయన మస్తాన్ గారు, తబలా మస్తాన్ గారు ఈ మెసేజ్ అయితే మనకు టైం టైప్ చేసి పంపించారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ అహోబులం వెంకటేశ్వర్లు. సో అహోబులం వెంకటేశ్వర్ గారు మామూలుగా కాల్ అయితే చేస్తూ ఉంటారు కానీ మెసేజ్ అయితే ఎప్పుడు పట్టరు, అందుకోసం ఆ ఛార్జ్ మస్తాన్ గారు తీసుకున్నట్టున్నారు ఈరోజు. ఓకే ఎనీవేస్, ఇప్పుడైతే టైం మనకి 7:59 దాటి 30 సెకండ్లు అవుతుంది, మన రోజువారీ కార్యక్రమాలు వినే టైం వచ్చేసింది. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి, 8:30 జిల్లా సమాచార లేఖ, ఈరోజు విజయవాడ కేంద్రం నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు, 8:35 పోస్ట్ కార్డు ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతలు వినే కార్యక్రమం మనోరంజన్లో తిరిగి కలుసుకుందాం.

0: పాల్గొన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అరకులోయ కేంద్రంలో 5,000 మందితో మెగా యోగా ఈవెంట్ ఏర్పాట్లు చేశారు. గత ఏడాది అరకు డిగ్రీ కాలేజీలో వరల్డ్ రికార్డు సాధించిన స్ఫూర్తితో ఈ ఏడాది కార్యక్రమాలు కొనసాగాయి. పాడేరులోని కాఫీ హౌస్లో ఇండియన్ రెడ్ క్రాస్ GGH ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కలెక్టర్ టి నిశాంతి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 14 యూనిట్ల రక్తం సేకరించారు. 18 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతులంతా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే గేట్ల నిర్వహణ, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాంల పనులను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ ఏడాది ఖరీఫ్ కు 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజ్ పంపిణీ, పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. జూన్ చివరి వారంలో ముంపు గ్రామాల ప్రజలతో గ్రామ సభలు నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. జూన్ 24 జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీఓ ఆదిత్యవర్మ ప్రారంభించారు. 25కి పైగా సంస్థలు హాజరై 1200 మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేళాలో 430 మంది గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. నైపుణ్య శిక్షణ పూర్తి చేసిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ మేళాలో బెంగళూరు, హైదరాబాద్, విశాఖలోని ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగాలు కల్పించారు. పోలవరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లులో వేసవి విడిదికి పర్యాటకుల తాకిడి పెరిగింది. జూన్ నెలలో 30,000 మందికి పైగా పర్యాటకులు మారేడుమిల్లి సోకులేరు వ్యూ పాయింట్, జలతరంగిణి జలపాతాన్ని సందర్శించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మారేడుమిల్లిలో ట్రెక్కింగ్ సౌకర్యాలు కల్పించారు. యోగాంధ్రలో భాగంగా మారేడుమిల్లిలో కూడా యోగా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గిరిజనులకు హోంస్టేల ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నషాముక్త భారత్ అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు మాట్లాడుతూ మత్తురహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు, ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్లు పిలుపునిచ్చారు. నషాముక్త భారత్ అభియాన్ పై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మత్తురహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన మత్తురహిత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ది లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాల కలెక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ద్వారా రైతుల్లో ఖరీఫ్ సాగుపై అవగాహన పెంపొందించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ వ్యవసాయ పథకాలను రైతులకు చేరవేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతుల మధ్య సమన్వయం పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే అధిక దిగుబడులు సాధించి రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ సంస్కృతిని పరిరక్షించడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్లు వివరించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యతో పాటు సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వర్ష ప్రభావం అధికంగా ఉండడంతో కాలానుగుణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అనంతరం మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి.

0: आंध्र प्रदेश
1: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాల్లో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
2: మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వినబోతున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాట సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం ద్వారా వినాలనుకుంటే మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ తెలుగు గంగా కాలనీ సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం పొదలకూరు రోడ్ నెల్లూరు 524004 అనే చిరునామాకు పోస్ట్ కార్డు మీద మీరు కోరుకున్న చిత్రం, పాట పేరు రాసి పంపి మనోరంజని ప్రసారమవుతున్న ఆ రోజుల్లో వినొచ్చు. ముందుగా మనకి ఉత్తరం పంపిన వారు వాకాడ్ నుంచి శ్రీనివాస్ గారు మరియు ఇంకా జనార్దన్ గారు అడుగుతున్నారు. వాళ్ళ మిత్రులందరి కోసం జగడం చిత్రం నుంచి మాకోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా మీకోసం మీరు కోరుకున్న పాట, ఈ పాట ఆలపించిన వారు టిప్పు ప్రియ, రచన చంద్రబోస్, సంగీతం అందించిన వారు తేజశ్రీ ప్రసాద్.

0: మీద టీషర్ట్ చేసావనుకో అద్దిరిపోద్ది. అచ్చు మహేష్ బాబులా ఉంటావు తెలుసా.
1: ఇంకేం చేస్తాం,
2: నువ్వా నువ్వు ముక్కు పోగెట్టేసి పొట్టిగా వేసుకున్నావు అనుకో కరదల్లాడిపోద్ది. ఎట్టోసారి అభిరుసలో ఉంటావు తెలుసా.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కు వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. మనోరంజనీ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం ఇప్పుడు చదువు. ఈ ఉత్తరం మనకు పంపిన వారు ముత్తుకూరు నుంచి వెంకటేశ్వర్లు, ఇంకా వారి మిత్రబృందం. వీరు కోరుతున్న పాట జబర్దస్త్ చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాట అంటున్నారు. డెఫినెట్గా అండి, మీకోసం జబర్దస్త్ చిత్రం నుంచి మీరు కోరుకున్న ఈ పాట విని ఆనందించండి.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా ప్రతి సోమవారం.

0: ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. శ్రోతలు, మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. తర్వాత ఉత్తరం మనకు పంపినవారు బివి నగర్ నుంచి మనోహర్ శరత్ కుమార్, ఇంకా వారి కుటుంబ సభ్యులు పంపుతున్నారు. సీతయ్య చిత్రం నుంచి మాకోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి, మీకోసం సీతయ్య చిత్రం కోసం అనురాధ శ్రీరామ్ ఆలపించిన గీతం, ఎంఎం కీర్వాణి సంగీతం, చంద్రబోస్ రచన, విని ఆనందించండి.

0: ಸಂತಸ ಕೃಷ್ಣ
1: ನಾವು ಹಲೋ ಅಂದಗಾಡು
0: ನಾನ್ ಸದ್ದು.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇప్పటి వరకు మనోరంజనీ కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా వరకొరకున్న సినీ గీతాలు విని ఆనందించారు. సమయం 8:59 దాటి 6 సెకండ్లు అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అనంతరం హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.
3: అయితే ఇప్పటిక బోలెడ్ అంత షాపింగ్?
4: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
3: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
4: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
3: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
4: కానీ అక్క
3: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
4: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
5: ఆర్బీఐ చెబుతుంది
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:00 వస్తుంది. హలో విరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దాం. కార్యక్రమంలో మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 0861-233-1100 లేదా 0861-233-1102 నంబర్లకు కాల్ చేసి వినొచ్చు. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతని పలకరిద్దాం. హలో
7: హలో
2: హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: సార్ నమస్తే. సార్
2: నమస్తే అండి, చెప్పండి.
7: సార్ బుచ్చిరెడ్డిపాళెం నుంచి తుమ్మల చర్ల గోపీనాథ్. సార్
2: ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారండి?
7: స్వర్ణ కమలం సినిమాలో ఆకాశంలో అనే పాట సార్.
2: ఓకే, కోరుతున్న శ్రోతలు ఉన్నారా?
7: నా మిత్రుడు పాలెం పోలయ్య.
2: ఓకే,
7: యాకీరు.
2: ఓకే అండి. సో మీరు కోరుకున్న శ్రోతల కోసం స్వర్ణకమలం చిత్రం కోసం చానకి ఆలపించిన గీతం, సీతారామ శాస్త్రి రచన, ఇళయరాజా సంగీతం విని ఆనందించండి.
7: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు హలో విరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
2: నమస్తే సార్.
1: నమస్తే అండి. హలో విరుచి కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: రఘు.
1: రఘు గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: నమో వెంకటేశాయ.
1: నమో వెంకటేశాయ,
2: కమనీయమైన పాట. కళ్యాణం కమనీయం.
1: ఓకే, నమో వెంకటేశాయ. ఓకే, నాగార్జున నటించిన చిత్రం. ఓకే, కోరుతున్న శ్రోతలు ఉన్నారండి?
2: మిత్రకుంట శ్రోతలు అందరి కోసం, మీకోసం, మా కోసం సార్.
1: ఓకే, సినిమా స్టార్టింగ్ పేరు ఏంటి? ఓం నమో వెంకటేశాయ.
2: ఓకే
1: సార్. హలో,
2: చెప్పండి.
1: ఓకే, సో మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు ఈ గీతం.
2: ఓకే.

ప్రసవని సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 9:10 అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన.

0: వచ్చే కార్యక్రమంలో ఫోన్ ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో హలో
1: హలో నమస్కారం సార్.
0: నమస్కారం అండి, చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు దరయాస్తాను.
0: ఓకే, ఎక్కడి నుంచి అండి?
1: నెల్లూరు జిల్లా భోగల్ మండలం బిట్టగుండ నుంచి.
0: ఓకే, సో ఈరోజు కాల్స్ అన్ని బిట్టగుంటాలుగా తగులుతా ఉన్నాయి, చెప్పండి. ఇందాక రఘు గారు కూడా కాల్ చేశారు, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాటను విందాం?
1: సిరివెన్నెల.
0: సిరివెన్నెల చిత్రం నుంచి ఏ పాట?

0: ప్రభు విధాత
1: విధాత తలపున. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడారు ఆ పాట. ఓకే, సంతోషం. వినేద్దామా మరి సిరివెన్నెల గారి రచన? ఓకే అండి, కేవీ మహదేవన్ గారి సంగీతం అందించారు ఈ పాటకు.
0: థ్యాంక్ యూ సార్.
1: విని ఆనందించండి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్
2: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనా?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
8: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
9: జారీ చేయవారు BIS విజయవాడ బ్రాంచ్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతలను పలకరిద్దాం. హలో,
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నరసింహ సార్,
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: ఓర్ మసీద్ నుంచి ఇస్మాయిల్ సార్.
0: ఇస్మాయిల్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు
1: సార్?
0: ఏంటండి,
1: ఎలా ఉన్నారు సార్? మీరు
0: చాలా బాగున్నానండి ఇస్మాయిల్ గారు, థ్యాంక్ యూ.
1: దీంతో మాట్లాడటం మాకు
0: సాధిస్తాం. ఓకే అండి, చెప్పండి, పాట విందాం
1: సార్. గోరిన్ ట్యాంకులో సార్, కొమ్మ కొమ్మకు సన్నాయి సార్.
0: కొమ్మ కొమ్మకు సన్నాయా?
1: అవును సార్, గోరిన్ ట్యాంకులో.
0: ఓకే, కోరుతున్న శ్రోతలు ఉన్నారండి?
1: మా అన్న జాకిర్ అన్న గారు భూపాల వెంకటేశ్వర్లు పాదం పొగలేశ్వరు కోవూర్ బజార్ సెంటర్ నుంచి టీ మాస్టర్ వెంకటేశ్వరుడు.
0: హలో
1: సార్,
0: సినిమా పేరు గోరింటాకేనా? అది
1: అవును సార్, శోభన్ బాబు సార్.
0: ఓకే,
1: శోభన్ కొమ్మ కొమ్మకు సన్నాయి పోటీ రాగారుతున్నాయి.
0: ఓకే, వేరే పాట ఏమన్నా ఆడగలరా?
1: ఇష్టం సార్, మీకు ఇష్టం వచ్చింది సార్, మీకు సార్ మా
0: ఓకే చెప్పండి. నేను పాట నేర్చుకు ప్రయత్నాలు అయితే ఉన్నా. హలో
1: సార్.
0: ఓకే, చూసారా మీరు ఆ సినిమా? ఓకే, మీ పాటనే డౌన్లోడ్ చేసేస్తాను. ఓకే అండి, సో వింటూ ఉండండి, మీ పాట అయితే వచ్చేస్తుంది.
1: ఓకే సార్.
0: ఓకే అండి, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు అండి.

ಬಂದ

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారాలు. శ్రోతలు ఇప్పటి వరకు హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. సమయం 9:30 దాటింది. ఇంతటితో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి బై బై చెప్పేద్దాం. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వినే కార్యక్రమానికి స్వాగతం పలికిద్దాం. ఒక చిన్న ప్రకటన అనంతరం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
3: బడ్జెట్ రెడీ అయిందా?
2: 5,000 మిగిలాయి.
3: కొత్త చీర తీసుకుంటావా?
2: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
3: ఇంకోటి
2: వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
3: చెప్పవులే,
2: ఇక వెళ్ళమ్మా.
4: ఆర్బీఐ అంటుంది
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. హలో అభిరుచి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనకి మెసేజ్ పంపించారు ఎద్దుమైలారు నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. రౌడీ అల్లుడు చిత్రం నుంచి మాకోసం ఒక పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు.

డెఫినెట్గా అండి. రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధిక ఆలపించిన గీతం, భువనచంద్ర సంగీతం, భువనచంద్ర రచన, బప్పిలహరి సంగీతం.

హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వినే కార్యక్రమంలో తర్వాత మెసేజ్ మనకు పంపినవారు బిట్రగుంట గ్రామ ప్రజలు అరెసన్, ఇంకా వారి మిత్రబృందం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి మా కోసం పాటను వేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి, సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి మీరు కోరుకున్న ఈ పాట విని ఆనందించండి.

0: వచ్చాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మాటని అడుగుతున్నారు. నంద్యాల జిల్లా అలగడ్డ నుంచి పాలెంపోలయ్య. మా ఫ్రెండ్స్ కోసం, మా కోసం స్టేట్ రౌడీ చిత్రం నుంచి ఈ యొక్క పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, పాలెంపోలయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, అలాగే నెల్లూరు సింహప్రి ఎఫ్ఎం శ్రోతలు, ఆర్జేలు అందరి కోసం ఈ పాట అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, సో మీరు కోరిన విధంగా స్టేట్ రౌడీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చానికి అనిపించిన గీతం, వేటూరి రచన, పప్పిలహరి సంగీతం.

ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు, హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న ఆశని గీతాల్ వింటూ ఉన్నారు. తర్వాతి పాట అడుగుతున్నవారు రమాసుందరి కిరణ్ కుమార్, నెల్లూరు నుంచి. సుల్తాన్ మూవీ నుంచి మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. ఖచ్చితంగానే మీకోసం సుల్తాన్ చిత్రం నుంచి మీరు కోరుకున్న ఈ పాట అయితే వచ్చేస్తుంది. ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి. ఇంకా మీరు కోరుకున్న పాట వినాలనుకున్న శ్రోతలు 7901408445 అనే నంబర్కు వాట్సాప్ పంపించి వినవచ్చు. ఇప్పుడైతే మనం ఉదిత్ నారాయణ చిత్ర గారు ఆలపించిన ఈ పాట, వేటూరి రచన, కోటి సంగీతం, విని ఆనందించండి.

మీరు వింటున్న నరసింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు. నెక్స్ట్ మెసేజెస్ మనం పరిశీలిద్దాం. నెల్లూరు జిల్లా కొడలూరు మండలం గన్నవరం పొలతోట రామచక్రం నుంచి దుగుపతి శివప్రసాద్ ఇంకా వారి మిత్ర బృందం ఆడుతున్నారు, తులసి సినిమా నుంచి మా కోసం పాట అంటూ ప్రయత్నిద్దామండి. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి బొమ్మరెల్లు చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. అలాగే ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్ యశోద ఇంకా వారి మిత్ర బృందం మహబూబ్ నగర్ జిల్లా మూసపేట నుంచి బలాదూర్ చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. డాకు మహారాజ్ చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ఇంకా సుప్రియ. తబలా మస్తాన్ గారు మాకోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. మనసా పలకవై శుభాకాంక్షల చిత్రం నుంచి అడుగుతున్నారు, ప్రయత్నిద్దామండి. పాలంపురి గారు, మీ పాట ప్రసారం చేశాను, మీ మెసేజ్ డిలీట్ చేస్తారా? ఓకే. తర్వాత మెసేజ్, సింహపురి ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలు, గుడ్ మార్నింగ్, శుభోదయం. ప్రెసిడెంట్ గారి పిల్లల చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. అనంతపురం జిల్లా కొడుమి గ్రామం అఖిల్, అరుణ, సద్దాన, పాలింగరాజు, సుధీర్, యశ్వంత్ తర్వాత పాటను అడుగుతున్నారు. సీఎం రోడ్ ఆటో నగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ ఇంకా వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. ఓకే. బ్రహ్మ చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. ఈరోజు మార్నింగ్ ఆ పాటను ప్రసారం చేస్తాం, మీరు వినలేదేమో బహుశా. ఓకే. తర్వాత రమాసుందరి, కిరణ్ కుమార్ గారు నెల్లూరు సుల్తాన్ మూవీ నుంచి పాటను అయితే వేస్తాం. అండ్ ఇంకా హైదరాబాద్ హైదరాబాద్ ఎఫ్ఎం సింహపురి వారికి స్పెషల్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్యామిలీ మెంబర్స్. హైదరాబాద్ నుంచి రమాదేవి గారు ఇంకా వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు, డాడీ సినిమాలో నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయమని ప్రయత్నిద్దామండి. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు అడుగుతున్నారు పెద్ద చిత్రం నుంచి పాటను కావాలంటూ. నెక్స్ట్ మా కోసం ఒక మంచి పాట అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబండ జైనుద్దీన్, అభిద, ఐషా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ అత్యంత ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం సార్. నేటి భారతం చిత్రం నుంచి ఒక మంచి పాట అంటూ ప్రయత్నిద్దామండి. వనపర్తి నుంచి గోవిందరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిలాల్ వీరందరూ వసంతం సినిమా నుంచి అడుగుతున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం తేవరపల్లి నుంచి ప్రయత్నిద్దామండి. హాయ్, గుడ్ మార్నింగ్, మాకోసం కుషి సినిమా నుండి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ రవీందర్, శిరీష, లాస్య, అభినయ్ దుబాయ్ నుంచి అడుగుతున్నారు. వావ్. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రతాప్ గారు అయితే పంపించారు. సో ఇప్పుడైతే టైం మనకు 9:56 అయిపోయింది, మనకుంది చాలా కొద్ది సమయం కాబట్టి మీ అందరూ డిసప్పాయింట్ అవ్వకుండా మీ అందరి కోసం కోరుతున్న శ్రోతలు, వింటున్న శ్రోతలందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్

వస్తోంది. సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు ఇప్పటి వరకు మా ప్రభాత ప్రసారాలు విన్నారు. సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. ఇంతటితో ఈనాటి మన షో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎస్, మరికొద్దిసేపట్లో విజయవాడ కార్యక్రమాలు వినేసి ఆనందించండి. సైనింగ్ ఆఫ్ ఫర్ ది వీక్, మీ నరసింహ. బాయ్ బాయ్.

0: వసుదైక కుటుంబం.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. గత వారం రోజులుగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతల అనంతరం ప్రస్తుతం పరిస్థితులను మరింత దిగజారకుండా నిలువరించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలైతే కొనసాగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మో జలసంధి ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు సానుకూలంగా కొనసాగాయి. ఖతార్ రాజధాని దోహాలో జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇరుపక్షాలు ప్రధానంగా చర్చించాయి. ఈ సమావేశం గురించి ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ పాత్రికేయులకు వివరిస్తూ ఇరుపక్షాల మధ్య జరిగిన పరోక్ష చర్చలు సానుకూలంగా ముగిశాయని చెప్పారు. ఈ చర్చల్లో ప్రధానంగా 14 అంశాల అవగాహన ఒప్పందంపై దృష్టి సారించామని చెప్పారు. ఒప్పంద ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఒక సరికొత్త అత్యవసర కమ్యూనికేషన్ ఛానల్ ఏర్పాటుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. దీంతోపాటు ఖతార్ బ్యాంకులలో స్తంభింపు చేసిన ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయడంతో పాటు వ్యూహాత్మక ప్రాంతమైన హార్మో జలసంధి భద్రత, లెబనాన్ అంతర్గత పరిస్థితులపై కూడా ఇరుపక్షాలు సుదీర్ఘంగా చర్చించాయని చెప్పారు. 2 రోజుల పాటు జరిగిన ఈ చర్చలకు పరోక్షంగా ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయని తెలిపారు. చర్చల అనంతరం ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలేవీ జరగలేదని, అంతా మధ్యవర్తుల ద్వారానే సాగాయని పేర్కొన్నారు. ఇక మరోవైపు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇరాన్ లో నిన్న ప్రారంభమయ్యాయి. ఖమేనీ అంతిమ సంస్కారాలు 6 రోజుల పాటు జరగనున్నాయి. టెహ్రాన్ నగరంలోని గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మైదానంలో అధికారిక వీడ్కోలు కార్యక్రమం సమావేశాన్ని నిర్వహించారు.

0: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు కమ్యూనికి నివాళులర్పించారు. పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంత్యక్రియలకు ఇరాన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఖమేని అంత్యక్రియలకు భారత్ తరపున ప్రతినిధి బృందం హాజరైంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరెటా, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యద్ అతా హస్నైన్ అంత్యక్రియలకు హాజరైనట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తబా ఖమేని తన తండ్రి మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేని అంత్యక్రియలకు హాజరు కావడం లేదని ఆ దేశ అధికారులు వెల్లడించారు. భద్రతాపరమైన ముప్పులు, నిఘా సంబంధిత ప్రమాదాల నేపథ్యంలోనే ఆయన బహిరంగంగా కనిపించడం సురక్షితం కాదని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక గాజా ప్రాంతంలో మానవతా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, అత్యవసర మందుల కొరత తీవ్రంగా ఉందని అంతర్జాతీయ సహాయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. బాధిత ప్రజలకు నిరంతరాయంగా మానవతా సహాయం అందేలా అన్ని పక్షాలు సహకరించాలని ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సహాయ కార్యక్రమాల కోసం మరింత ఆర్థిక సహకారం అందించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నాయి. యూరోపియన్ దేశాలు కూడా మధ్యప్రాచ్య పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాజాకు తక్షణ మానవతా సహాయం అందించడంతో పాటు దీర్ఘకాలిక రాజకీయ పరిష్కారం కోసం అన్ని పక్షాలు చర్చలు కొనసాగించాలని యూరోపియన్ నాయకులు పిలుపునిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనడం ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రత, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని వారు స్పష్టం చేశారు. యుక్రెయిన్ రష్యా మధ్య ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. గురువారం రోజు రష్యా యుక్రెయిన్ పై భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో ఆ దేశ రాజధాని కీవ్ నగరంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 17 మంది పౌరులు మృతి చెందగా 90 మందికి పైగా గాయపడ్డారు. కీవ్ నగరంలోని 30 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు పాల్పడింది. ముఖ్యంగా నివాస భవనాలు, పౌర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడులపై స్పందించిన రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ యుక్రెయిన్ ఇటీవల తమ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిపిన దీర్ఘశ్రేణి దాడులకు ప్రతిస్పందనగానే ఈ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ ప్రకటించిన 40 రోజుల దాడుల వ్యూహంలో భాగంగా రష్యాలోని కీలక చమురు శుద్ధి కేంద్రాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని రష్యా ఆరోపించింది. రష్యా దాడుల అనంతరం యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ ఆ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రష్యా పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోందని ఆరోపించిన ఆయన తమ దేశం ఈ దాడులకు తగిన సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో యుక్రెయిన్ కు మరింత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలు, ఆయుధాలు, సైనిక సహాయం అందించాలని అమెరికా, నాటో సభ్య దేశాలను, ఐరోపా మిత్ర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అమెరికాలో జన్మించిన ప్రతి చిన్నారికి కల్పించే జన్మతా పౌరసత్వం విధానాన్ని పరిమితం చేయాలన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి ఒక్కరికి పౌరసత్వ హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ జన్మతా పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారు లేదా తాత్కాలిక వీసాలపై నివసిస్తున్న విదేశీయులకు అక్కడ జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం వర్తించకూడదని ఆయన నిర్ణయించారు. ముఖ్యంగా గ్రీన్ కార్డు లేని విదేశీయుల పిల్లలకు పౌరసత్వ హక్కు నిరాకరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే దీనిపై పలు రాష్ట్రాలు, పౌర హక్కుల సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించగా ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించిన దిగువ కోర్టులు ట్రంప్ ఉత్తర్వులను నిలిపివేయగా అమెరికా సుప్రీంకోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థించింది. అయితే జన్మతా పౌరసత్వం అంశంపై సుప్రీంకోర్టు తీర్పును కూడా డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. ఈ పౌరసత్వ నిబంధనను ధనిక విదేశీయుల పిల్లల కోసం రూపొందించలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా సుప్రీంకోర్టు తప్పు చేసిందని, ఈ సమస్య తప్పక పరిష్కారం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా పనామా కాలువపై కూడా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పనామా కాలువపై చైనా తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని స్పష్టం చేశారు. ఆ కాలువపై నియంత్రణను అమెరికా గతంలో పనామాకు అప్పగించడం చారిత్రాత్మక తప్పిదమన్నారు.
1: Tremendous amounts of money for years and years, and now China is trying to take over the Panama Canal, and we're not going to let that happen.
0: ఐరోపా వ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవడంతో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రపంచ మహాసముద్రాలు కూడా చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదైన జూన్ నెలను నమోదు చేశాయి. 2023-24 ఎల్నినో సంవత్సరాల్లో నమోదైన ఉష్ణోగ్రతల కంటే ఈసారి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదయ్యాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక గత జూన్ లో నమోదైన రికార్డు స్థాయి తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ఫ్రాన్స్ లో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆ దేశ ప్రజారోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ వెల్లడించింది. జూన్ 22 నుంచి 28 వరకు ఒక్క వారంలోనే దాదాపు 9,000 మరణాలు నమోదయ్యాయని, ఇది అంతకుముందు వారంతో పోలిస్తే సుమారు 29% అధికమని తెలిపింది. ప్రైవేట్ నివాసాలు, ఆసుపత్రులు, వృద్ధుల సంరక్షణ కేంద్రాల్లో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ముఖ్యంగా ప్యారిస్ ప్రాంతంలో అత్యధిక పెరుగుదల నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ప్రైవేట్ నివాసాల్లో మరణాల సంఖ్య వారానికి 91% పెరిగిందని పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ వెల్లడించింది. వృద్ధుల సంరక్షణ కేంద్రాల్లో మరణాలు 37%, ఆసుపత్రుల్లో దాదాపు 20% పెరిగినట్లు వెల్లడించింది. తీవ్ర వేడి కారణంగా డీహైడ్రేషన్, గుండెపోటు, మూత్రపిండాల సమస్యలు, ఇతర హీట్ వేవ్ సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఆసుపత్రుల్లో భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు ఐరోపా దేశమైన మోల్దోవా ప్రధానమంత్రి అలెగ్జాండర్ మోంటెనో నిన్న తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆయన మంత్రివర్గం కూడా రద్దయింది. 2025 నవంబర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షురాలు మాయా శాండుకు చెందిన యూరోప్ అనుకూల పార్టీ ఆఫ్ యాక్షన్ అండ్ సాలిడారిటీ పీఐఎస్ విజయం సాధించిన అనంతరం ఆమె అలెగ్జాండర్ను ప్రధానమంత్రిగా నియమించారు. అయితే తన రాజీనామాకు గల కారణాలను అలెగ్జాండ్రో ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. అధ్యక్షురాలు మాయా శాండు ఆయన రాజీనామాను ఆమోదించారు. త్వరలోనే కొత్త ప్రధానమంత్రిని నియమిస్తామని, అప్పటి వరకు అలెగ్జాండ్రో తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తారని తెలిపారు. కొత్త ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే ముందు పార్లమెంట్లోని వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు నిర్వహిస్తామని అధ్యక్షురాలు వెల్లడించారు. వెనిజువేలాలో జూన్ 24వ తేదీన సంభవించిన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 2,595 చేరుకోవడంతో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ 7 రోజుల జాతీయ సంతాపాన్ని ప్రకటించారు. ఈ విపత్తులో 12,000 మందికి పైగా గాయపడగా 189 భవనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. గత వారం కారాకస్ నగరానికి ఉత్తరాన 7.5, 7.2 తీవ్రతతో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించి విస్తృత స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించాయి. అనేక మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు, గాలింపు కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన స్విఫ్ట్ అబ్జర్వేటరీని కాపాడేందుకు కీలక రక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. క్రమంగా తన కక్షిని కోల్పోతున్న ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని మరింత ఎత్తైన కక్షిలోకి చేర్చేందుకు ప్రత్యేక వ్యోమనౌకను నిన్న విజయవంతంగా ప్రయోగించారు. నార్త్రోప్ గ్రుమన్ సంస్థ అభివృద్ధి చేసిన లింక్ అంతరిక్ష నౌకను పెగాసస్ రాకెట్ ద్వారా నిన్న మార్షల్ దీవుల నుంచి ప్రయోగించింది. ఈ లింక్ అంతరిక్ష నౌక సుమారు 4 రోజుల్లో స్విఫ్ట్ అబ్జర్వేటరీని చేరుకుని దాని కక్ష్యను సుమారు 240 కిలోమీటర్ల మేర పెంచనుంది. దీంతో గామారే విస్ఫోటనాలు, సూపర్నోవా పేలులు వంటి అత్యంత శక్తివంతమైన ఖగోళ ఘటనలను స్విఫ్ట్ అబ్జర్వేటరీ మరింత కాలం పరిశీలించే అవకాశం ఉంటుంది. 2004లో ప్రయోగించిన స్విఫ్ట్ అబ్జర్వేటరీ ఇటీవల సౌర తుఫాన్ల ప్రభావంతో వేగంగా ఎత్తు కోల్పోతోంది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ నాటికి భూ వాతావరణంలోకి ప్రవేశించి దగ్ధమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్విఫ్ట్ సేవలను కొనసాగించేందుకు చేపట్టిన ఈ కక్ష్య పెంపు మిషన్ కోసం నాసా $30 మిలియన్ ఖర్చు చేస్తోంది. పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తున్త్వా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక బస్సు లోయలో పడిన ప్రమాదంలో 40 మంది మరణించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో 8 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. బలూచిస్తాన్లోని క్వెటా నుంచి పెషావర్ వైపు వెళ్తున్న ఈ బస్సు ఖైబర్ పంక్తున్త్వా ప్రావిన్స్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాకు చేరుకున్న తర్వాత ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు విఫలం కావడంతో పర్వత ప్రాంతంలోని ఒక మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలియజేశారు. బాధితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని షెరాన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ వలీ ఖాన్ ఖాకర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈశాన్య థాయిలాండ్ లో జరిగిన మరో ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తీర్థయాత్రకు బయలుదేరి రహదారి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న సాధువుల మీదకు 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. బ్యాంకాక్ నగరానికి 600 కిలోమీటర్ల దూరంలోని ముక్తహాన్ ప్రావిన్స్ కు చెందిన 35 మంది సాధువుల బృందం రోడ్డుకు ఒక పక్కగా ఒకరు వెనుక ఒకరు వరుసగా నడుచు వెళ్తుండగా ట్రక్ వారి మీదకి దూసుకు వెళ్లింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఎలాంటి రాజీ ఉండదని భారత ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని, దాని అన్ని రూపాలను నిస్సందేహంగా ఖండించాలని పిలుపునిచ్చింది. ప్రపంచ ఉగ్రవాద నిరోధక వ్యూహం జీసీటీఎస్ 9వ సమీక్ష సందర్భంగా జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనయన్ హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని సమర్థించేందుకు ఎలాంటి కారణాలు వెతకకుండా దానిని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా కృషి చేయాలన్నారు. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదానికి భారత్ బలవుతోందని, వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు

0: ఎన్నో కుటుంబాలు సమాజాలు తీవ్రంగా నష్టపోయాయని హరీష్ పేర్కొన్నారు.
1: Irrespective of any grievance, political cause or strategic calculation, terrorism in all its forms and manifestations must be condemned unequivocally. India would like to underline six key priorities. First, the international community must reject double standards in countering terrorism. Second, countering terror financing and strengthening implementation of FATF standards is vital. Third, misuse of new and emerging technologies by terrorists demands urgent attention. Fourth, the victims of terrorism must get the dignity and rehabilitation that they deserve. Fifth, international cooperation and capacity building efforts must be aligned to the requirements of the benefiting country. And sixth, India condemns all acts motivated by prejudice or phobias directed against ethnicity, nationality, geography, faith, or race.
0: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు రానున్న రోజుల్లో మరింత ఆందోళనకరంగా మారనున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణమండల ప్రాంతంలో కొనసాగుతున్న ఎల్నినో పరిస్థితులు రానున్న రోజుల్లో అత్యంత వేగంగా బలపడనున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు, కరువు, అకాల భారీ వర్షాలు, వరదలు వంటి విపరీతమైన వాతావరణ మార్పులు సంభవించే ప్రమాదం ఉందని వెల్లడించింది. నిన్న విడుదల చేసిన WMO గ్లోబల్ సీజనల్ క్లైమేట్ అప్డేట్ నివేదికలో జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఎల్నినో మరింత బలమైన దశలోకి ప్రవేశించి తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్ర గీతాలు వింటారు. ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పడిన శృతి లయలు చిత్రం నుంచి ఈ పాట. సంగీతం కేవీ మహాదేవన్, సాహిత్యం అనుమాచార్య కీర్తన. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం నుంచి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి.

ఇప్పుడు కార్తీక్ పడిన వానచిత్ర నుంచి ఈ పాట. గీత రచన సిరివెన్నెల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్ గారు.

వి భానుమతి వాణి జయరం పడిన మంగమ్మ గారి మనవడు. ఈ చిత్రానికి గీత రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హర్షకుమార్ గారు కంకిపడి నుంచి.

కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల పీసశిల గానం చేసిన మాంగళ్య బలం చిత్ర నుంచి పాట గీత రచన శ్రీశ్రీ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం గారు.

శ్రోతలు రావోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కోరుకునే సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఉదిత్ నారాయణ్ చిత్ర పడిన పోస్ట్ మ్యాన్ చిత్రం నుంచి ఈ పాట. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఖమ్మం నుంచి శ్రవణ్ గారు.

కార్యక్రమం ఇప్పుడు వి రామకృష్ణ పర్ణ తాత మనవుడు చిత్రించి పాట సంగీతం రమేష్ నాయుడు సాహిత్యం సి నారాయణ రెడ్డి ఈ పాటను కోరుతున్న శ్రోతలు గుంటూరు నుంచి ప్రకాష్ గారు

కార్యక్రమం ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పడిన ధర్మాత్ముడు చిత్రించి పాట, గీత రచన గోపి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆత్మకూరు నుంచి తాటిపాముల ఆదిశేషు గారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఎంఎం కీరవాణి సునీత పడిన నేనున్నాను అనే చిత్రం నుంచి పాట, గీత రచన చంద్రబోస్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మహమ్మద్ ఇనేతుల్లా, ఇష్రతుల్లా, ఇబాత్తుల్లా, కామారెడ్డి జిల్లా నుంచి. అలాగే ఈ పాటను కోరుతున్న మరో శ్రోతలు రేవణపల్లి నుంచి వేణమ్మ, పద్మశాలి, బాలయ్యబాబు. వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా ఆనంద్ చిత్రం నుంచి కెఎం రాధాకృష్ణన్, శ్రేయ ఘోషల్ పడిన ఈ పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి, వీరి కోసం ఈ పాట.

మీరింతవరకు రావోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన చంటి చిత్రం నుంచి ఈ పాట.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. చిత్రం ఏప్రిల్ 1 విడుదల. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

విన్న ఆ పాట అమ్మాయిల శపథం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన ఆత్రేయ గీతం. వినబోతున్న పాట

గుర్తు చేసుకున్నాం కార్యక్రమంలో తర్వాత వినిపోయే పాట సి నారాయణ రెడ్డి గీత రచనలో ఘంటసాల పి సుశీల పాడిన పాట వినబోతున్నారు చిత్రం ఏకవీరా.

భాస్కర్ భట్ల రవికుమార్ గీత రచనలో కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట అది చిత్రం పోకిరి. తర్వాత ఎవరే అతగాడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: 4, 4, 3, 2, come on, do it!
1: 1, 2, 3, 4,
0: good!
1: 4, 3, 2,
0: fantastic!
2: శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరు సుందరమూర్తి గీతం.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార్ సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఆధునిక ప్రయాణ సదుపాయాలతో ఈ టెర్మినల్ను రూపొందించారు. రాజస్థాన్ రాజరిక వారసత్వ ప్రేరణతో ఈ నిర్మాణం చేపట్టారు. జోధ్పూర్ విమానాశ్రయంలో ఈ కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవం ఆ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి కల్పనకు గణనీయంగా దోహదపడుతుంది. విమానయాన రంగానికి ఉతమిస్తూ ప్రాంతీయ అనుసంధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించే అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ఈరోజు జోధ్పూర్లో ప్రారంభించారు. ఈ పథకం దేశ పౌర విమానయాన రంగంలో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దర్శకతను సాకారం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. వచ్చే 10 ఏళ్లలో 28,840 కోట్ల రూపాయల కేటాయింపుతో ఏవియేషన్ ఆధారిత అభివృద్దిని వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాల్హోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బల్హోత్రాలోని పచ్ ప్రధా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ నాగరికత సంబంధాలతో ఏర్పడిన సహకార సంఘాలను ప్రోత్సహించడంలో రైతులు, మహిళలు, సూక్ష్మ చిన్న పరిశ్రమల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంలో, సమాజ బలోపేతంలో సమ్మిళిత వృద్దిని పెంపొందించడంలో సహకారం అనే భావన ఒక శక్తివంతమైన సూత్రంగా నిలుస్తుందని ఉపరాష్టపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం పూర్వకాలం నుండి దేశ నిర్మాణంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, సమిష్టి కృషి, స్వావలంబనకు సహకారం పునాది అని అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సహకార రంగం గణనీయంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. చట్ట విరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం యుఏపీఏ కింద పాకిస్తాన్లో ఉన్న 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరికి జైషీ మొహమ్మద్, లష్కర్ ఇ

ఇతర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్లో చొరబాటు, నియామకాలు, ఆయుధాల సరఫరా, దాడుల ప్రణాళిక వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకుగాను వీరిని ఉగ్రవాదులుగా నిర్ధారించారు. యుఏపీఏ సవరణ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారాలను విస్తరించడం ద్వారా భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక చట్టపరమైన వ్యవస్థ మరింత బలోపేతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రామ్నన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్టేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జులై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, తత్వవేత్త అని, ఆధ్యాత్మిక దార్శనికుడని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, చైతన్యం, ఆధ్యాత్మికతతో కూడిన వివేకానందుని ఆలోచనలు దేశ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఉపరాష్టపతి అన్నారు. వివేకానందుని ఆదర్శ విలువలు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో, నిబద్ధతతో దేశ నిర్మాణానికి తోడ్పడాలనే స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో వివేకానందుడు చేసిన కృషి సాటిలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివేకానందుని మేధస్సు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా నిలిచి ప్రేరణ అందిస్తాయని మోదీ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అదొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. కాగా ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా ఈ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఎన్నికల అధికారి ఇండోర్ చేరుకుని అక్కడ బూత్ స్థాయి అధికారుల సదస్సుకు హాజరవుతారు. ఇండోర్, ఉజ్జయిన్, దీవస్, ధార్, కాండువా జిల్లాల నుండి దాదాపు 1500 మంది బూత్ స్థాయి అధికారులతో ఆయన నేరుగా సంభాషిస్తారు. వెనిన్జులాలో భూకంప బాధితులకు సకాలంలో మద్దతు సహాయం అందించినందుకు గాను భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిన్జులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ కృతజ్ఞతలు తెలియజేశారు. భూకంపం వల్ల ప్రభావితమైన వారికి చికిత్స అందించేందుకు ఆపరేషన్ అమిస్తాల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారత సైనిక క్షేత్రస్థాయి ఆసుపత్రిని గిల్ ఈరోజు సందర్శించారు. ఈ ఆసుపత్రి వెనిన్జులా ప్రజలకు నిరంతరాయంగా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా వెనిన్జులా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ఈ క్షేత్రస్థాయి ఆసుపత్రిలో ప్రతిరోజు 400 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కాగా గత నెల జూన్ 24వ తేదీన 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో వెనిన్జులా ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ ఆపరేషన్ అమిత్సాద్ను చేపట్టింది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పూర్తి వివరాలతో కూడిన తమ ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పించారు. ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి భవన్లో జరిగిన ఈ గణన ప్రక్రియకు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల నమోదు అధికారి, బూత్ స్థాయి అధికారి సహకరించారని సోషల్ మీడియా వేదికగా ఉపరాష్టపతి తెలియజేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారత్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కైకో ఫుజిమురాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ పెరూతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. భారత్ పెరూ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం

0: వ్యాపారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్ లో తొలి మ్యాచ్ చెస్టర్ లీ స్ట్రీట్ లో వర్షం కారణంగా రద్దయింది. 3వ మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్ లో జరుగుతుంది. దేశంలోని పలు రాష్టాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈ రోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్టాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోస్తా కర్ణాటక, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్ లో అమెరికాలోని కాన్సస్ సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 ఫైనల్ మ్యాచ్ లో కొలంబియా గానాను 1-0 తేడాతో ఓడించి తదుపరి రౌండ్ కు చేరుకుంది. ఆట 14వ నిమిషంలో జాన్ అరియస్ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. రౌండ్ ఆఫ్ 16లో కొలంబియా స్విట్జర్లాండ్ తో తలపడనుంది. అంతకుముందు అమెరికాలోని అర్లింగ్టన్ లో జరిగిన పెనాల్టీ షూటౌట్ లో ఈజిప్ట్ ఆస్టేలియాను 2-2 తేడాతో ఓడించి 16వ రౌండ్ కు చేరుకుంది. ఆకాశవాణి వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సాకార్ సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పురుషుల క్రికెట్ లో భారత్, ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈ రోజు మాంచెస్టర్ లో జరగనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ సంగీ విజయవాడ భక్తి సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ పట్రాయిని సీతారామ శాస్త్రి గారి కీర్తనలు, అనంతరం శ్రీ రామనామాంకృత అన్నమయ్య కీర్తనలు వింటారు. ముందుగా శ్రీ పట్రాయిని సీతారామ శాస్త్రి కీర్తనలు వినండి.

0: భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ పట్రాయిని సీతారామశాస్త్రి కీర్తనలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల

0: నియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ రామనామాంకుత అన్నమయ్య కీర్తనలు వినండి.

మనుషకు వేషమటరు జగతు హరువిల్ గిరిజ నట కలగ మనుషకు వేషమటరు జగతు హరువిల్ గిరిజ నట అరగ తాను కరాకట పారాన అగల్య బహుమాంత నట అరగ తాను కరాకట పా

ముది కొండల గట్టి నట అగచరులే తన సేనలట అమ్ముది కొండల గట్టి నట మృగుల కొరకుగా నట కమలాసను మహిమ

శ్రీరామ నామాంకృత అన్నమయ్య కీర్తనలు మీరు ఇంతవరకు విన్నారు. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. రాజకుమార్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం.

0: మీరు విన్న ఆ పాట రామచిలుక చిత్రానికి ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. చిత్రగీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పి నారాయణ తెలిపారు. పాపికొండలు విహారయాత్రను ఈ రోజు నుంచి పునరుద్దరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు పర్యటిస్తున్నారు. కడపల్లెలో వివిధ సమస్యలపై స్థానికులు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి గుడిపల్లి మండలం నల్లగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను పరిశీలించారు. ఆ తర్వాత గ్రామంలోని రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్టాప్ వినియోగం, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ను మంత్రి ఈరోజు సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్న 8 తృప్తి క్యాంటీన్లకు అదనంగా మరో 8 క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. డ్వాక్రా మహిళల సాధికారత, స్వయం ఉపాధి, స్థిరమైన ఆదాయ వనరుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకువచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి అన్నారు. కడపలో ఆయన పాత్రికేయుల సమావేశంలో ఈరోజు మాట్లాడారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తోందని విమర్శించారు. 2023 ఫిబ్రవరిలో వైఎస్ జగన్ ఈ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారని అవినాష్ రెడ్డి తెలియజేస్తూ,
1: జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము, ఆ సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మరి ప్రజలంతా కూడా గమనించారు నిన్నటి రోజున.
0: భారత స్వాతంత్ర సంగ్రామంలో మన్యం వీరుడిగా బ్రిటిష్ వారిపై పోరాడిన స్వాతంత్ర సమరయోధులు, గిరిజన హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. 1897 జులై 4 తేదీన విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో విద్యాభ్యాసం చేశారు. గిరిజనుల కోసం ఆయన జరిపిన పోరాటం భారత చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిపోయింది. బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపిన సంఘటనలో 1924 మే 7 తేదీన అల్లూరి సీతారామరాజు అమరులయ్యారు. ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రజలు ఘనంగా నివాళులర్పించారు.

0: చేస్తున్నారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు కృషి చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన అల్లూరి పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మా అనికి నివాళులర్పించడం జరిగింది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటం, గిరిజన ప్రాంతాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం ఎల్లైన సేవ చేయటమే కాకుండా స్వాతంత్ర ఉద్యమం కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి. విశాఖపట్నం జిల్లాలోని భీమి నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి ఇంటిని కూడా ప్రభుత్వం మాన్యుమెంట్ గా కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. వారి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయటం, అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టడం కూడా ప్రభుత్వానికి వారి సేవలకి ఆ విధంగా గుర్తింపుగా మనం స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది కూడా శుభపరిణామం.
0: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాపికొండల విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్దరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోచమ్మ ఆలయం నుంచి బయలుదేరేందుకు ఒక ఏపీటీడీసీ బోటు, 15 ప్రైవేటు బోట్లను సిద్దం చేశారు. గత నెల 14వ తేదీన పోచమ్మ గండి నుంచి గోదావరిలో విహారయాత్రకు బయలుదేరిన ఓ పర్యాటక బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోగా అప్పటి నుంచి అధికారులు విహారయాత్రలను తాత్కాలికంగా నిలిపివేసి తాజాగా ఈరోజు అనుమతులు మంజూరు చేశారు. మావిగన్ పేరు చెప్తే చంద్రబాబు భయపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పగలరా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు కార్యాలయాల్లో సకాలంలో పనులు జరగడం లేదని చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు 2 T20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ ఏ మణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్ని సంప్రదించాలని ఆ ప్రకటనలో సూచించారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారిత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని, అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట దివ్యాంగులు, వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు వినూత్న రీతిలో కృషి చేసిన వారు ఈ నెల 31వ తేదీలోపు www.awards.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు. గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ది, బస్ షెల్టర్ తదితర అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించనున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానము ఈరోజు తేలికపాటి నుంచి

0: మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పి నారాయణ తెలిపారు. పాపికొండలు విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్దరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
3: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
2: అన్ని అయిపోయాయి.
4: బడ్జెట్ రెడీ అయిందా?
2: 5,000 మిగిలాయి.
4: కొత్త చీర తీసుకుంటావా?
2: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
4: ఇంకోటి
2: వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
4: చెప్పవులే,
2: ఇక వెళ్ళమ్మా.
5: ఆర్బీఐ అంటుంది
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: గుడ్ మార్నింగ్ పిల్లలు.
8: గుడ్ మార్నింగ్ మేడం.
7: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
9: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
10: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
11: డిఐఎస్ నమ్మక.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి ఆవాల శారద గారి స్వీయ కవితలు వింటారు.
12: కవిత శీర్షిక ఆమెన్. కాళ్లకు చక్రాలు కట్టుకుని బొంగరంలా తిరుగుతూ ఇంటెడు అవసరాల చుట్టూ ఉద్రిక్త క్షణాల అంచుల వెంట విశ్రాంతి మెరుగని అలసటలో పాపాయిలతో పాటు రూపాయిలను పెంచి పెద్దచేస్తూ వేలికొసల అంచులనుంచి పుట్టుకొచ్చే కాంతి పుంజాలతో వెలుగు కిరణమై ప్రసరిస్తూ మోహరించిన బాధ్యతాయుత కానుకల బరువుతో ఒరుగుతూ నిత్యం కదిలే లోలకానివై మునివేళ్ల మొనలపై క్షణాల వెంట పరుగెడుతూ స్పష్టత లేని స్పర్శను సరిపోల్చుకుంటూ ప్రేమకు కొనసాగింపో మినహాయింపో తెలియక తికమకపడుతూ తప్పనిసరిగా

చిత్రానికి సహకార గానం అందిస్తూ అంచెలంచెలుగా అడుగులకు మడుగులొత్తుతూ పడుతూ లేస్తూ పరావర్తనమవుతూ ఒకే రాగంలో ఒదగాలని ఒకే స్వప్నంలో కరగాలనే కోరికను పొరలు పొరలుగా ఒలిచేస్తూ పొంగుతూ పొరలుతూ రక్తసిక్త గాయంలా కెరటం మీది కెరటంతో పోటెత్తే సందరంలా తడబడుతూ తలమునకలవుతూ తపనా తప్పక త్యాగమూ తప్పక పగిలిన క్షణాలు విరిగిన పదాల మధ్య మౌన విరామంలా మిగలనూ లేక విముక్తమవలేక విరమించలేక నిరంతరం శ్రమశక్తిని ఉత్పాదిస్తూ శిరసుంచిన శిఖరంలా తలవొగ్గి నిలబడిన నువ్వు నిజానికి రెండు చేతులూ సాచిన కొమ్మలతో నీడను పంచే వటవృక్షానివి. గొడుగు పట్టామని గొడవచేసేవాళ్లంతా చెట్టుపై వాలే పిట్టలు మాత్రమే. కవితా శీర్షిక వలసినవి కొన్ని, వదిలేవి కొన్ని. అహంకారాన్ని మించిన అజ్ఞానం మరోటి లేదని నిన్ను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది. నా అవసరం లేదని నిరూపించచూస్తావు, కాని నీ అహంకార ప్రదర్శనకు నిజానికి నా ఉనికి నీకు అత్యవసరమవుతుంది. నీ అహంకార ప్రదర్శనకు నిజానికి నా ఉనికి నీకు అత్యవసరమవుతుంది. నీ అస్తిత్వాన్ని నింపుకునే క్రమంలో నా జీవన శైలిని పరిశీలించడం నీకు అనివార్యమవుతుంది. ఏ మెట్టుమీద ఉన్నామని కాదు, మనసుల్ని గెలిచే నేర్పు తెలియాలి. నీ అతి తెలివిలో నిజంగా నీ బుద్ధిహీనత బహిర్గతమవుతుంది. అణగదొక్కే నీ అలవాటుదనం మనిషి ప్రాథమిక హక్కుల్ని అవహేళన చేస్తుంది. ఆజ్ఞాపించే నీ అతిశయంలో నీ నేలబారు ఆలోచనలు ప్రస్ఫుటమవుతాయి. నీకు శాసించడమే తెలుసు, మాకు పాటించడమే కాదు పుష్పించడమూ తెలుసు. నీకు శాసించడం మాత్రమే తెలుసు, మాకు పాటించడమే కాదు పుష్పించడమూ తెలుసు. పరాధీనతలో ఎప్పటికీ నీరవని మబ్బులం కావచ్చు, కాని చెలిమి చలువ తాకిన శీతన పవనంలాగా చినుకై చింది చివురుల చైతన్యమవుతాం. పాలరాతి ఫ్లోరింగ్లా నీ ఆడంబరం ఒక ప్రదర్శన మాత్రమే. మట్టి సౌరుల సిరులే మాకు ఊపిరయ్యే ప్రాణవాయువు. అధికార కాంక్ష పడితే వదలని చీడ, అహంకారం కొతపెట్టే మానసిక రుగ్మత. అధికార కాంక్ష పడితే వదలని చీడ, అహంకారం కొతపెట్టే మానసిక రుగ్మత. సౌహార్దమే సానుకూల సేతువు. ప్రవహించడం తెలిసినవాళ్లం కనుక దేన్నైనా ఈదుకుపోగలము అని గ్రహించాలి. సౌరభాలను బంధించడం కాదు, ఆఘ్రాణించడంలోని అలౌకిక ఆనందాలు తెలియాలి. అననుకూల వ్యూహాలు విడిచి స్నేహ సుఖస్పర్శ పోల్చుకోవలసి ఉంది. విజయాల కోసం మరీ ఎంత ఉద్రేకం దేనికి? మాదేముంది, విలువలకు ఎప్పుడూ తలవంచేవాళ్లమే. విజయాల కోసం మరీ ఎంత ఉద్రేకం దేనికి? మాదేముంది, విలువలకు ఎప్పుడూ తలవంచేవాళ్లమే. కవితా శీర్షిక సంకలనం. మరుజన్మ మాటేమో కాని మరణం మాత్రం ఖాయం. ఉన్న ఒకే ఒక్క జీవితాన్ని పచ్చదనంతో ముంచెత్తాలి, పూల ఋతువును స్వాగతించాలి. శిశిరాన్ని తట్టుకుని శిరసెత్తే ఆమెనే స్ఫూర్తిదాయక ప్రేరణ కావాలి. మరుజన్మ మాటేమో గాని మరణం మాత్రం ఖాయం. ఉన్న ఒకే ఒక జీవితాన్ని పచ్చదనంతో ముంచెత్తాలి, పూల ఋతువును స్వాగతించాలి. శిశిరాన్ని తట్టుకుని శిరసెత్తే ఆమెనే స్ఫూర్తిదాయక ప్రేరణ కావాలి. గెలుపు మాటేమో కాని యుద్ధం మాత్రం అనివార్యం. గెలుపు మాటేమో గాని యుద్ధం మాత్రం అనివార్యం. సమరమంటూ మొదలైతే అది విలువల కోసమవ్వాలి, మరణానికి ప్రాణం పోసే ఉద్యమ నినాదమవ్వాలి. సమరమంటూ మొదలైతే అది విలువల కోసమవ్వాలి, మరణానికి ప్రాణం పోసే ఉద్యమ నినాదమవ్వాలి. సుఖాల రేవు చేరుతుందో లేదో కన్నీటి నదిని మాత్రం ఈదక తప్పదు. సుఖాల రేవు చేరువవుతుందో లేదో కన్నీటి నదిని మాత్రం ఈదక తప్పదు. కంటతడిలో కవాతు చేస్తున్న వగపు వేదనల్ని వడపోసి ఆనందపు మరందాన్ని చవిచూడాలి. పాత దుఃఖాల గాయాలపై చిరునవ్వు లేపనం పూయాలి. స్వర్గాన్ని అందుకునే సంగతేమో కాని స్వప్నించడం మాత్రం అనివార్యం.

లిపినెరిగి వ్యాకరణాలు రాయాలి. సుప్తావస్థలో కదిలే కోర్కెలను సప్తవర్ణ దీప్తులుగా మలుచుకోవాలి. రేపనేది ఉందో లేదో ఈరోజే రుజువు. ప్రతి క్షణాన్ని వెలిగించుకుంటూ పోవాలి. ఉన్న జీవితాన్ని సంకలించి మేలుప్రతిని రూపొందించాలి. నిరాశకేం, నీడలా వెన్నంటే ఉంటుంది. ఆశల తోరణాలని ఎప్పటికప్పుడు అల్లవలసి ఉంది. పూలు వాలినట్టు, చినుకులు జారిపడ్డట్టు దుఃఖాలు జలజలా రాలిపోవచ్చు. వెచ్చటి సుఖస్పర్శ కరచాలనం చేయవచ్చు. ఏమో విరిగిన కొమ్మలు మళ్లీ అతుక్కోనూ వచ్చు. మరో కవిత శీర్షిక, నువ్వు గుర్తొస్తావు. ఊసుపోనప్పుడు, ఊపిరి తీస్తున్నప్పుడు, సమీప దూరాల వియోగ విరామాల నడిమి దివారాత్రాలు విషాదాన్ని చిమ్మే దుఃఖదీపం. ఆగిపోయిన దారుల వెంట గమ్యం తెలియని ఒంటరి నడక, వాలిపోయిన వాకిట, రాలిపోయిన రంగులు. ఊహలతో కొంత కొలుస్తాను, మౌనంతో కొంత ముడేస్తాను. పట్టు దొరకని చేరువలో నిశ్శబ్దాన్ని పాడే రహస్తంత్రి. అవును, దుఃఖపు తడిలేని నిష్క్రమణను నువ్వెలా నిర్వచించగలిగావు? మహాశూన్యంలాంటి ఏకాంతంలో ఇంత గుండెమంట దేనికి? చిటారు కొమ్మన ఊగే పూమొగ్గ కొసన, గలగలమనే ఆకుల ఊసుల మధ్య, ఎవ్వరూ చేరని చోట ప్రాణం పోసుకోని పదాలలో మొట్టమొదటి ఆ చివరి మాట కోసం మౌనం నుంచి ధ్యాన శిఖరం దాకా తడవ తడవ కూతడిమే అదే కళ. నదిని రేగిన నెగడును ఆపలేని నిస్సహాయత, పట్టుజారిన అయోమయాన గల్లంతైన గుండె, సౌకుమార్యపు అయిన వేళల కోసం ప్రతి ఉదయంలోనూ వెతుకుతాను. ఉండీలేని సందేహం నిలవనీదు. ఉన్నదేదో కాకుండా పోయాక రోజులు శూన్యం వైపు నడుస్తాయి. అదిగదిగో అదిగో, అదే మన యాత్రాస్థలమంటూ కలిసి విడివడిన అడుగుల వెంట ఏక్తారాలో కలిసి విరాగితత్వం. ఎక్కవలసిన రైలు రాకముందే గమ్యం చేరిన పథికుడా, మరలిపోయే ముందు ఒక్కసారంటే ఒక్కసారి వెనుతిరిగి చూడాల్సింది. దిగులు దీపపు గుబులు నిన్ను కజిలించేది. కనీసం ఆకాశం నేలను చూపించే చోట రాయని నా ప్రేమలేఖ చదవాల్సింది. వెంటతరిమే ఎడారి నీడను విడిచి పగలు రాత్రివైపు నడిచినంత సహజంగా ఏవీ పట్టని పురిటి క్షణాల కోసం నాకోసమే నీవైన నిన్ను వెదుకుతూ దిగంతాల కవతల వెలుగుపుంతలో నిన్ను తప్పకుండా పోల్చుకుంటాను. ప్రేమ మాత్రమే తెలిసిన పసితనాన్ని మరింత మక్కువగా మళ్లీ హత్తుకుందాం. కొత్తగా చేరిన రెండు మెరుగుపూలతో ఆ రాత్రి పాలపుంత కొత్తగా పరిమళిస్తుంది. మెత్తటి సందేశమొకటి భూమిని చేరుతుంది. ప్రేమ మాత్రమే తెలిసిన పసితనాన్ని మరింత మక్కువగా మళ్లీ హత్తుకుందాం. కొత్తగా చేరిన రెండు మెరుగుపూలతో పాలపుంత ఆ రాత్రి కొత్తగా పరిమళిస్తుంది. మెత్తటి సందేశమొకటి భూమిని చేరుతుంది. కవిత శీర్షిక అసంగతం. ఉన్నదేదో ఒక్కే ఒక్కటై ప్రత్యామ్నాయమంటూ లేకపోయాక అవుననుకుని ఆమోదించడమే విజయం. గాయపడ్డ నేరానికి గమ్యమేదైనా అది పాక్షిక తీర్పు మాత్రమే. ఏమీ లేదని తెలియడానికైనా జీవితాన్ని ప్రేమించవలసిందే. కలిసి విడిన దారుల చీలికలు చీకటిని కోసుకుపోయే గమనమే మ్లానమైన మనసుకు మందు.
ప్రేమ, స్నేహం,

0: మోహం నాణానికి ఒకవైపు బొమ్మలే. నదిలాంటి జీవితం వాలు తెలిసి పారుతూనే ఉంటుంది. ప్రేమ స్నేహం మోహం నాణానికి ఒకవైపు బొమ్మలే. నదిలాంటి జీవితం వాలు తెలిసి పారుతూనే ఉంటుంది. అంచులు లేవు అనుకున్న వ్యధను అంచెలంచెలుగా మోసుకుపోవాల్సిందే. అంచులు లేవనుకున్న వ్యధను అంచెలంచెలుగా మోసుకుపోవాల్సిందే. మృత్యు ఘంటికలు వెంట తరిమే ఊపిరి దేహాలకు తెలుసు బతుకు విలువ. మృత్యుఘంటికలు వెంట తరిమే ఊపిరి దేహాలకు మరింత బాగా తెలుసు బతుకు విలువ. రెక్క రాలిందనో ఆశ ఓడిందనో కూర్చున్న కొమ్మకి దేహాన్ని వేలాడదీస్తే అవిటివయ్యేవి అల్లుకున్న తీగలే. రెక్క రాలిందనో ఆశ ఓడిందనో కూర్చున్న కొమ్మకి దేహాన్ని వేలాడదీస్తే అవిటివయ్యేవి అల్లుకున్న తీగలే. చలన సూత్రమెప్పుడూ చైతన్యమే. అలలు లేని కడలిని స్వప్నించాక తీరం చేరే వ్యూహం తెలిసే తీరాలి. అలవికాని భారాన్ని దింపుకుందుకు తెగిన నమ్మకపు కొసను ముందు కాలానికి ముడేయాల్సిందే. అలలు లేని కడలిని స్వప్నించాక తీరం చేరే వ్యూహం తెలిసే తీరాలి. అలవికారి భారాన్ని దింపుకుందుకు తెగిన నమ్మకపు కొసను ముందు కాలానికి ముడేయాల్సిందే. కలిసి విడిపోయే మూన్నాళ్ల జీవితంలో గెలుపన్నదేది బతుకునివ్వదు. కలిసి విడిపోయే మూన్నాళ్ల జీవితంలో గెలుపన్నదేది బతుకునివ్వదు. ఎవరో చేసిన గాయాలను పదే పదే తడుముకుంటూ బతుకును కోసుకుపోయే ఆత్మాహుతిని ఏ చరిత్ర నమోదు చెయ్యదు. ఆకాశం చిల్లులు పడదు, భూమి బద్దలవదు, కన్నవాళ్ల కళ్ళు మాత్రం కడదాకా కన్నీటి దీపాలవుతాయి. కంటిపాప గుండెచెమ్మ ఎప్పటికీ ఆరనిచిచ్చు. కన్నవాళ్ల కళ్ళు మాత్రం కడదాకా కన్నీటి దీపాలవుతాయి. కంటిపాప గుండెచెమ్మ ఎప్పటికీ ఆరనిచిచ్చు.
1: మీరింతవరకు శ్రీమతి ఆవాల శారద గారి స్వీయ కవితలు విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: నలక గీతమిట్టారు.
1: ఇప్పుడు బిర్యానీ ఆకు వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బిర్యానీ ఆకులను మనం ప్రతి నెలా కూడా ఎక్కువగానే కొంటూ ఉంటాము, కానీ వాటిని బిర్యానీ చేసినప్పుడు లేదా పలావ్ చేసినప్పుడు తప్ప మళ్లీ దాని సంగతే గుర్తుకు రాదు. ఈ ఆకులను ఈ రోజుల్లోనే కాదు, రోమన్ల కాలం నుంచి కూడా వంటల్లోనూ సంప్రదాయ వైద్యంలోనూ వాడుతున్నారు. ఆరోగ్యపరంగా ఇది ఎన్నో మంచి ప్రయోజనాలు మనకి కలగచేస్తుంది. ఈ బిర్యానీ ఆకు అజీర్తికి మంచి మందులా పనిచేస్తుంది, పోషకాలు వంట బట్టేందుకు తోడ్పడుతుంది.

0: పావు లీటర్ నీళ్లలో 4-5 బిర్యానీ ఆకులు, చిన్న అల్లం ముక్క వేసి పావు వంతు అయ్యే వరకు మరిగించి చల్లారాక తేనె కలిపి రోజుకు 2 సార్లు కనుక తీసుకుంటే జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. పైగా మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడవు. ఇందులోని యాంటీబాక్టీరియల్ గుణాల కారణంగా 2 లేదా 3 ఆకుల్ని నీళ్లలో వేసి బాగా మరిగించి ఆవిరిని పీల్చడంతో పాటు ఆ నీటిలో బట్టను ముంచి ఛాతీ దగ్గర రుద్దుకున్నట్లయితే శ్వాసకోశ వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. దీనికి తోడు దగ్గు, జలుబు, జ్వరాలు కూడా తగ్గుతాయి. ఈ నీళ్లను పావువంత అయ్యే వరకు మరిగించి తాగినా కూడా చాలా మంచిది. ఇక తలనొప్పితో బాధపడేవారు ఈ ఆకుల్ని మెత్తగా రుబ్బి నుదురి కనుక పట్టిస్తే ఫలితం ఉంటుంది. అలాగే చుండ్రు సమస్యతో బాధపడేవారు ఈ ఆకుల్ని నీళ్లలో వేసి నానబెట్టి ఆ తరువాత వాటిని తీసి మాడు మీద బాగా రుద్దాలి. ఇక తరువాత తలస్నానం చేస్తే ఈ ఆకులోని పదార్థాల కారణంగా చుండ్రు తగ్గిపోతుంది. ఈ ఆకుల్లోని పార్థినోలైడ్ అనే ప్రత్యేక ఫైటో న్యూట్రియంట్ కీళ్లనొప్పుల వల్ల వచ్చే నొప్పిని కానివ్వండి, మంటని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఆయా నొప్పులతో బాధపడే వాళ్లు దీన్ని కనుక ఆహారంలో భాగంగా చేసుకున్నా లేదా ఆకుల్ని మరిగించిన నీటిని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకుల్లోని కెఫిక్ ఆమ్లం, రూటీన్ అనే పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఇంకా ఇందులోని కొన్ని పదార్థాలు క్యాన్సర్ నివారకంగా కూడా పనిచేస్తాయని శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనల్లో తేలింది. ఈ ఆకుల్ని పొడి చేసి 4 రోజుల పాటు 1/2 టీ స్పూన్ చొప్పున పరకడుపున గనక తీసుకున్నట్లయితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఈ ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి ఆ వాసన పీల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి. గరం మసాలాను ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు చెక్క, లవంగ, ఇలాచీలు, ధనియాలు, జీలకర్రతో పాటు కొన్ని బిర్యానీ ఆకులను కూడా వేసి వేయించి పొడి చేసి పెట్టుకుని వాటిని కూరల్లో కనుక వేసుకున్నట్లయితే కూరలకి మంచి రుచి వస్తుంది. ఈ ఆకుల్ని ఏదో రకంగా ఎక్కువగా వంటకాలలో వాడుకోవడంతో పాటు ఆకుల్ని మరిగించిన నీటిని టీ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది. విన్నారు కదండి బిర్యానీ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి.
1: मेरा जूता है जापानी, ये पटलू में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బీఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: విజయవాడ బ్రాంచ్.
3: తర్వాత కె లక్ష్మీ నరసమ్మ పాడిన సామవేదం, షణ్ముఖ శర్మ గారి రచనలో మోదుమూడి సుధాకర్ గారి సంగీతం అందించిన ఈ లలిత గీతం వినండి.

0: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత కేబీకే మోహన్ రాజు గారు ఆలపించిన బోయి భీమన్న లలిత గీతం, సంగీతం ఎం చిత్రంజన్.

లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈ మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు అనగా 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్ పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి బీఆర్ఎం ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా బచనా ఏ హసీనో చిత్రానికి ఈ పాట వినండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కుమార్ సాను, అల్కా యగ్నిక్ పాడిన పాట వినబోతున్నారు. చిత్రం బాసిగర్.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు 0866-248-8812 అనే నెంబర్కి మీ జవాబులు అలాగే ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించవచ్చు. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ మరొకసారి 0866-248-8812. ఓకే అండి, ఇవాళ కార్యక్రమం అయితే ఇంకా మొదలు పెట్టేద్దాం.

ఓకే అండి, ముందుగా నేను అడగబోయే ప్రశ్న, మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరు? ఈరోజు కార్యక్రమంలో మొదటి ప్రశ్న, మన జాతీయ పతాక తెలుసు కదండి, మనం ఆగస్టు 15కి అలాగే జనవరి 26కి మనం జాతీయ జెండాని ఎగురవేస్తాం కదా, ఆ జాతీయ పతాక రూపశిల్పి ఎవరు? ఇదండి మన మొదటి ప్రశ్న. దీనికి సమాధానం తెలిసినట్లయితే 0866-248-8812 అనే నెంబర్కి వాట్సప్ చేయండి. ప్రశ్న మరొక్కసారి, మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరు? ఓకేనండి, మీరు టైప్ చేసి పంపించేలోపు మనం ఒక మంచి పాట విందాం.

ఓకే అండి, మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరు అనేది మన మొదటి ప్రశ్న కదా. ఆన్సర్స్ అందరూ పంపించారండి. ముందుగా

పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. సూర్యనారాయణ గారు తెనాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మల్లీశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ సమాధానం అండి. మీది నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి వాసు సిద్ధాంతి, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం పంపించారు. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రాచారి, బ్రహ్మాచారి, శ్రీ రామదాస్, అంజాచారి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ సమాధానం పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. గోగులముడి రాధాకృష్ణమూర్తి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజ, వెంకట శ్రీరామకృష్ణ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఇంకా నేదునూరి కళ్యాణ్చారి, రిత్విక్, శ్రీ వైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ సమాధానం పంపారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఆత్మకూరు నుంచి అధిశేష్ గారు కరెక్ట్ సమాధానం. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలి, ఫాతిమా కరెక్ట్ సమాధానం పంపారండి. ఇంకా శంకర్ టైలర్స్ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు వీరు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. పాపిన్యపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా డాక్టర్ కేవి రావు తణుకు నుంచి పంపించారు, వీరు కూడా కరెక్ట్ సమాధానం పంపారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, రిక్విత్ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా సుజాత, ప్రకాష్, మెర్లిన్, ఐశ్వర్య విజయవాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి నుంచి, ఖమ్మం కూర్నవల్లి నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. అలాగే పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్ర బృందం చాలా మందే ఉన్నారండి. వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. వీరి పేర్లు అందరూ చదివేటప్పటికీ మనకి యువలయ కార్యక్రమం అయిపోతుంది. తర్వాత రొంపిచర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసింహ, మోహనకృష్ణ కొత్త ముప్పారు ఏలూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. సుబ్రహ్మణి గారు పెద్దన్నపల్లి నుంచి, కర్ణాటక పెద్దనపల్లి నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాత్తుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారండి.

కరెక్ట్ సమాధానాన్ని. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. లతా సుహాస్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా సిరిగిరి హరి కృష్ణ నంద్యాల జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. కుంచి రామ్మూర్తి గారు కుంచువన్పేట నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల యాన్సీ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్వి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ నుంచి కరెక్ట్ సమాధానం అండి. గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మెహబూబ్ సుభాని కొత్తపేట నుంచి పంపించారు, వీరు కరెక్ట్ సమాధానం పంపారు. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట గ్రామం సిరిసిల్ల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మునగాల ఆస్తవీయులు దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్ బిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం పంపారు. ఎం రావు గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. దస్తగిరి సంజయ, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా దంపూరు బలరాం రెడ్డి, సుగుడమ్మ, ఇనమడుగు నుండి సౌదామిని, వసుంధర, తుమ్మా, పద్మావతి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ సమాధానం. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంకావనగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా సందల మనోజ్ కుమార్ బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. మాణిక్యాలరావు సత్యవతి గారు కాకినాడ నుంచి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. మన జాతీయ పతాక రూపకర్త కరెక్ట్ సమాధానం పంపించారు, వీరు ఎవరండి? తెనాల నుంచి కుమార్ గారు. ఇంకా వీరు వెంకటేశ్వరరావు గారు మార్టూర్ నుంచి, బి వెంకటేశ్వరరావు గారు ఆన్సర్ తప్పు పంపించారండి. ఎవరో మళ్ళీ ఒకసారి ధవళ లక్ష్మీ నరసింహారావు గారు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్పమంటున్నారు. జాతీయ పతాక, మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరు అండి? ఓకే, డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చిన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం అండి. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ సమాధానం పంపించారు. ధవళ లక్ష్మీ నరసింహారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇప్పుడు కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇస్మాయిల్ బాయ్, జాకీర్ బాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్ కరెక్ట్ సమాధానం పంపారు. ఓకే అండి, అందరూ కూడా కరెక్ట్ సమాధానాన్ని పంపించారు. ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్ సమాధానాన్ని పంపించారండి. దీనికి ఆన్సర్ అందరూ కూడా మీరు పంపించిన సమాధానం కరెక్టే కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. దీనికి సమాధానం పింగళి వెంకయ్య అండి. మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరు అంటే పింగళి వెంకయ్య. ఈరోజు ఆయన వర్తంతి, అందుకని మనం ఈ ప్రశ్నని మనం చెప్పుకున్నాం అన్నమాట. మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య. ఓకే అండి, మనం ఇవాళ్టి ప్రశ్న రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఆ రెండో ప్రశ్న ఏంటంటే, అల్లూరి సీతారామరాజు, మీకు తెలుసు కదా అల్లూరి సీతారామరాజు ఏ సంవత్సరంలో జన్మించారు? అల్లూరి సీతారామరాజు ఏ సంవత్సరంలో జన్మించారు? ఇది రెండో ప్రశ్న అండి. ఆన్సర్ కనుక తెలిసినట్లయితే 0866-248-8812 అనే నెంబర్కి క్లుప్తంగా మీరు మీ పేరు, ఊరు క్లుప్తంగా టైప్ చేసి పంపించండి ఆన్సరు. మనం చిన్నగా ఒక పాట విందాం.

ఓకే అండి, అల్లూరి సీతారామరాజు ఏ సంవత్సరంలో జన్మించారు అనేది మన రెండో ప్రశ్న. ఆన్సర్స్ అందరూ కూడా పంపించేశారు, మనం చదివేద్దాం. ముందుగా భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. పండా లలితాదేవి, శ్రీధరబాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రాచల సుబ్రహ్మణ్యం గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి వాసు సిద్ధాంత శ్రీ, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్ కరెక్ట్ సమాధానం అండి. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు రామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, చిలకమరి ఉపేంద్రచారి, వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపారు. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు గారు, లక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ సమాధానం పంపించారు. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ ఎల్లూరు హర్నాథపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కళ్యాణ్చారి, రిత్విక్, శ్రీ వైష్ణవ్ వీరంతా కూడా కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారండి. ఫణిరాజు గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఎం కొండారెడ్డి సిద్ధవడ మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి రొంపిచల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసింహ, మోహనకృష్ణ కరెక్ట్ సమాధానం అండి. పశ్చిమ గోదావరి జిల్లా ధోళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం అండి. గుడ్ ఈవినింగ్ ఆకాశవాణి అంటున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా సుజాత, ప్రకాష్, మెర్లిన్, ఐశ్వర్య విజయవాడ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు నుంచి బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా నంద్యాల జిల్లా ఓమపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం అండి. ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం అండి. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబుల వెంకటేశ్వర్లు, లక్ష్మి, ఇంకా దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపారు.

శంకర్ పోలీస్ ట్రైలర్స్ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నవల్లి నుంచి పంపించారు ఖమ్మం, కరెక్ట్ సమాధానం పంపారు. సుబ్రహ్మణ్య గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా పాపిన్నపాల నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా డి వాణి, వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఒంగోలు నుంచి దింటకుత్త సుబ్బారావు గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా సందల మనోజ్ కుమార్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టలెం మస్తాన్ వలి ఫాతిమా కరెక్ట్ సమాధానం అండి. మాణిక్యాలరు సత్యవతి గారు కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి. నల్గొండ జిల్లా చిత్రియాల మండలం చిత్రియాల గ్రామం నుంచి వేదమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, నవీనా, రాధిక, త్రిలోకము, నెహాన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. చాలా పేర్లు పెడుతున్నారండి, దయచేసి 2-3 పోర్లు పెట్టి కుటుంబ సభ్యులంటే చాలు, చక్కగా మీ కుటుంబం అంతా చదివినట్టేను. మనకు టైం తక్కువగా ఉంది కదా, పేర్లను చదవలేము. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. లతా సుహాస్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాతుల్లా భవానీపేట గ్రామం నుంచి, కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఇంకా దినేష్ గారు ప్రకాశం జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ సమాధానమేనండి. జాప భూపేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ప్రభా చీరాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. నిందాకటి ప్రశ్నకు కూడా కరెక్ట్ సమాధానం పెట్టారు, కానీ లేటుగా పెట్టారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి వి విజయ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా వరగంటి బదలీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ నుంచి కరెక్ట్ సమాధానం అండి. లేగుంటపాడు గ్రామం నుంచి, నెల్లూరు జిల్లా లేగుంటపాడు నుంచి సౌషీర్ శ్రావణ్ కుమార్, రమణమ్మ, గోవిందయ్య కరెక్ట్ సమాధానం పంపించారు. కాకినాడ భాస్కర్ రావు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం అండి. కొంచెం రామమూర్తి గారు కొంచెంపట్టి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుంచి సౌదామిని, వసుంధర, తుమ్మా, పద్మావతి కరెక్ట్ సమాధానం అండి. నల్గొండ నుంచి హైమా రాఘవేందర్ రావు శేషు కరెక్ట్ సమాధానం పంపించారు. పెడ జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం అండి. పోలపల్లి శ్రీనివాస్ గారు రాజేంద్రపేట గ్రామం నుంచి, సిరిసిల్ల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం అండి. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం అండి. వేణుగోపాల్ యాదవ్ అదోని మండలం చిన్నపెండేకల్ విలేజ్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ గారు కరెక్ట్ సమాధానం అండి. దైదా భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోను, నాగటిపండు, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, ఇంకా సర్దార్ బాయ్ కరెక్ట్ సమాధానం అండి. అలాగే నెల్లూరు జిల్లా ధగరత్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకేనండి, మీరు పంపించిన అందరి పేర్లు కూడా నేను చదివాను, ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది కదా. మీకు కరెక్ట్గానే పంపించారు అందరూ కూడాను. అల్లూరు సీతారామరాజు గారు ఏ సంవత్సరంలో జన్మించారు అంటే 1800

97వ సంవత్సరం అండి, 1897వ సంవత్సరం ఈ రోజునే అంటే జూలై 4వ తేదీన జన్మించారనమాట. ఓకే, ఆన్సర్స్ అందరూ టైప్ చేసి పంపించిన అందరికీ కూడా ధన్యవాదాలండి. పేరు పేరున మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ యువలయలో కలుసుకుందాం. ఈ పాట విని మనం ఈ యువలయ కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం.

0: యువలయ కార్యక్రమం విన్నారు.
1: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో తెనాలిరామ్ కి చాతుర్యు 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. వినండి 8వ తరగతికి హిందీ పాఠం తెనాలిరామ్ కి చాతుర్యు.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: బై టు ఆశీష్. తుమ్హే మాలూమ్ హై కి చిత్రాయి కిసే కహతే హై?
2: ఏక్ చోటీ లకీర్ కో బినా మిటాతే బడీ కర్నీ హీ చతురాయి మానీ జాతీ హై.
3: బిల్కుల్ టీకీ కహా తుమ్నే. యహీ భావ్ శాంపట్ పర్ దర్శావోగే?
2: జీ హా, ఇస్ తరహ దోనో లకీర్ కించనీ హై.
3: తేరీ చిత్రాయి సహీ డంగ సే ప్రకట్ కియా హై. అబ్ కహో, కోయీ ఏక్ చిత్ర ఔర్ హాజరీ జవాబ్ ఆద్మీ కా నామ్ బతావో జో శ్రీకృష్ణ దేవరాయ కే దర్బార్ మే తే.
2: वे थे तेनालीराम, जिनको हम विकट कवि नाम से भी जानते हैं.
3: सही नाम बताया है. आज हम तेनालीराम की चित्राई नामक पाठ के द्वारा उनकी चित्राई क्या है जानेंगे.
2: जी हाँ, विजयनगर राज्य के राजा श्री कृष्ण देवराय थे. उनकी सभा का नाम भुवन विजयम था. उनकी सभा में अष्टदिग्गज नामक 8 कवि रहते थे. उनमें से तेनालीराम बहुत ज्ञानी और चतुर व्यक्ति थे. अपनी होशियारी से हर समस्या का हल निकाल लेते थे, इसलिए उन्हें विकट कवि भी कहते थे.
3: विजयनगर राज्य के राजा श्री कृष्ण राय राय थे. उनकी सभा का नाम भुवन विजयम था. विजयनगर राज्यान के राजु श्री कृष्ण देवरायल वारु वारी सभनु भुवन विजयम अंटार. उनकी सभा में अष्ट दिग्गज नामक 8 कवि रहते थे. उनमें से तेनालीराम बहुत ज्ञानी और चतुर व्यक्ति थे. वारी सभलो अष्ट दिग्गजमुलु अने 8 मंदि कवुलु उंडेवारु. वारिलो तेनालीरामुडु चाला ज्ञानवंतुडु मरियु चतुरुडु. अपने होशियारी से हर समस्या का हल निकाल लेते थे, इसलिए उन्हें विकट कवि भी कहते थे. तेनालीरामुडु तन तेलिवितेटलतो मरियु चतुरत्तो एंत कष्टमैन समस्यलैना परिष्कारं తెలిపేవాడు. అందువలన ఆయన్ను వికట కవి అంటూ ఉండేవారు.
2: ఏక్ దిన్ రాజా కృష్ణదేవరాయ నే రాజ్యకే ప్రముఖ వ్యక్తియోం కో అప్నే మహల్ మే భోజన్ కే లియే బులాయా. అతిథియోం కో సోనే కే బర్తనోం మే భోజన్ పరోసా గయా. సోనే కే బర్తనోం కో దేఖ్ కర్ ఏక్ అతిథి కా మన్ లాల్ ఛాయా. ఉస్నే చుపక్ సే ఏక్ చమ్మచ్ కో ఉఠాకర్ అప్నీ जेब में रख लिया.
3: एक दिन राजा कृष्णदेवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया. अतिथियों को सोने के बर्तनों में भोजन परोसा गया. ఒక రోజు రాజా కృష్ణదేవరాయలు రాజ్యంలో గల ప్రముఖమైన వ్యక్తులకు తన మహల్లో భోజనం ఏర్పాటు చేశారు. అతిథులకు బంగారపు పాత్రలో భోజనం వడ్డించారు. సోనే కే బర్తనం కో దేఖ్ కర్ ఏక్ అతిథి కా మన్ లల్చాయా. ఉస్నే చుప్కే సే ఏక్ చమ్మచ్ కో ఉఠాకర్ అప్నీ జేబ్ మే రక్ లియా. బంగారపు పాత్రలు చూసిన ఒక అతిథి యొక్క మనసు ఆశపడింది. ఆయన చాటుగా ఒక చెంచాను తీసి తన జేబులో పెట్టుకున్నాడు.
2: రాజా కృష్ణదేవరాయ తదా తెనాలిరామ్ నే అతిథి కో చమ్మచ్ జేబ్ మే రతే హుయే దేఖ్ లియే తా. రాజు కృష్ణదేవరాయ నే తెనాలిరామ్ కో సంకేత్ కియా. తెనాలిరామ్ తురంత సమజ్ గయే కి అతిథి కా అపమాన్ కియే బినా హీ చమ్మచ్ నికల్వానా హై.
3: రాజా కృష్ణదేవరాయ తదా తెనాలిరామ్ నే అతిథి కో చమ్మచ్ జేబ్ మే రక్తే హుయే దేఖ్ లియా తా. రాజా కృష్ణదేవరాయ నే తెనాలిరామ్ కో సంకేత్ కియా. తెనాలిరామ్ తురంత సమజ్ గయే కి అతిథి కా అపమాన్ కియే బినా హీ చమ్మచ్ నికల్వానా హై. రాజా కృష్ణదేవరాయలు మరియు తెనాలిరాముడు అతిథి చెంచాని తన జేబులో పెట్టుకునేట గమనించారు. మరియు రాయలు వారి సంకేతము అతిథికి అవమానం కలగకుండా చెంచా తీసుకోవాలని తెనాలిరాముడికి వెనువెంటనే అర్థమైంది.
2: జబ్ సబ్ లోగోం నే భోజన్ కర్ లియా తో తెనాలిరామ్ అప్నే స్థాన్ పర్ కడే ఓకర్ బోలే సజ్జనోం అబ్ ఆప్ సబ్కే మనోరంజన్ కే లియే మై ఏక్ జాదూ का खेल दिखाऊंगा. देखिए मैं यह सोने

0: एक और चम्मच अपनी जेब में रखूंगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा।
1: जब सब लोगों ने भोजन कर लिया तो तेनालीराम अपने स्थान पर खड़े होकर बोले, सज्जनों, अब आप सबके मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा। देखिए, मैं यह सोने का चम्मच अपनी जेब में रखूंगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा। అందరూ భోజనం చేసిన తర్వాత తెనాలిరాముడు తన స్థానంలో నిలబడి, సజ్జనులారా, మీ అందరి వినోదం కోసం నేను ఇప్పుడు ఒక తమాషా ఆట చూపిస్తాను. చూడండి, నేను ఈ బంగారపు చెంచాను నా జేబులో పెట్టుకున్నాను మరియు మీలో ఏ ఒక్కరి జేబులో నుంచైనా బయటకు తీస్తాను.
0: तेनालीराम ने चम्मच अपनी जेब में रख ली, फिर उन्होंने आंखें बंद की और कोई मंत्र पढ़ने का बहाना बनाया। थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली और कहा कि अब चम्मच मेरी जेब में से किसी और की जेब में चला गया है, देखते हैं कि किसकी जेब में है। इतना कहकर तेनालीराम बारी बारी से हर अतिथि के पास जाते और मन ही मन मंत्र पढ़ने का बहाना बनाते।
1: तेनालीराम ने चम्मच अपनी जेब में रख ली, फिर उन्होंने आंखें बंद की और कोई मंत्र पढ़ने का बहाना बनाया। थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली और कहा कि अब चम्मच मेरी जेब में से किसी और की जेब में चला गया। तेनालीराम चंचानु तन जेबुलो पेट्टुकुन्नाडु। तर्वात कल्लु मूसुकोनि एदो मंत्रं चदुवुतुन्नट्टु नटन चेशाडु। कोद्दिसेपु अयिन पिदप कल्लु तेरचि, इप्पुडु चंचा ना జేబులు లేదు, అది మీలో ఒక్కరి వద్దకు వెళ్ళింది అన్నాడు. దేఖ్తే హై కి కిస్కే జేబ్ మే హై. ఇత్నా కహకర్ తెనాలిరామ్ బారీ బారీ సే హర్ అతిథి కే పాస్ జాతే ఔర్ మన్ హీ మన్ మంత్ర పఢ్నే కా బహానా బనాతే. చూద్దాం ఎవరి జేబులో ఉందో అంటూ వంతులు వారీగా ప్రతి అతిథి దగ్గరకు వెళ్తూ మనసులో మంత్రం జపిస్తూ నటన చేస్తున్నాడు.
0: అంతమే వే చెమ్మచ చుపాయే హుయే వ్యక్తి కే పాస్ జాకర్ బోలే కి మంత్ర मेरी जादू बता रहा है कि चम्मच आपकी जेब में है, कृपया आप अपनी जेब देखिए। अतिथि के पास बचने का कोई उपाय ना था, ना चाहते हुए भी उसे अपनी जेब में हाथ डालना पड़ा।
1: अंत में वे चम्मच छुपाए हुए व्यक्ति के पास जाकर बोले कि मित्र, मेरा जादू बता रहा है कि चम्मच आपकी जेब में है, कृपया आप अपनी जेब देखिए। अतिथि के पास बचाने का कोई उपाय ना था, ना चाहते हुए भी उसे अपनी जेब में हाथ डालना पड़ा। चिवरकु तेनालीरामुडु चंचा दाचिन अतिथि दग्गरकु वेल्लि, मित्रमा, ना तमाशा आट नी दग्गरे उन्नट्लु चेप्पुचुन्नदि अनि अन्नाडु। अतिथि दग्गर తనను తాను రక్షించుకున్నటకు ఏ ఉపాయం లేదు, తలచకుండానే తన జేబులో చెయ్యి పెట్టవలసి వచ్చింది.
0: ఉస్నే జేబ్ చే చెమ్మచ నికాలా ఔర్ తెనాలిరామ్ కో దే దియా. సభి అతిథియోం నే తెనాలిరామ్ కే జాదుయి చమత్కార్ కో దేఖ్ కర్ తాలియా బజాయి. రాజా కృష్ణదేవరాయ్ తెనాలిరామ్ కి చతురాయి సే బహుత్ ఖుష్ హుయే. ఉన్హోనే తెనాలిరామ్ కి ఖూబ్ ప్రశంసా ఔర్ కి దేర్ సారే ఇనాం భీ దియే.
1: उसने जेब से चम्मच निकाला और तेनालीराम को दे दिया। सभी अतिथियों ने तेनालीराम के जादुई चमत्कार को देखकर तालियां बजाई। अतिथि तन जेबुलो नुंची चंचन वेलुपलकु तीसी मरियु तेनालीरामुडिकी इच्चेशाडु। अंदरु अतिथुलु तेनालीरामुडि योक्क तमाशा मरियु चमत्कारपु आटनु चूसी चप्पट्लु कोट्टारु। राजा कृष्णदेवराय तेनालीराम की चतुराई से बहुत खुश हुए। उन्होंने तेनालीराम की खूब प्रशंसा की और ढेर सारे ఇనాం భీ దియే. రాజా కృష్ణదేవరాయలు తెనాలిరాముడి యొక్క చతురతను చూసి సంతోషించారు మరియు ఎంతగానో ప్రశంసించారు. ఇదేగాక ఎన్నో బహుమతులు కూడా ఇచ్చారు. అబ్ కుచు కఠిన శబ్ద దర్జి కరే
0: జీ హా.
1: నామక్ పేరు గల,
0: నామక్ పేరు గల.
1: భోజన్ పరోసన, భోజనం వడ్డించుట.
0: భోజన్ పరోసన, భోజనం వడ్డించుట.
1: కుచ్ విలోమ శబ్ద భీ లిఖలే
0: జీ హా.
1: ప్రముఖ సాధారణ,
0: ప్రముఖ సాధారణ.
1: సజ్జన్ దుర్జన్,
0: సజ్జన్ దుర్జన్.
1: బంద్ కర్ణ కోల్న,
0: బంద్ కర్ణ కోల్న.
1: శ్రీకృష్ణ దేవరాయ్ किस राज्य के राजा थे?
0: श्री कृष्ण देवराय विजयनगर राज्य के राजा है.
1: अतिथि का मन क्यों ललचाया?
0: अतिथि का मन इसलिए ललचाया कि उसके सामने सोने के बर्तनों में भोजन

ఇప్పుడు శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధం బృందం ఆలపించిన జానపద గీతాలు వినండి.

0: ఏ ఊరే పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరు పేరే మనిషి మాట్లాడు.
1: ఏ ఊరే పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనిషి మాట్లాడు.
0: ఏ ఊరే పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరు పేరే మనిషి మాట్లాడు.
1: ఏ ఊరే పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనిషి మాట్లాడు.
0: మా ఊరు నీకేల,
1: మా జోలి నీకేల,
0: మా ఊరు నీకేల,
1: మా జోలి నీకేల,
0: మా ఊరు నీకేల, మా జోలి నీకేల, మా మామ చూస్తేను మంచోడు కాదు.
1: మా ఊరు నీకేల, మా జోలి నీకేల, మా మామ చూస్తేను మంచోడు కాదు.
0: ఏ ఊరు పిల్ల,
1: పిల్ల నీ పేరు,
0: ఊరు పిల్ల,
1: పిల్ల నీ పేరు,
0: ఊరు పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరు పేరే మనిషి మాట్లాడు.
1: ఏ ఊరు పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరు పేరే మనిషి మాట్లాడు.
0: మా ఊరు నీకేల,
1: మా జోలి నీకేల,
0: మా ఊరు నీకేల,
1: మా జోలి నీకేల.

0: నీ ఊరు పేరే మనల్సి మాట్లాడు.
1: ఏ ఊరి పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు.
0: తగలదే గురజాడ చెప్పు దెబ్బల మారి సాయి పరమయ్యాడంకి
1: మంటాడ. తగలదే గురజాడ చెప్పు దెబ్బల మారి సాయి పరమయ్యా.
0: ఊరు పిల్ల,
1: పిల్ల నీ పేరు,
0: ఊరు పిల్ల,
1: పిల్ల నీ పేరు,
0: ఊరు పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరు పేరే మనల్సి మాట్లాడు.

0: వీరవల్లి పక్క కడవు కొల్లయ్య.
1: కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం వీరవల్లి పక్క కడవు కొల్లయ్య.
2: ఊరి పిల్ల,
1: పిల్ల నీ పేరు?
2: ఊరి పిల్ల,
1: పిల్ల నీ పేరు?
2: ఊరి పిల్ల, పిల్ల నీ పేరు? నీ ఊరు పేరే మనిలిసి మాట్లాడు.
1: ఏ ఊరి పిల్ల, పిల్ల నీ పేరు? నీ ఊరి పేరే మనిలిసి మాట్లాడు. ఏ ఊరి పిల్ల, పిల్ల నీ పేరు? నీ ఊరి పేరే మనిలిసి మాట్లాడు.

0: నష్టకం కమ్మ పోయనే చెల్లెల బావడిగతే మందున సెత్తండకాసననవే అక్కయ్య శిరిషమట పోసననవే.
1: నష్టకం కమ్మ పోయనే చెల్లెల బావడిగతే మందున చిట్టండకాసననవే చెల్లెల శిరిషమట పోసన.

0: ఓయి కోడలా నువ్వు ఎల్లి నిల్లు పేరు చెప్పి ఓయి కోడలా
1: ఎల్లే ఎల్లేవు గాని వై కోడలా నువ్వు వెళ్ళి నింటి పేరు చెప్పే వై కోడలా
0: వాటర్ పెట్టిన రాణిమ్మ
1: మామయ్య గారు
0: వాటర్ పెట్టిన రాణిమ్మ
1: మామయ్య గారు
0: వాటర్ పెట్టిన రాణిమ్మ మామయ్య గారు నేను టిఫిన్ చేయటకి వెళ్ళినాను మామయ్య గారు
1: వాటర్ పెట్టి రాణిమ్మ మామయ్య గారు నేను టిఫిన్ చేయటకి వెళ్ళినాను మామయ్య గారు
0: చిక్కుడు చెట్టు మేకలు మేసే
1: వై కోడలు
0: చిక్కుడు చెట్టు మేకలు మేసే
1: వై కోడలు
0: చిక్కుడు చెట్టు మేకలు మేసే వై కోడలా నువ్వు ఎవరింటికి వెళ్ళినావే వై కోడలా
1: చిక్కుడు చెట్టు మేకలు మేసే వై కోడలా నువ్వు ఎవరింటికి వెళ్ళినావే.

0: నువ్వు పేరు చెప్పే వైకోడల
1: ఎల్లే ఎల్లేవు గాని వైకోడల నువ్వు ఎల్లి నింటి పేరు చెప్పే వైకోడల
0: సెలర్ కొట్టురు జనమ్మ
1: మావయ్య గారు
0: సెలర్ కొట్టురు జనమ్మ
1: మావయ్య గారు
0: సెలర్ కొట్టురు జనమ్మ మావయ్య గారు నేను సరుకుల కోసం వెళ్ళినారు మావయ్య గారు
1: సెలర్ కొట్టురు జనమ్మ మావయ్య గారు నేను సరుకుల కోసం వెళ్ళినాను మావయ్య గారు
0: వంగ చెట్లు మేకలు మేసే
1: వైకోడలు
0: వంగ చెట్లు మేకలు మేసే
1: వైకోడలు
0: వంగ చెట్లు మేకలు మేసే వైకోడల నువ్వు ఎవరింటికి వెళ్ళినావే వైకోడల
1: వంగ చెట్టు

0: పాలు పోస పాపమ్మ మామయ్య గారు, నేను పాల కోసం వెళ్ళినాను మామయ్య గారు.
1: పాలు పోసే పాపమ్మ మామయ్య గారు, నేను పాల కోసం వెళ్ళినాను మామయ్య గారు.
0: చెట్లు మేకలు మేసే
1: వైకోడలు,
0: బీర చెట్లు మేకలు మేసే
1: వైకోడలు,
0: బీర చెట్లు మేకలు మేసే వైకోడల, నువ్వు ఎవరింటికి వెళ్ళినా వైకోడల,
1: బీర చెట్లు మేకలు మేసే వైకోడల, నువ్వు ఎవరింటికి వెళ్ళినా వైకోడల.
0: వెళ్తే వెళ్ళావు గాని
1: వైకోడలు,
0: వెళ్తే వెళ్ళావు గాని
1: వైకోడలు,
0: వెళ్తే వెళ్ళావు గాని వైకోడల, నువ్వు వెళ్ళిన ఇల్లు పేరు చెప్పే వైకోడల.

0: favor.
1: ఇంతవరకు శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధం బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. అందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటూ పసందైన సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక సమాచారం వింటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ అభి

మధ్యలో కలుపు యాజమాన్యం గురించి డాక్టర్ జి రమేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. తర్వాత కొన్ని జానపద గేయాలు వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి ఫోన్ వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా ప్రసారాలు ముగింపు. మీరింతవరకు ఈనాటి మా సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు.

రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 6:30 సూక్తి సుధ వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. అనంతరం 7:00 ప్రసార విశేషాలు. అనంతరం 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం 8:30 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలీవ్ వింటారు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. అనంతరం వనితవాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైవ్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 నుండి రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా ప్రసారాలు ముగింపు. మీరు ఇంతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు.

ఇచ్చిన పాటలు ఇప్పుడు వింటారు. మీరు మీకు నచ్చిన పాటను కూల్ కూల్ వెదర్లో వినాలని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే మొబైల్ తీసుకుని 0861233100 ఈ నంబర్కు కాల్ చేసి మీకు నచ్చిన పాట వినండి. అలాగే మరొక నంబర్ 0861233102 ఈ నంబర్కైనా సరే కాల్ చేసి మీకు నచ్చిన పాట కోరి వినండి. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు విందాం, ముందుగా వర్షం చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం ఎస్పి చరణ్ సుమంగళి గానంలో.

അഭിരുചി. హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుచిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచిలో శ్రోతలు.

0: వర్షం చిత్రంలోని మంచి పాట విన్నారు కదా. వర్షం ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ సుమంగళి గానంలో, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనలో. ఇంకా పాట ఎలా ఉంటుంది చెప్పాలా, విన్నారు కదా. నిజంగా అంత అద్భుతంగా రాస్తారంటే సిరివెన్నెల గారి పాటలంటే నిజంగా ప్రాణం ఇచ్చేయచ్చు, అంత అద్భుతంగా ఉంటాయన్నమాట. వీరు రాసినటువంటి కలంలో నుంచి వచ్చిన ప్రతి పదం అద్భుతమేనంటే చెప్పుకోవచ్చు. పాటల పారిజాత వనంలో సిరివెన్నెల వారు ఒక మంచి గంధపు చెట్టు. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన అక్షరాలు వెన్నెల్లో ఆడపిల్లలా నాట్యం చేస్తాయంటే నిజంగా అద్భుతం కదా. ఆ అక్షరాలు త్రాసులో తోచినట్లు పాటలు చక్కగా ఇమిడిపోతాయి. అద్భుతమైనటువంటి పాట విన్నారు. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు ఇప్పుడు వింటారు. ఇప్పుడు ఫస్ట్ శ్రోత ఎవరు మాట్లాడుతున్నారు చూద్దాం. హలో, నమస్తే. బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరెవరు, పేరు చెప్పండి.
1: సుప్రియా మేడం.
0: సుప్రియా బాగున్నావా? చాలా బాగున్నాను. చెప్పు సుప్రియా, చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నావు. హలో బిరిచిలో మీకు ఏ పాట కావాలి చెప్పు. వానపాట, వానపాట వినాల్సిందే, తప్పదంటావు అయితే. పాడతావా సుప్రియా? పాడచ్చు, నీకు అవకాశం ఉంది. రాదా?
1: అనుకున్నాను.
0: ఇప్పుడైతే నీకు ఏ పాట కావాలి మగధీరా? ఏంది ఇంతలో ఇప్పుడు మార్చేసావు, ప్లేట్ విరాయించేసావు, ఏం సంగతి? రకరకాల పాటలు అడుగుతావా, ఏదైనా ఒకటి కోరమ్మా, మిగతా శ్రోతలకి ఛాన్స్ ఇద్దాం. సరే సరే, ఫైనల్ గా ఒక పాట చెప్పేసే సుప్రియా. ఏం పాట? ఏం పాట? వానజల్లు అంటే నేను పాట ఎత్తుక్కోవాలా, సినిమా పేరు వానజల్లు వచ్చేసి ఎమడుకు మొగుడు చిత్రం నుంచి, అంతేనా? సరే సుప్రియా, ఇలాగే కాల్ చేస్తూ ఉండు, నీకోసం ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ వాన పాట ఇది వేసేస్తాం. తప్పకుండా. ఓకే బాయ్ సుప్రియా.

0: అక్కా జాబ్ దొరికింది.
1: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలెడంత షాపింగ్?
0: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
1: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
0: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
1: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
0: కానీ అక్కా
1: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
0: పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: ఆర్బీఐ చెబుతుంది,
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఐఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనా?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఐఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఐఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
7: విజయవాడ బ్రాంచ్
8: వింటూనే ఉన్నది.

0: 102.7 మెగాహెచ్ పై హలో ప్రిచి ఫోన్ లైవ్ కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి. హలో ప్రిచి, స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? ఆయిష గారు, బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి. చెప్పండి, ఏముంది? మీరు చెప్పండి, ఏం పాట కావాలి చెప్పండి. ఏదో మీ పక్కింట్లో ఉన్నట్టు. ఏం సంగతులు అంట? అంతే అంతే, నిజమే అబ్బా. ఆ అభిమానం, థ్యాంక్స్ థ్యాంక్స్, నిజంగా ధన్యవాదాలు. చెప్పండి, ఏం పాట?
1: నువ్వు నాకు నచ్చా దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నాలో.
0: బాబాడి మహేష, ఇక్కడ పాడిన వాళ్ళు చిత్రగారు అయితే, చిత్రగారితో సమానంగా పాడుతున్నావు నువ్వు. నవ్వేసావా? కాసేపు బాగు. చెప్పు చెప్పు త్వరగా. ఆయుష కోసం ఇప్పుడు చెప్పిన శ్రోతలందరి కోసం హ్యాపీగా ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి. ఏం ప్రాస? సరే అయితే ఆయుష, వినేద్దాం ఇంకా పాట లేట్ చేయకుండా.
1: సరే మేడం,
0: ఓకే, ధన్యవాదాలు అమ్మా.

0: కుమార్ సాను చిత్రగారి గానంలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి మరొక శ్రోత లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే మేడం, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సుభాషిణి. జీవిత నౌక
1: అంటున్నారు.
0: ఆ మూవీ నుంచి పాట కావాలి అంతేనా? అవునా, సరేమ్మా. మీకు కోరిన పాట అయితే సిద్ధంగా ఉంది, కోరుకున్న శ్రోతలు చెప్తారా? సరే, మీకోసం మాకోసం మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, విన్నావా? సరే అండి.

0: సూపర్ సాంగ్ విన్నారు కదా, వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై సూపర్ సాంగ్స్ వింటూ ఉన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: మీరు ఇంతవరకు హలో అభిరుచిలో శ్రోత్రం ఇచ్చిన పాటలు విన్నారు.

ఇంతటితో ఈనాటి హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్జ్ పై ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుచిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై యువతరంగం కార్యక్రమంలో. ఇప్పుడు విద్య ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారాన్ని

విందాం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీజెన్కో 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు జూన్ నెల 30, 2026 నుంచి జూలై 20, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని వెసులుబాటు కల్పించారు. బీఈ, బీటెక్, ఏఎంఐఈ లేదా సమాన అర్హత కలిగినటువంటి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య వయసు గల వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు 2 లక్షల జీతం లభిస్తుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ద్వారా ఎంపిక జరుగుతుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. అలాగే మరొక ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది శుభవార్త. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్, పీఓ, మేనేజ్మెంట్ ట్రైనీ, ఎంటీ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 6,715 ఖాళీలను భర్తీ చేయనుండగా అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 1 నుంచి జూలై 21 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన 20 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 102.7 MHz పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. ఇప్పుడు ఒక మంచి పాట విందాం, తర్వాత మరింత సమాచారం తెలుసుకుందాం.

0: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
0: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా?
1: 5,000
0: మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
0: ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బిఐ అంటుంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటూ ఉన్నారు. నేను మీ మేరీ సుజిత. ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం వింటాం. ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఐబీపీఎస్ శుభవార్త తెలిపిందని నిన్న చెప్పుకున్నాం కదా. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎస్ఓ నియామకాల కోసం మొత్తం 745 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, లా ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్, రాజభాషా అధికారి పోస్టులున్నాయి. కావున అభ్యర్థులు July 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేసుకోండి. వెబ్సైట్ https://www.ibps.in. ఈ వెబ్సైట్ని సందర్శించి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత ఇండియన్ నేవీ వీరికి శుభవార్త అందించింది. కేరళలోని యజమానిలో ఉన్నటువంటి ఇండియన్ నావల్ అకాడమీ 2027 జూన్లో ప్రారంభమయ్యే చార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సీ కోర్సు కోసం మొత్తంగా 275 ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినటువంటి అవివాహిత మహిళలు, పురుషులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా తుది నియామకం అనేది చేయడం జరుగుతుంది. మీరు వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారం. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. ఇప్పుడు ఒక మంచి పాట విందాం రాజాసాబ్ చిత్రం నుంచి. తర్వాత మరింత సమాచారం తెలుసుకుందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: మీరు వింటున్నారు 102.7 MHz పై యువత రంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం వింటారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ IBPS 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ SO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందిగా. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు IBPS అధికారిక వెబ్సైట్లో జూలై 21వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకి 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల వాళ్లు అర్హులు. ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలు అనంతరం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. కావున ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మీరు వింటున్నారు 102.7 MHz పై యువత రంగం కార్యక్రమం. కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం. మీరింతవరకు ఉద్యోగ సమాచారాలు విన్నారు. ఇప్పుడు విద్యకి సంబంధించి విషయాలు తెలుసుకుందాం. స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. పిల్లలు చాలామంది స్కూల్కి వెళ్ళిపోయారు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఏ గ్రూప్ ఎంచుకుంటే బాగుంటుంది అనేసి తదనుగుణంగా కాలేజీలకు కూడా వెళ్ళిపోయారు. కాబట్టి ఏ పిల్లలైనా సరే, స్కూల్కి వెళ్ళే పిల్లలైనా కాలేజ్కి వెళ్ళే పిల్లలైనా సరే, కొన్ని మంచి అలవాట్లతో ముందుకెళ్ళిపోవచ్చు. అవేంటో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో దాదాపు విద్యార్థులంతా కూడా ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటారు కదా. బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, వ్యాయామం చేయాలి, ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి, ఇలా చాలా అనుకుంటారు. అయితే వీటిని స్కూల్ స్టార్టింగ్ డేస్లో అమలు చేస్తారు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా దారి తప్పిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే

విషయాలు దృష్టిలో పెట్టుకోండి. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై యువతరంగం కార్యక్రమం. పాత ఆలోచనలు అలవాట్లు వదిలించుకోవటం కష్టమే, అయితే వాటిని వదిలేసినప్పుడే నిజమైన మార్పు అనేది మొదలవుతుంది. మనకు తెలియకుండా మనలో ఏర్పడే రోజువారీ అలవాట్లే కాలక్రమేణా పెద్ద పెద్ద మార్పులకు కారణమవుతాయి. లక్ష్యాలతో పాటు అలవాట్లు కూడా చాలా ముఖ్యం. నాకు ఈ సబ్జెక్టు రాదు, నేను లీడర్ని కాలేను, పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేను, ఇట్లాంటి ఆలోచనలు విద్యార్థుల్ని వెనక్కి లాగేస్తాయి. అందువల్ల నాకు రాదు, కాదు, కూడదు అనే భావనలను మనసులో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలి. మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా నేర్చుకోగలం అనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒకరోజు చదవకపోయినా నిరుత్సాహపడకుండా ఆ పక్కరోజు మళ్ళీ మొదలెట్టండి. ప్రతిరోజు ఎంతో కొంత సమయం చదువుకోవడానికి కేటాయించడాన్ని ఒక అలవాటుగా చేసుకోండి. చదవడం పూర్తయిన తర్వాత మర్చిపోకుండా ఉండేందుకు చూడకుండా రాయడం, మనలో మనమే మననం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో రాయటం వల్ల అవగాహన పెరుగుతుంది. అదేవిధంగా వారంలో ఒక్కరోజైనా కష్టమైన ప్రశ్నలు, సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. అలాగే కొన్నిసార్లు లక్ష్యం ప్రకారం కేటాయించుకున్న పూర్తి సమయాన్ని చదవటానికి కేటాయించుకోలేకపోవచ్చు. అట్లాంటి సందర్భాల్లో అస్సలు నిరుత్సాహపడకుండా ఉన్న సమయాన్ని వినియోగించుకోవడంపై దృష్టి పెట్టండి. చదివే వ్యవధిని నెమ్మది నెమ్మదిగా పెంచుకోండి. దీంతో కొద్ది రోజుల్లోనే మెరుగుపడి మీరు నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం చదవడం సాధ్యమైపోతుంది. ఎక్కువ టైము మొబైల్కి కేటాయించేసి చదువుకి తక్కువ టైం ఇస్తున్నారని చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటారు కదా. స్కూల్ నుంచి వచ్చినాకో కాలేజీ నుంచి వచ్చినాకో పిల్లలు గబ్బా గబ్బా బుక్స్ పడేసి మొబైల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఎత్తుకుంటూ ఉంటారు. కానీ ఇలా కాకుండా సాయంత్రం రాగానే కొన్ని కొన్ని అలవాట్లు మనం పెద్దలు నేర్పిస్తే పిల్లలు అలవాటు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై యువతరంగం కార్యక్రమంలో. ఇప్పుడు ఒక మంచి పాట విందాము.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

సూపర్ సాంగ్ విన్నారు కదా, మను జానకి గానంలో మంచి పాట విన్నారు. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై యువతరంగం కార్యక్రమంలో. మీరు విద్యా సమాచారంతో పాటు విద్యార్థుల యొక్క నడవడిక గురించి, అలాగే మంచి అలవాట్ల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. అలాగే బాగా చదువుకోవాలంటే మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ప్రతిరోజు నిర్ణీత వేళల్లో నిద్రపోవడం ముఖ్యం. ఫోన్ చూడడానికి ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించుకోండి, దానికే పరిమితం అయిపోకండి. అలాగే దీంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా చదువుకోవడానికి వీలవుతుంది. చదువుకున్న సమయంలో ఫోన్ అందుబాటులో లేకుండా చూసుకోవడం ఉత్తమమైన పని. ఆరోగ్యం కూడా ప్రధానం. అలాగే పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. పండ్లు, కూరగాయలు, పప్పులు, పాలు, గుడ్లు లాంటివి ఎక్కువగా తీసుకోండి. జంక్ ఫుడ్, చిప్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తగ్గించేసేయండి. ఆరోగ్యంగా ఉంటేనే కోరుకున్న విధంగా చదువు కొనసాగుతూ ఉంటుంది. కావున ప్రతిరోజు కొద్దిసేపు వ్యాయామం చేయండి. నడవడం, యోగా, ఆటలు శరీరానికి చాలా మంచివి. వీటితో మానసికంగానూ మెరుగుపడవచ్చు. అలా అని చెప్పి ఒకేసారి ఎక్కువగా చేసేయకూడదు. నిర్ణీత వ్యవధుల్లో క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. ఇలా కొన్నాళ్ళు గనక సాగిస్తే ఇదే ఒక అలవాటుగా, మంచి అలవాటుగా మారిపోతుంది. వారానికి లేదా నెలకు ఒకసారైనా పుస్తక పఠనం అలవాటు చేసుకోండి. రోజు కనీసం 20 నిమిషాలు చదువుకోవడం ముఖ్యం. కావున నూతన సంవత్సరం, అలాగే నూతనంగా స్కూల్స్లో జాయిన్ అయినటువంటి పిల్లలందరూ కూడా ఈ అలవాట్లను గుర్తుంచుకోండి. ఇట్లాంటివి మనం సంకల్పాలు మంచివైతే మన రోజువారీ అలవాట్లు, అంచనాలలో విధానం అంతకంటే ముఖ్యమైనవి. కావున ఈ మార్పులతో జీవితం మారిపోతుంది. అవసరం లేనివి నెమ్మదిగా వదిలించుకొని సరైన అలవాట్లను నిర్మించుకోవటమే నిజమైన విజయానికి పునాది అవుతుంది. తీర్మానాలు కొద్ది రోజులే ప్రభావం చూపిస్తాయి మన మీద, కానీ అలవాట్లనేవి జీవితాంతం మనతో ఉండి ఉపయోగపడతాయి. సరైన అలవాట్లతో మనం తీర్చిదిద్దుకుంటే అనుకున్న లక్ష్యం దిశగా ముందుకు సాగిపోవచ్చు. చిన్న చిన్న అలవాట్లే మన భవిష్యత్తులో ఎంతో ఉన్నతి, పరిణతికి దారి చూపిస్తాయి. మీరు ఇంతవరకు విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్టంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇందులో ప్రైవేటు రంగం వాటా 60,000 కోట్ల రూపాయలు కాగా ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. కొప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటించిన ముఖ్యమంత్రి 117 కోట్ల రూపాయలతో బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ జన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ ను ప్రారంభించామని, కుప్పంలో కూడా బంగారు గనులు ఉన్నాయని వాటిని అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎంఎస్ఎంఈల అభివృద్దికి ప్రత్యేక చర్యలు

0: చేపట్టామన్నారు. యువత వ్యాపారవేత్తలుగా ఎదగాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, ఒక MSME పెట్టాలి. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రారంభాలు చేశాం. MOUలు కూడా చేసుకోవడం జరిగింది. చదువుకున్న పిల్లలు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది జరుగుతుంది.
0: అనంతరం కంగుందిలో డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, కొప్పం నియోజకవర్గాన్ని టూరిజం హబ్ గా మారుస్తామన్నారు. రైతులందరూ సేంద్రీయ సాగువైపు మళ్లాలని, గో ఆధారిత సేద్యం చేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ, గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులకు ఎదిరించి అపూర్వ సాహసాన్ని ప్రదర్శించిన మహనీయుడు అల్లూరి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి యావత్ జాతికి చిరస్మరణీయమన్నారు. అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశాన్ని బలోపేతం చేయాలంటే సేవాభావంతో ముందుకు సాగాలని, సమాజం కోసం నిలబడటమే నిజమైన దేశభక్తి అని అల్లూరి సీతారామరాజు జీవితం మనకు నేర్పుతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ రాజమహేంద్రవరంలో అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి మహాపుష్కరాల కోసం ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. ఇందులో రాజమహేంద్రవరం నగరంలోనే మౌలిక వసతుల కల్పన, అభివృద్ది పనుల కోసం 580 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో తొలి దశ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అలాగే నగరంలో మురుగునీటి శుద్ది కేంద్రాలను త్వరితగతిన నిర్మించి మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ,
2: పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో కార్పొరేషన్లు ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, రివర్ ఫ్రంట్ కావచ్చు, వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. అయితే బడ్జెట్ సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
0: మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఘనంగా ఈరోజు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి కేవలం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 16-17వ తేదీల్లో కోనసీమ క్వైర్ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ కాన్క్లేవ్ కు 4 రాష్ట్రాల నుంచి క్వైర్ అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు, MSMEలు, అధికారులు రానున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం కలెక్టరేట్లో కాన్క్లేవ్ కు సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. కోనసీమలో 120,000 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోందని, దీనికి అనుబంధంగా ఉపాధి కల్పించేందుకు క్వైర్ పరిశ్రమలకు సంబంధించి జాతీయ స్థాయి కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రైతులు, యువతతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందే మాస్టర్ ప్లాన్, రహదారుల అభివృద్ది, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా రవాణా ఏర్పాట్లను పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. 2041 మాస్టర్ ప్లాన్ పరిధిలోని రహదారుల అభివృద్దిపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గుర్తించిన మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ది పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రాష్ట న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో మంత్రి ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, మైనార్టీ సంక్షేమ శాఖ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్

0: కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన విజయవాడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఉపాధి కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. పోర్టల్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీతానగరం మండలంలో ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం అందిస్తున్న డిజిటల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈసీఐ నెట్ మొబైల్ యాప్లోని బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ సదుపాయం లేదా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. కాల్ బుక్ చేసిన 48 గంటల్లోపు సంబంధిత బీఎల్ఓ స్వయంగా ఓటరును సంప్రదించి అవసరమైన సమాచారాన్ని అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఓటరు నమోదు, పేరు, వయస్సు, చిరునామా వివరాల్లో మార్పులు, సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20ల సిరీస్లో భాగంగా ఈరోజు 2వ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. తొలి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. వాతావరణం. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాగల 2 రోజుల్లో మరింత బలపడనుందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తూ 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్త కరుణసాగర్ తెలిపారు. అదేవిధంగా పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలైనటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం మధ్య ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది రాబో 2-3 రోజులు మనం గమనించినట్లయితే ఉత్తర ఒడిశా మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించడానికి అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: శర్మ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య రాజస్థానే 1.05 లక్ష కోటి రూప్యతోప్యధికానాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ విహితవాన్. కేంద్రీయ గృహమంత్రాలయన విధి విరుద్ధ క్రియాకలాప నివారణ అధినియమాంతర్గతం పాకిస్తానే స్థితాః 23 జనాః ఆతంకవాదిత్వేన ఉద్ఘోషితాః. వ్యాపకరూపేణ ప్రవృత్తం చలచ్చిత్ర వంచనామాధృత్య భారత సర్వకారేణ టెలిగ్రామ్ సంస్థాయాః కృతే ఆధికారికీ సూచనా ప్రసారితా. భారత్ ఇజ్రాయెల్ దేశయోః మధ్యే సంజాతః ద్విపక్షీయ నివేశ సంధిః అద్యారభ్య ఆధికారికరూపేణ ప్రవృత్తో జాతః. భారతర్తు విజ్ఞాన విభాగేన విజ్ఞాపితం యత్ ఆగామిషు చతుర్దివసేషు మధ్యభాగే గుజరాత్ రాజ్యస్య కతిపయేషు అన్యభాగేషు హర్యానా, పంజాబ్, రాజస్థాన ప్రాంతానాం శిష్టేషు క్షేత్రేషు ప్రావృత స్థితిః సర్వథా అనుకూలా వర్తతే. అపి చ పురుష క్రికెట్ క్రీడాయాం భారత ఇంగ్లాండ్ దేశయోః మధ్యే ద్వితీయా T20 అంతారాష్ట్రియ క్రీడా అద్య మంచెస్టర్ నగరే క్రీడిష్యతే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య రాజస్థానే 1.05 లక్ష కోటి రూప్యతోప్యధికానాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం

0: प्रतिबन्धेभ्यः ओटीटी विषयवस्तुभ्यः सद्यः प्रतिबन्धात्मकं पदक्षेपं वोढुं समादिष्टा। अस्य संवाद मञ्चस्य प्रबन्धकाः आगामिषु 15 दिनेषु स्वीकृत कार्याचरणस्य प्रतिवेदनं प्रेषितुं निर्दिष्टाः। भारत इज़राइल देशयोः मध्ये संजातः द्विपक्षीय निवेश सन्धिः अद्यारभ्य अर्थात् जुलाई मासस्य 5 दिनांकात् आधिकारिकरूपेण प्रवृत्तो जातः। अयं हि ऐतिहासिकः सन्धिः गतवर्षे सितंबर मासे नवदेहल्यां हस्ताक्षरितं गतः। केन्द्रीय वित्त मन्त्रालयः प्रत्यपादयत् यत् अयं द्विपक्षीय निवेश सन्धिः उभयोः राष्ट्रयोः आर्थिक सम्बन्धानां दृढीकरणाय अथ एकं सुरक्षितं पूर्वानुमानयोग्यं निवेशवातावरणं निर्मातुमेकं ऐतिहासिकं चरणं वर्तते। मन्त्रालयेन गदितं यत् सन्धेः आधारेण परिसीम्नि निवेशगतिविधिषु प्रवर्धनेन सह भारत इज़राइल देशयोः मध्ये रणनीतिक आर्थिक सहभागिता अपि गभीरा भविता। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् प्रधानमन्त्री नरेन्द्र मोदी च अद्य स्वामी विवेकानन्दस्य पुण्यतिथौ तस्मै सादरं श्रद्धाञ्जलिं समर्पितवन्तौ। सामाजिकान्तर्जालीय सन्देशे उपराष्ट्रपतिना राधाकृष्णन् इत्यनेन स्वामी विवेकानन्दः कश्चन महान् देशभक्तः, दार्शनिकः, आध्यात्मिक द्रष्टा चेति व्यपदिष्टः। तेन प्रोदीरितं यत् स्वामी विवेकानन्देन भारतस्य सभ्यतामूलक चेतनायाः पुनर्जागरणं विहितम्। सहैव देशस्य सनातन ज्ञानं कृत्स्नं हि विश्वं प्रति प्रसारितम्। उपराष्ट्रपतिना सबलं विज्ञापितं यत् स्वामिनः आत्म विश्वासपूर्णस्य, प्रबुद्धस्य, करुणापूर्णस्य च भारतस्य परिकल्पना अद्यापि राष्ट्रस्य विकासयात्रायाः मार्गं दिशति। प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना प्रतिपादितं यत् भारतस्य संस्कृतम्, आध्यात्मिकतां, राष्ट्रियचेतनां च वैश्विकपटले प्रतिष्ठापयितुं स्वामी विवेकानन्दस्य यत् अवदानं वर्तते तत् अनुपम अस्ति। प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य डिजिटल परिष्कारैः उपभोक्तृन्यायं सुदृढीकर्तुं सर्वकारस्य प्रयत्नान् रेखाङ्कितवान्। केन्द्रीयमन्त्रिणा प्रह्लादजोशिना लेखं प्रकाशयन् श्रीमोदी अवदत् यत् सम्बद्ध पक्षैः सह व्यापक मन्त्रणायाः परं ई जागृति मञ्चः परिष्कृतः। भारतर्तु विज्ञान विभागेन विज्ञापितं यत् आगामिषु 4 दिवसेषु मध्यभागे गुजरात राज्यस्य कतिपयेषु, अन्यभागेषु हरियाणा, पंजाब, राजस्थान प्रान्तानां शिष्टेषु क्षेत्रेषु प्रावृतस्थितिः सर्वथा अनुकूलं वर्तते। पुरुष क्रिकेट क्रीडायां भारत इंग्लैंड देशयोः मध्ये द्वितीया T20 अन्ताराष्ट्रिय क्रीडा अद्य मैनचेस्टर नगरे क्रीडिष्यते। भारतीय समयानुसारं क्रीडेयं अद्य सायं 7 वादने समारप्स्यते। इति वार्ताः।
1: आकाशवाणी सिंहपुरी FM केंद्रम इप्पुडु ग्रामदर्शिनी ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో డాక్టర్ గారి సలహాలు వింటారు. కార్యక్రమ సమర్పణ అబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమిళ నాగేశ్వరరావు గారు.
2: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు డాక్టర్ షర్మిలి నౌషిన్, MD DM కార్డియాలజీ నెల్లూరు, ప్రముఖ గుండె వ్యాధి వైద్య నిపుణులు, 12 సంవత్సరాల అనుభవం వారి సొంతం. మరి వారితో మాట్లాడి అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, చికిత్స విధానం గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
3: శ్రోతలకి నమస్కారం అండి. నేను డాక్టర్ షర్మిలి నౌషిన్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్.
2: డాక్టర్ గారు, ఇటీవల కాలంలో మనం హార్ట్ అటాక్స్ గురించి వింటూ ఉన్నాం. సో అసలు ఈ హార్ట్ అటాక్ అంటే ఏంటి?
3: హార్ట్ అటాక్ గుండెపోటు అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళలో ఏదైనా ఒక రక్తనాళంలో రక్తము గడ్డగట్టి రక్తము ముందుకి ప్రసరణ జరగకపోతే వచ్చే ఇబ్బందిని హార్ట్ అటాక్ లేదా గుండెపోటు అని అంటామండి.
2: రైట్ డాక్టర్ గారు, ఇక గుండె జబ్బులు గురించి మాట్లాడుకుందాం. గుండె జబ్బులు అంటే ఎన్ని రకాలు ఉంటాయి? సాధారణంగా గుండె జబ్బులు తీసుకుంటే ఎన్ని రకాలు ఉంటాయి?
3: గుండె జబ్బులు ఎన్ని రకాలు అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ముఖ్యంగా మనం చూసేది గుండెపోటు అన్నమాట, హార్ట్ అటాక్. సో గుండె హార్ట్ అటాక్ అంటే గుండె కండరానికి రక్త సరఫరా అందకపోతే హార్ట్ అటాక్ అంటాము. సెకండ్ వచ్చేసి వాల్వులార్ హార్ట్ డిసీజ్. వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటే ఇప్పుడు నేను గుండెలో 4 గదులు ఉంటాయి, అందులో ఒక గది నుంచి

0: ఒక గదికి బ్లడ్ సప్లై సర్క్యులేషన్ జరగాలంటే అందులో ఒక కవాటం వాల్వ్ ఉంటుందన్నమాట. అట్లా మన నాలుగు గదులకి కలిపి నాలుగు కవాటాలు ఉంటాయన్నమాట. సో ఏట్రియా వెంట్రికల్స్ కి రెండు కవాటాలు, అలాగే వెంట్రికల్ నుంచి సిరలు దమనలు అంటాం కదా, అలా దమనలు అంటే మంచి రక్తాన్ని తీసుకెళ్లేవన్నమాట హార్ట్ నుంచి, అక్కడ రెండు వాల్వ్స్ ఉంటాయి. సో టోటల్ గా హార్ట్ లో నాలుగు వాల్వ్స్ ఉంటాయి. సో ఈ వాల్వ్స్ అదే తెలుగులో అయితే కవాటాలు అంటారనమాట. ఈ కవాటంలో ఏదైనా కవాటాలకి ప్రాబ్లం వస్తే దాన్ని వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటారు. అంటే ఎలాంటి ప్రాబ్లం రావచ్చు, అది మూసుకోనన్నా పోవచ్చు, అంటే ఫ్లో తగ్గిపోయి అది దాని మీద కాల్షియం కానీ ఏదన్నా చేరిపోయి అది క్లోజ్ అయిపోవచ్చు, లేదా రెండు కవాటాలు లూజ్ గా ఉండి లీక్ కూడా అవ్వచ్చు అనమాట. సో వాల్వులర్ లీక్స్ ఉండొచ్చు, లేదా క్లోజ్ అయిపోయి రక్త సరఫరా జరగకపోవచ్చు, లేదా లీక్ అంటే బ్యాక్ ఫ్లో ఎక్కువ అయిపోయి ఇబ్బంది రావచ్చు అనమాట. సో కవాటం ప్రాబ్లం అంటే వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటారు. ఇంకొకటి వచ్చేసి కార్డియోమయోపతీస్. కార్డియోమయోపతీస్ అంటే గుండె కండరంలో అబ్నార్మల్ గా వాపు రావటం అనమాట. అందులో మయోపతీస్ లో కూడా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, డైలేటెడ్ కార్డియోమయోపతి, రిస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అని మూడు రకాలు ఉంటాయన్నమాట. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే హైపర్ అంటే ఆ గుండె కండరము వాస్తుంది అనమాట, వాపుగా వస్తుంది అనమాట. నార్మల్ గా మనకి ఒక 10 మిల్లీమీటర్స్ అలా ఉంటే అది 10 మిల్లీమీటర్స్ అలా ఉంటే అది 20 అంటే 2 సెంటీమీటర్స్ లేదా మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ అలా వాపు వచ్చేస్తుంది అనమాట గుండెలో. సో దాన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు. అలాగే డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే గుండె కండరం అంతా పొరంతా పల్సగా అయిపోయి గుండె వాపు వచ్చేసి ఎన్లార్జ్మెంట్ అయిపోతుంది. సో హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయ్యింది అని అంటూ ఉంటారు. సో దాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి, ఎన్లార్జ్డ్ హార్ట్ అంటామన్నమాట. రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి కూడా అలాంటిదే, ఇంకొక వెరైటీ ఆఫ్ కార్డియోమయోపతి. కంజనిటల్ హార్ట్ డిసీజెస్, ఇంకా పుట్టుకతో వచ్చే హార్ట్ డిసీజెస్ కూడా ఉంటాయి. వాల్వులార్ హార్ట్ డిసీజ్ ఎలా ఉన్నాయో, పుట్టుకతో మదర్ కడుపులోనే ఉన్నప్పుడు బేబీకి అంటే బిడ్డకి కొన్ని జబ్బులు వచ్చేస్తాయన్నమాట. అంటే వాల్వులార్ జబ్బులు కానివ్వండి, రంధ్రాలు కానివ్వండి, ఇట్లాంటివి అనమాట. వాటిని కంజనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాము.
1: అంటే మనం సాధారణంగా తీసుకుంటే జనరల్ గా మనం చూస్తుంటాం కొంతమందికి గుండె నొప్పికి గ్యాస్ కి తేడా తెలిసేటువంటి అవకాశం లేదు. సో గుండె నొప్పికి గ్యాస్ వల్ల వచ్చేటువంటి, అంటే గ్యాస్ వల్ల వచ్చేటువంటి గుండె నొప్పికి ఈ హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు ముందు వచ్చేటువంటి గుండె నొప్పికి తేడా ఏంటి?
0: చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఇప్పట్లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అందరూ గుండెపోట్లో వచ్చే నొప్పిని గ్యాస్ నొప్పి అనుకునేసి గ్యాస్ టాబ్లెట్ వేసుకొని సైలెంట్ అయిపోతున్నారన్నమాట. తర్వాత అది గ్యాస్ నొప్పి కాస్త గుండెపోటు నొప్పిగా మారి పెద్దదయ్యి సీరియస్ అయ్యి కాంప్లికేషన్స్ వచ్చి ప్రాణాంతకం వచ్చేంత వరకు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అది చాలా, దానివల్ల చాలా ఇబ్బందులు పాలైపోతున్నారన్నమాట. సో గుండెపోటుకి గ్యాస్ ట్రబుల్కి తేడా ఎలా తెలుసుకోవాలి అంటే రెండు ఒకటే రకంగా వస్తాయి. రావటానికేమో రెండు ప్రజెంటేషన్, అంటే రెండు గుండె మధ్యలో బోన్ ఉంటుంది అనమాట, రిట్రోస్టర్నల్ రీజన్ అండ్ అక్కడ నొప్పి కొంచెం ఛాతీకి కింద భాగంలో కొంచెం పొట్ట మొదలవుతుంది అక్కడ, ఆ ఏరియాలో నొప్పి వచ్చిన రిట్రోస్టర్నల్ అంటే రెండు ఛాతీల మధ్యలో భాగంలో నొప్పి వచ్చిన అదే నొప్పి వీపులోకి డైరెక్ట్ గా వీపులోకి పాకిన ఎడమ చేతికి నొప్పి వచ్చిన ఎడమ చేతికి ఎడమ భుజానికి అలాగే ఎడమ వైపు ఉన్న నెక్ పార్ట్ కి ఎడమ దవడకి ఇలా నొప్పి వచ్చేదంతా గుండెపోటులో వస్తుంది అనమాట. సో గుండెపోటులో డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే పెయిన్ చాలా క్లాసికల్ గా ఉంటుంది. క్లాసికల్ చెస్ట్ పెయిన్ అంటే కరెక్ట్ గా అది పేషెంట్స్ ఎలా చెప్తారంటే ఒక పిడికిలిని బిగించి గుండె మీ ఛాతీ భాగం మీద పెట్టి నాకు ఇక్కడ ఏదో బరువు పెట్టినట్టు ఉంది డాక్టర్ గారు అంటారనమాట. సో ఆ బరువు పెట్టిన ఆ ప్లే అక్కడ ఆ ఏరియా ఆ పెయిన్ అక్కడ వరకే ఉండదు, అది వీపులోకి రావచ్చు, ఎడమ చేయికి భుజానికి రా, ఎడమ పక్క అంతా ఎక్కడైనా రావచ్చు అనమాట, తల వరకు హెడ్ వరకు కూడా వస్తుంది ఇది గుండెపోటు నొప్పి. సో ఇది ఒక క్లాసికల్, దీన్ని బట్టి మనము ఓహో ఈ నొప్పి గుండె నొప్పి ఏమో అని మనం ఒక క్లూ అనమాట. అలాగే గుండె నొప్పి వచ్చినప్పుడు కొన్నిసార్లు అది ఎలా ఉంటుందంటే చాలా బరువుగా ఉంటుంది, ఎవరో మన ఛాతీ మీద కూర్చునేసి ఒత్తేసినట్టు కానీ లేదా పెద్ద బండరాయి పెట్టేసినట్టు అలాంటి ఫీలింగ్ ఉంటుంది.

0: అనమాట, గుండెపోటులో వచ్చే నొప్పి. సో ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు దవడ నొప్పి మాత్రమే కూడా రావచ్చు, గుండె నొప్పి లేకుండా, గుండె ఖాళీగా అసలు అక్కడ ఏమీ నొప్పి లేకుండా దవడ నొప్పి లాగా రావచ్చు, లేదా ఎడమ వైపు పన్ను నొప్పి కూడా రావచ్చు అనమాట. ఇవి రేర్ ప్రెజెంటేషన్స్, చాలా రేర్ కేసెస్లో కొన్నిసార్లు నొప్పి గుండె దగ్గర రాకుండా పన్ను నొప్పి కానీ ఈ ఎడమ చంప నొప్పి కానీ అట్లా తల దగ్గర పైన హయ్యర్ పార్ట్ ఆఫ్ ద హెడ్లో అక్కడ కూడా కొంతమందికి చాలా రేర్ కేసెస్లో అట్లా రావచ్చు. సో నొప్పితో పాటు ఆయాసం కూడా ఉంటుందన్నమాట. సో నాలుగు అడుగులు వేస్తే ఆయాసం రావటము, నడవలేకపోవటము, గాలి అందనట్టుగా అనిపించడము, తల తిరిగినట్టుగా ఉండడము, వాంతి వచ్చినట్టుగా ఉండడము, కొన్నిసార్లు మోషన్స్ అయిపోవడము, కొన్నిసార్లు తల తిరిగి స్పృహ తప్పి పడిపోవడము, ఇవన్నీ కూడా అసోసియేటెడ్ సింప్టమ్స్ అన్నమాట. గుండె నొప్పితో పాటు ఇవన్నీ కూడా కలిపి కూడా ఉండొచ్చు, ఇలాంటివన్నీ గుండెపోట్లో వస్తాయి. అదే గ్యాస్ట్రబుల్ నొప్పి ఎట్లా ఉంటుందంటే పొట్ట కింద భాగంలో ఎక్కువగా వస్తుంది, అలాగే రెండు ఛాతీల మధ్య భాగంలో కూడా రావచ్చు. కానీ కొంత ఎలా అంటే ఈ గ్యాస్ట్రబుల్ నొప్పి చాలా వరకు ఏదైనా ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్లు అట్లా ఉంటాయి కొంతమందికి, అట్లాంటి వాళ్ళు ఏదన్నా కొంచెం వెంటనే కొంచెం ఏదన్నా తిన్నారంటే కొంచెం తింటే తగ్గిపోతుంది అన్నమాట కొంతమందికి, లేదా గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఈ గ్యాస్ట్రబుల్ నొప్పి అయితే పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ రాదు. ఒకవేళ అది గ్యాస్ట్రబుల్ నొప్పి గుండెపోటు కాదంటే గ్యాస్ట్రబుల్ మాత్ర వేసుకొని లేదా సిరప్, ఏదైనా గ్యాస్ట్రబుల్ సిరప్ తాగితే అది తగ్గిపోయి మళ్ళీ కనిపించడం, మళ్ళీ రావటం అనేది చాలా రేర్. అదే గుండెపోటు వల్ల వచ్చే నొప్పి అయితే మీరు గ్యాస్ట్రబుల్ మాత్ర వేసుకుంటే ఒక 5-10 నిమిషాల్లో తగ్గుతుంది, కానీ మళ్ళీ వస్తుంది. మళ్ళీ వేసుకుంటే ఇలా రిపీట్ అవ్వచ్చు అనమాట. ఇట్లా రిపీటెడ్గా పెయిన్ వస్తుంది గ్యాస్ట్రబుల్ మాత్రతో తగ్గట్లేదు అంటే అది గుండెపోటు అని మనం అనుమానించి వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్.
1: అంటే అసలు కారణాలు ఏంటి మేడం, గుండె నొప్పి రావడానికి కారణాలు ఏమంటారు?
0: గుండె నొప్పి రావడానికి కారణాలు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్. అందులో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని మాడిఫైయబుల్ ఉంటాయి, కొన్ని నాన్ మాడిఫైయబుల్ ఉంటాయి. మాడిఫైయబుల్ అంటే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే షుగర్ ఉండటము, బీపీ ఉండటము, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటము, హ్యాబిట్స్ అనమాట, చెడ్డ అలవాట్లు, సిగరెట్లు బీడీలు కాల్చడము, ఇది ఆల్కహాల్ ఇథనాల్ ఇది తీసుకోవడము, ప్లస్ కొన్ని ఏమో ఏజ్ వల్ల అనమాట. ఏజ్ అండ్ ఫీమేల్స్ మేల్స్ అంటే మగవారిలో ఎక్కువ శాతము గుండె జబ్బులు గుండెపోట్లు వస్తూ ఉంటాయి ఆడవాళ్ళ కంటే పోలిస్తే.
1: ఎందువల్ల మేడం, కారణం ఏంటంటారు?
0: ఎందువల్ల అంటే మేల్ క్రోమోజోమ్ ఇట్సెల్ఫ్ హ్యాస్ దట్ టెండెన్సీ అనమాట. మగవారి క్రోమోజోమ్స్ ఆడవారి క్రోమోజోమ్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో ఆ మేల్ సెక్స్ అనేది ఒక్కటే ఒక రిస్క్ ఫ్యాక్టర్ మేల్ గా ఉండడం అనేది. ఎందుకు తక్కువ వస్తుంది లేడీస్ లో అంటే వాళ్ళు వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఋతుక్రమం ఉన్నన్ని రోజుల వరకు ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి ఆ హార్మోన్స్ అనేవి హార్ట్ కి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట హార్ట్ అటాక్స్ రాకుండా. ఎప్పుడైతే ఆ ఋతుక్రమం ఆగిపోయి మెనోపాస్ దశలోకి ఎంటర్ అవుతారో ఫీమేల్స్ అప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి సో ఆ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ హార్ట్ మీద అనేది పోతుంది అనమాట. అప్పుడు మెనోపాజ్ ఏజ్ లో ఫీమేల్స్ హార్ట్ అటాక్ కి గురయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో అలాంటి ప్రొటెక్టివ్ ఫినామినన్ మెన్ కి లేదు, మగవాళ్ళకి లేదు కాబట్టి ఎప్పుడైనా హార్ట్ అటాక్స్ రావచ్చు. అలాగే వంశ పారంపర్యం, సో పేరెంట్స్ కి ఎవరికైనా హార్ట్ అటాక్స్ రక్తనాళాల్లో బ్లాక్స్ అట్లేమన్నా ఉన్నా పోని పేరెంట్స్ కి ఉన్నా లేదా వాళ్ళ అంకుల్స్ కి ఇంకెవరైనా ఎవరికున్నా కూడా వాళ్ళ సిబ్లింగ్స్ కి వాళ్ళ అదే ఫస్ట్ జనరేషన్ కి ఆ సిబ్లింగ్స్ కి ఎవరికైనా రావచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పటి రోజుల్లో ఇవేమీ లేకుండా కూడా అంటే షుగర్ బీపీ అలవాట్లు ఏమీ లేకుండా కూడా చిన్న వయసులో వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకంటే కొంతమందికి రక్తము చిక్కబడే తత్వం కూడా ఉండొచ్చు బాడీలో. సో బాడీలో కొంతమందికి థ్రాంబోటిక్ టెండెన్సీ ఉంటుంది, అంటే థ్రాంబస్ అంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనమాట. బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటాయి కొంతమందికి. అవి ఎందువల్ల అని తెలియదు, ఇంకా దానికి రీసెర్చ్ చేయాలి ఎందుకు అట్లా చిక్కబడిపోతుంది రక్తం అనేది. సో అలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు 20 ఏళ్ల వాళ్ళకే హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి అనమాట. లైక్ హోమోసిస్టీన్ అని, యాంటీథ్రాంబిన్ 3, ప్రోటీన్ సిఎస్ అనేవి చాలా ఉంటాయి అనమాట. వాటన్నిటికీ టెస్ట్లు చేసుకుంటూ పోతే చాలా

0: ఖరీదైన టెస్ట్లు అన్నమాట. ఆ టెస్ట్లు మనం ముందుగానే ఎవరికి చెప్పము, ఎందుకంటే ఎవరికి వస్తుంది ఎవరికి రాదని తెలియదు కాబట్టి. ఇప్పుడు స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు జాబ్ స్ట్రెస్ ప్రొఫెషనల్స్, మెడిసిన్ డాక్టర్స్కి, ఇంజనీర్స్కి, ఇంకా బిజినెస్ మ్యాన్, అట్లా పోలీస్ ట్రాఫిక్లో ఈ స్ట్రెస్ అంతా కూడా ఎక్కువ ఉంటుంది ఈ రోజు ఈ మధ్యకాలంలో. సో ఈ స్ట్రెస్ వల్ల కొన్ని బ్యాడ్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయన్నమాట. స్టిరాయిడ్స్, కార్టికో స్టిరాయిడ్స్ అనేవి రిలీజ్ అయ్యి అది హార్ట్ మీద బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపించడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ రావచ్చు అన్నమాట. సో స్ట్రెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్స్.
1: అరే మేడం, ఈ కొలెస్ట్రాల్ ప్రభావం తీసుకుంటే గుండె మీద కొలెస్ట్రాల్ ప్రభావం ఎలా ఉంటుంది? కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ అని మాట్లాడుతుంటారు కదా, సో ఈ కొలెస్ట్రాల్ గుండె మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది?
0: కొలెస్ట్రాల్ అంటే అందులో మన కొలెస్ట్రాల్స్ లో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్స్, రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయండి. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైనా గుడ్ కొలెస్ట్రాల్ తక్కువైనా హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్లు ఉన్నాయన్నమాట. సో ఈ మనము రొటీన్ గా అందరము కొలెస్ట్రాల్ చెక్ చేసుకోం ఎప్పుడు. బట్ ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్ ప్రకారం అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొలెస్ట్రాల్స్ అనేది, బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంపార్టెంటే ఆఫ్ కోర్స్, కానీ కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో చేరితేనే మనకి హార్ట్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే బ్లడ్ లో కొలెస్ట్రాల్ బియాండ్ ద లిమిట్ ఎక్కువ దాటుతుందో అది ఆ రక్త నాళాల గోడలలో డిపాజిషన్ అవటం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఇలా ఈ కొలెస్ట్రాల్ అనేది మనము చిన్నతనంలోనే, అంటే ఈవెన్ ఇన్ మదర్స్ వూమ్ లో ఉన్నప్పుడే ఫ్యాటీ స్ట్రీక్ అనే ఒక స్ట్రీక్, ఒక చిన్న లైన్ లాంటిది స్టార్ట్ అవుతుంది. అది మామూలు న్యాచురల్ ప్రాసెస్ లాగా. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మన వయసు పెరిగే కొద్దీ, మనకున్న స్ట్రెస్ లెవెల్స్ ని బట్టి, మన ఆహారపు అలవాట్లను బట్టి, మన వ్యాయామం, సెడెంటరీ లైఫ్ స్టైల్, దీన్ని బట్టి, అధిక షుగర్, బీపీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఆ ఫ్యాటీ స్ట్రీక్ కాస్త కొలెస్ట్రాల్ ముద్ద మాదిరిగా తయారయ్యి ఆ రక్తనాళాల గోడలలో డిపాజిట్ అయినప్పుడు రక్తనాళంలో ఉన్న గ్యాప్ అనేది తగ్గిపోయి రక్త ప్రసరణ అనేది తగ్గొచ్చు అన్నమాట. సో అందుకని కొలెస్ట్రాల్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, చిన్నప్పటి నుంచే, అంటే పిల్లలు ఒక 12 ఇయర్స్ ఆ ఏజ్ నుంచే చెక్ చేసుకోవడం మంచిది. 12 ఇయర్స్ లో ఒకసారి, 10th క్లాస్ వచ్చినప్పుడు ఒకసారి, ఇంటర్మీడియట్ లో ఒకసారి, ఉద్యోగంలో జాయిన్ అవ్వక ముందు ఒకసారి, అలా చెప్తున్నారన్నమాట. అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉంటే, ఎందుకంటే ఇప్పట్లో మన పిల్లలందరూ జంక్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు అయిపోతున్నారు. పిజ్జాస్, బర్గర్స్, బటర్ తినడము, బయట చికెన్ ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ అంతా ఎక్కువ తినడము, అందులో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ అవడానికి దారితీస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే కొలెస్ట్రాల్ చేరటం వల్ల రక్తనాళాలులో రక్త ప్రసరణ తగ్గిపోయి హార్ట్ అటాక్స్ కూడా రావటం జరుగుతుంది కాబట్టి.
1: అలాగే మేడం, హార్ట్ అటాక్ గుర్తించేందుకు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలంట?
0: హార్ట్ అటాక్ ని గుర్తించేందుకు అంటే, ఒకసారి ఇది హార్ట్ అటాక్ అని మనకు భయం తెలిసిపోయిన తర్వాత ఆ పెయిన్, వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం ఈసీజీ తీయించుకోవాలి. సో ఈసీజీలో అది నిజంగానే హార్ట్ అటాక్, మేజర్ హార్ట్ అటాక్ వచ్చిందంటే ఈసీజీలో తెలిసిపోతుంది అన్నమాట. సో మేజర్ హార్ట్ అటాక్స్ అన్ని ఈసీజీలో తెలిసిపోతాయి. మైనర్ హార్ట్ అటాక్స్ కొన్ని ఈసీజీలోకి బయటికి రావు. ఈసీజీ నార్మల్ గానే ఉంటుంది, కానీ హార్ట్ అటాక్ లోపల ఉండొచ్చు. అంటే అప్పుడే ఇంకా బ్లడ్ క్లాట్ అనేది తయారవుతుంది, ఫామ్ అవుతుంది అన్నప్పుడు మనకి ఈసీజీలో మార్పులు రాకపోవచ్చు. అలాంటప్పుడు మనం మిగిలిన టెస్టులు, లైక్ 2D ఎకోకార్డియోగ్రాము, అదంటే ఏదైనా కండరము సరిగా కొట్టుకోవట్లేదా అనేది మనకి విజువలైజ్, మన కళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఇంకొకటి, ఇందులో కూడా కొన్నిసార్లు బయటికి రాకపోవచ్చు మేజర్ అటాక్ లేకపోతే. అందుకని రక్త పరీక్ష ఒకటి ఉంటుంది, ట్రోపోనిన్ ఐ, ట్రోపోనిన్ టి అని. ఇవి కార్డియాక్ ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ వితిన్ 6 అవర్స్ లో, హార్ట్ అటాక్ వచ్చిన 6 అవర్స్ లోపల ఈ ఎంజైమ్స్ అన్ని రిలీజ్ అయిపోతాయి బ్లడ్ లోకి. అంటే గుండె కండరం డ్యామేజ్ అయినప్పుడు దానిలో నుంచి బయటకు వచ్చేసే ఈ ఎంజైమ్స్ బ్లడ్ లోకి రిలీజ్ అయ్యి మనకు తెలుస్తుంది అన్నమాట. సో దీని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ 3 టెస్ట్లలోనూ తెలియట్లేదు అనుకోండి, అయినా పేషెంట్ కి చెస్ట్ పెయిన్ ఉంది, ఇది ఇది గ్యాస్ట్రబుల్ పెయినా, మజిల్ పెయినా, నర్వ్ పెయినా, లేదా హార్ట్ అటాక్ పెయినా, తెలుసుకోవాలంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేయాలి. ట్రెడ్మిల్ టెస్ట్ లో తెలిసిపోతుంది పేషెంట్ బాగా నడుస్తుంది.

0: చేస్తున్నారు. 7 నిమిషాలు 5 నిమిషాలకు మించి నడవగలుగుతున్నారు, ఏమి ఆయాసపడకుండా నొప్పి లేకుండా. అండ్ ఈసీజీలో ఏం మార్పులు రావట్లేదు అంటే అది హార్ట్ అటాక్ నొప్పి కాదనమాట. ఇంకా టెస్ట్లు అంటే టీఎంటీ, బియాండ్ టీఎంటీ అంటే సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్, కన్వెన్షనల్ యాంజియోగ్రామ్స్, ఇవన్నీ ఎవరికైతే ఇంకా రిస్క్స్ ఉన్నాయో వాళ్ళకి చేస్తామన్నమాట.
1: రిస్క్ని బట్టి,
0: ఇప్పుడు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఉంది, స్మోకింగ్ చేస్తారు, ఆల్కహాల్ చేస్తారు, ఏజ్ ఉంది, అట్లాంటప్పుడు మనము ఇంకా టీఎంటీలో ప్రాబ్లం తెలుస్తుంది. అలాంటప్పుడు మనం యాంజియోగ్రామ్ చెప్తాం, దాంట్లో డైరెక్ట్ గా మనం బ్లాక్స్ ఏమున్నాయి చూడొచ్చు కాబట్టి.
1: రైట్ డాక్టర్ గారు, ఇక చికిత్సా విధానం తీసుకుంటే ఒకసారి హార్ట్ అటాక్ వస్తే ఖచ్చితంగా ఆపరేషన్ ఒకటే మార్గమా?
0: ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఆపరేషన్ అంటే అందులో హార్ట్ అటాక్ రాగానే ఇప్పుడు మనం యాంజియోగ్రామ్ చేస్తాము, చేయగానే మనకి క్లారిటీగా తెలుస్తుంది అనమాట రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయా. సో మైనర్ బ్లాక్స్ ఉన్నాయా, మేజర్ బ్లాక్స్ ఉన్నాయా. మైనర్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, less than 50% రక్తనాళమే ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అప్పుడు మందులతో వదిలేస్తాం అనమాట. ఆ 50% పెరగకుండా ఉండడానికి మనం మందులు అడ్వైస్ చేస్తాం. అంతేకాని 50% నార్మల్ అయిపోదు, 50% పెరగకుండా ఉండడానికి అంటే 60-70 అవ్వకుండా ఉండడానికి మన మందులు పనిచేస్తాయి. సో ఈ మందులతో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. అంటే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, బీపీ కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్ చేసుకోవాలి, డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వ్యాయామం చేయాలి, రెగ్యులర్ గా మందులు వేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో more than 50% అంటే మోడరేట్ డిసీజ్, మోడరేట్ అంటే ఒక 70% less than 80% వరకు జబ్బు ఉన్నా కూడా మనము మందుల మీదే వదిలేస్తాం వాళ్ళని. అంటే పేషెంట్ కి రెస్ట్ పెయిన్ లేదనుకోండి, రెస్ట్ అంటే గమ్మర కూర్చొని పడుకున్నా లేచి కూర్చున్నా అట్లా నొప్పి రావట్లేదు అనుకోండి, మందుల మీద వదిలేస్తాం అనమాట, జబ్బు ఎక్కువగా లేదు కదా అనేసి. అదే కొంచెం 4 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది, నొప్పి వస్తుంది అన్నప్పుడు మనము దీన్ని సిగ్నిఫికెంట్ గా తీసుకుంటాం. సో బియాండ్ 85% లీజన్ ఉందని బ్లాక్ ఉందనుకోండి, కంపల్సరీ వాళ్ళకి మనం ఆపరేషన్, అంటే మీరు ఆపరేషన్ అన్నారు కదా, ఆపరేషన్ అంటే అందులో నాన్ ఇన్వేజివ్ అంటే కోర్స్ చేసేది కాకుండా అంటే స్టెంట్స్ అనమాట, యాంజియోప్లాస్టీస్. సో యాంజియోప్లాస్టీస్ చేస్తామన్నమాట. ఒక బ్లాక్ ఉందా, 2 బ్లాక్స్ ఉన్నాయా, 3 బ్లాక్స్ ఉన్నాయో చూసుకొని. సో మనము స్టెంట్స్ ఎన్నైనా వేయచ్చు, కానీ అది మనకి అంటే ఈజీగా మనం వేయగలమా? లీజన్ అనేది, బ్లాక్ అనేది సింపుల్ గా ఉందా కాంప్లికేటెడ్ గా ఉందా? సింపుల్ గా ఉంటే మనము డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ స్టెంట్స్ వేయచ్చు. బైపాస్ ఆపరేషన్ అంటే భయం ఉన్న వాళ్ళకి, లేదా ఇంకా ఎక్కువ పెద్ద వయసు వాళ్ళు, 70 ఏళ్ళు స్టెంట్స్ వేయలేని వాళ్ళకి, ఎవరికైతే కాంప్లెక్స్ గా ఉంది లీజన్, కాంప్లికేటెడ్ బ్లాక్స్ ఉన్నాయి, స్టెంట్ కి మనం వీలు పడదు, స్టెంట్ కి వీలు పడదు అన్న వాళ్ళకి, లేదా స్టెంట్ వేసినా ఈయనకి ఫెయిల్ అయిపోతుంది, మనం ఈయనకి 100% బ్లడ్ సప్లైని అందించలేము, అలాంటి పరిస్థితుల్లో మనం బైపాస్ పంపిస్తాం. కంప్లీట్ రీవాస్కులరైజేషన్ అనమాట. బైపాస్ అంటే కంప్లీట్ 100% బ్లడ్ ని అందించేది అనమాట. అది అంటే బ్లాక్స్ ని బైపాస్ చేస్తాం, ఆ బ్లాక్స్ ని మనం ఏమి చేయము, కాళ్ళ నుంచి రక్తనాళాలు తీసి పెద్దగా ఉండే రక్తనాళాల నుంచి కనెక్షన్ తీసుకొని గుండెకి అటాచ్ చేసేస్తాం అనమాట బైపాస్ లో. ఏదైతే బెనిఫిట్ ఉందో అది ఆ ఆప్షన్ మనం చేస్తాం అనమాట, యాంజియోప్లాస్టిక్ అని బైపాస్.
1: డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్,
0: డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద డిసీజ్, బ్లాక్స్ ఎలా ఉన్నాయి, పేషెంట్ జనరల్ కండిషన్ ఎలాగుంది, దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం.
1: రైట్ మేడం, చాలా విషయాలు చెప్పారు. చివరిగా ఇన్ని రిస్కులు ఉండేటువంటి ఈ గుండె జబ్బు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు ముందస్తుగా తీసుకుంటే మంచిది అంటారు?
0: అంటే గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఫస్ట్ మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనము కంట్రోల్ చేసుకోవడం అనమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, స్ట్రెస్, ఇవన్నీ కూడా అనమాట. బీపీ కంట్రోల్ చేసుకోవడానికి మందులు రెగ్యులర్ గా వాడతాము. సో బీపీ పెరగకుండా ఉండడానికి డైట్ కూడా ఇంపార్టెంట్ కదా, అట్లనే సాల్ట్ రిస్ట్రిక్షన్, రెగ్యులర్ గా వ్యాయామం, ఇవన్నీ అనమాట. డయాబెటీస్ అంటే రెగ్యులర్ గా షుగర్ చెక్ చేసుకోవడము, షుగర్ కంట్రోల్ చేసుకోవడము, షుగర్ మందులు వాడుకోవడము, డాక్టర్ని కలవడము, ఇవి. కొలెస్ట్రాల్ కూడా అంతే, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, రెగ్యులర్ గా కొలెస్ట్రాల్ మందులు వాడుకోవడం, కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచుకోవడము. సో ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఫైనల్ గా మనం ఏం చేయాలి, ఎక్సర్సైజే ఇంపార్టెంట్. ఇవి కంట్రోల్లో ఉండాలంటే కూడా ఇది చేయాల్సిందే, డైట్ కంట్రోల్ చేసుకోవాలి,

0: ఎక్సర్సైజ్ చేయాలి. సో డైట్ కంట్రోల్ అంటే సాల్ట్ రిస్ట్రిక్షన్ డైట్ తీసుకోవాలి. హైపర్ టెన్షన్ పీపుల్లో డాష్ డైట్ అని అంటారు అనమాట. ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవాలి రోజుకి 4 నుంచి 5 సర్వింగ్స్ అనమాట. ఒక చిన్న బౌల్ తీసుకుంటే 4-5 సార్లు అన్న ఒక కొన్ని కొన్ని వెజిటబుల్స్ కొన్ని ఫ్రూట్స్ అట్లా డివైడ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. సాల్ట్ రిస్ట్రిక్షన్ చేయాలి. డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి. ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్, నార్మల్ షుగర్ లేని వాళ్ళైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్యాట్ తక్కువ, కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ ఉండాలి. వ్యాయామం అంటే రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే చాలా మంచిది. ఒకవేళ బిజీగా ఉండి రెగ్యులర్ గా వ్యాయామం చేయలేకపోతే వారంలో అట్లీస్ట్ 5 రోజులు వ్యాయామం చేయాలి. 30 నుంచి 45 నిమిషాలు ప్రతిరోజు చేయడం వల్ల చాలా మంచిది హెల్త్ కి. ఏ రకంగా మంచిదంటే బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కూడా తగ్గుతుంది. ఒక 6-8 mm బీపీ తగ్గిపోతుంది వ్యాయామం చేయడం వల్ల. అట్లే షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది, వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది. ఎందుకంటే వెయిట్ ఎక్కువ, ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ కి దారి తీస్తాయి. కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ వ్యాయామంలో యోగా చాలా ఇంపార్టెంట్. ఇందులో మెడిటేషన్ అన్నమాట, రిలాక్సేషన్ ఎక్స్. ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అంటే మెడిటేషన్, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, లాఫింగ్ క్లబ్స్, ఇవన్నీ కూడా. ఎప్పుడు మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడానికి చూసుకోవాలి. సో డిప్రెషన్, డల్ మూడ్, ఇలాంటివన్నీ కూడా హార్ట్ అటాక్స్ రావడానికి కారణాలు. కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉన్న వాళ్ళ పక్కన ఉండాలి. ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలి. మీకు నచ్చింది చేయాలన్నమాట. డాన్సింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, గార్డెనింగ్ కానీ, వాకింగ్ కానీ, జాగింగ్, ఏదో ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఫ్రెండ్స్తో కలిపి చేసుకోవడం వల్ల మనం చాలా జబ్బుల్ని నివారించుకోవచ్చు. అలాగే గుండె జబ్బు కూడా.
1: రైట్. డాక్టర్ షర్మిలీ నౌషిన్ గారు చాలా విషయాలు తెలియజేశారు మా శ్రోతలకు. గుండెపోటు అసలు ఎందుకు వస్తుంది, గుండెపోటు అంటే ఏంటి, లక్షణాలు ఏంటి, వంశపారంపరంగా గుండెపోటు వస్తుందా లేదా, అలాగే గుండె నొప్పికి, గ్యాస్ నొప్పికి కారణాలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు అండి. ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. మరో డాక్టర్ తో వచ్చే వారం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
0: నమస్తే.
2: మీరు ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు విన్నారు. సమర్పణ అబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమణ నాగేశ్వరరావు గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. జానపద గేయాలు వింటారు. జానపద గేయాలు వినే ముందు ప్రకటనలు వింటారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం.

0: 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ఈ పూట అలనాటి మధుర గీతంగా మూగ మనసులు చిత్రంలోని మధురమైన పాట ఇప్పుడు విందాం.

మూగ మనసుల చిత్రం కోసం కేవి మహాదేవన్ కంపోజ్ చేసినటువంటి మధురమైన గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు తదితర అంశాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసును ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో భాగంగా రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈవేళ ప్రారంభమవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిచ్చింది. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పచ్పద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఆయన దేశానికి అంకితం చేశారు. రిఫైనరీలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. జైపూర్ మెట్రో ఫేజ్ 2కి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఎటువంటి అభివృద్ది జరగని ఖాళీగా ఉన్న స్వచ్ఛమైన భూమిపైన మొదటి నుండి నిర్మించే చమురు, గ్యాస్ లేదా ఖనిజాల పారిశ్రామిక ప్రాసెసింగ్ ప్లాంట్ ను గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ప్రేరేపించాయని, అయితే భారత్ సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల వివేకవంతమైన నిర్వహణ ద్వారా ఈ సవాలును విజయవంతంగా అధిగమించిందని అన్నారు. అనేక దేశాలు ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతుండగా భారత్ సంక్షోభాన్ని ఖచ్చితంగా అంచనా వేసి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించి దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తన దౌత్య శక్తిని ఉపయోగించిందని ఆయన చెప్పారు. గతంలో 25 నుంచి 26 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారతదేశం ప్రస్తుతం తన ఇంధన వనరులను దాదాపు 40 దేశాలకు విస్తరించిందని చెప్పారు. భారత్ తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుందని, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా అవతరించిందని కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు.
1: आज इस रिफाइनरी को देश को समर्पित किया गया है. ये रिफाइनरी यहाँ हजारों लोगों के रोजगार का

0: माध्यम बनेगी। मैं राजस्थान के युवाओं को इस रिफाइनरी की विशेष तौर पर बधाई देता हूं। आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते हैं।
1: పచ్చిపాద్రి రిఫైనరీ భారత్ అభివృద్ది చెందిన స్వయం సమృద్ధ దేశంగా మారే ప్రయాణంలో ఒక మైల్ రైల్ అంటే ప్రాజెక్టు అని ప్రధానమంత్రి అన్నారు. ఈ రిఫైనరీ వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని, పశ్చిమ రాజస్థాన్లో పారిశ్రామిక అభివృద్దికి పెద్ద ఊపునిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలు నెలకొన్నప్పటికీ దేశీయంగా వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరగకుండా ప్రభుత్వం నిరోధించిందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కు భారీ ఊపునిస్తూ గుజరాత్లోని సనంద్లో సిజీ సెమీ అవుట్సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కూడా సహాయపడుతుంది.
0: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है। 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे। हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है।
1: ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, దేశంలో 3వ సెమీ కండక్టర్ చిప్ తయారీ కేంద్రం ప్రారంభమైందని, వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించడం ఒక పెద్ద మైలురాయిని పేర్కొన్నారు. ఆధునికీకరించిన ఉడాన్ పథకం ప్రారంభం కావడం భారత ప్రాంతీయ అనుసంధాన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని సూచిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో రామ్మోహన్ నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం టియర్ 2, టియర్ 3 నగరాల్లో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ పథకం 100 కంటే ఎక్కువ కొత్త విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్ల అభివృద్దిని సులభతరం చేస్తుందని, దీని వల్ల లక్షలాది మంది ప్రజలకు అందుబాటు ధరలో విమాన ప్రయాణం కల సాకారమవుతుందని, ఎదుగుతున్న భారత్ ఆకాంక్షలను అనుసంధానిస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో కాలేయ వ్యాధుల వ్యాప్తిని, టైప్2 డయాబెటీస్ తీవ్రతను అరికట్టేందుకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, విస్తృత ప్రజా చైతన్యంతో కూడిన ఒక జాతీయ స్థాయి మిషన్ మోడ్ స్పందన అవసరమని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో లివర్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ నెట్వర్క్ 3వ వార్షికోత్సవ సభను ఉద్దేశించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ఈ వ్యాధులు ఇప్పుడు మునుపటి కంటే చాలా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయని, దీనివల్ల ఈ సవాలు కేవలం ఒక వైద్యపరమైన సమస్యగానే కాకుండా అంతకు మించి మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ మెటబాలిక్ ప్రొఫైల్ గురించి ప్రస్తావిస్తూ, దేశంలో ప్రజలు జన్యపరమైన లక్షణాల వల్ల పొట్ట భాగంలో కొవ్వు పెరుకుపోవడం, ప్రత్యేకమైన భారతీయ ఫెనోటైప్ లక్షణాల కారణంగా మన దేశం జనాభా మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని మంత్రి చెప్పారు. శాస్త్రీయ సంస్థల మధ్య మరింత సమన్వయం ఉండాలని అంటూ, దేశంలో విస్తరిస్తున్న బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ, జీనోమ్ మిషన్, పెద్ద ఎత్తున జరుగుతున్న జీన్ సీక్వెన్సింగ్ కార్యక్రమాలు భారత్లో ప్రత్యేకమైన వ్యాధుల సరళిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు చెప్పారు. ఈ సమావేశాలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలపై దృష్టి సారిస్తాయని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే ప్రవేశపెట్టలేదని, ఒక క్రమబద్దమైన దశల వారీ శాస్త్రీయమైన ప్రక్రియ ద్వారా దీన్ని అమలు చేశామని పారిశ్రామిక నిపుణులు తెలియజేశారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ

0: ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ వర్తిక శుక్లా ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని నిర్మాణాత్మక చర్చలు స్టేక్ హోల్డర్ సంప్రదింపుల కోసం 2018లోనే బహిరంగంగా అందుబాటులో ఉంచామని తెలియజేశారు.
1: The ethanol blending program, particularly in 2018, it was in a structured manner put out for discussion and deliberation by all stakeholders. It is supported by scientific evidence, extensive testing by the automotive manufacturers and the agencies who support them, namely the Automotive Research Association of India. And also it is in line with the global best practices which is followed to green the fossil fuels to lower the carbon emissions.
0: అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ లో భారత్ అందిస్తున్న సుదీర్ఘ సహకారానికి ఒక ముఖ్యమైన గుర్తింపు లభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని పర్మనెంట్ ఆపరేటింగ్ బేస్ సఖేలో జరిగిన అధికారిక మెడల్ పెరేడ్ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ కింద సేవలందిస్తున్న 651 మంది భారతీయ సైనిక సిబ్బందికి ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మెడల్ బహుకరించారు. యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల మిషన్ కింద భారత బలగాలు ప్రదర్శించిన వృత్తిపరమైన నిబద్ధత, ఆపరేషనల్ ఎక్సలెన్స్ మొదలైన వాటి గుర్తింపుగా ఈ పథకాలు ఇచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ నుంచి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ రాత్రి టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగే తొలి మ్యాచ్లో కెనడా మొరాకోతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 తలపడుతుంది. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో ఫిలడెల్ఫియాలో పారాగ్వే ఫ్రాన్స్ జట్లు తెల్లవారుజామున 2:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులు ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈ రోజు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: నాటి పాడిపంటల కార్యక్రమంలో నేరుగా విత్తే వారిలో కలుపు యాజమాన్యం గురించి డాక్టర్ జి రమేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: మరి ఈనాటి కార్యక్రమంలో మనము ఈ నేరుగా వరి విత్తే పద్ధతిలో కలుపు యాజమాన్యం గురించి చర్చించుకున్నాం. ముఖ్యంగా తక్కువ నీరు ఉపయోగించి వరి పండించే పద్ధతుల్లో నేరుగా విత్తనం ఎత్తు విధానం అనేది ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో చాలా ప్రాచుర్యం పొందుతున్నది. దీనికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే ఒకటి కూలీల కొరత కానివ్వండి, అలాగే నీటి కొరత కానివ్వండి, ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎద పద్ధతుల్లో మనం సాధారణంగా పండించే మొక్కజొన్న జొన్న పంట వల్లే ఆరుదారి పరిస్థితుల్లో పండించడం ఈ పంట యొక్క ప్రత్యేకత. అంటే అవసరం మేరకే నీటిని ఉపయోగించి పండించే పద్ధతిని మనం వెద పద్ధతిలో అంటూ ఉంటాం. ఇది కొన్ని ప్రాంతాల్లో ఏరోబిక్ రైస్ అని కూడా అని పిలుస్తుంటారు. ఈ వెద పద్ధతి వరిని ముఖ్యంగా మాగాణి భూముల్లో సాధారణ పద్ధతుల్లో సాగు చేయడానికి నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లేదా వర్షాధార పంటలుగా పండించే భూముల్లో అడపాదడపగా నీరు అందించే సౌకర్యం కలిగిన ప్రాంతాల్లో అలాగే చెరువుల కింద సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మన రాష్ట్రంలో దాదాపు చూసుకున్నట్లయితే 23 లక్షల హెక్టేర్లో విస్తీర్ణంలో సాగు అవుతున్నది. సార్వాలు చూస్తే 15.6 లక్షల హెక్టేర్లో, అలాగే దాల్వాల చూస్తే 7.4 లక్షల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సాధారణంగా వరిని మన రాష్ట్రంలో చూస్తే వరిని నాట్లేసే పద్ధతిలోనే ఎక్కువగా సాగు చేస్తూ వస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఈ వేద పద్ధతి అనేది కూడా మంచి ప్రాచుర్యం పొందుతున్నది. అది దాదాపు చూస్తే వరిలో మనం 23 లక్షల హెక్టేర్ల సాగు విస్తీర్ణం అవుతున్నది కదా, దాంట్లో చూస్తే 20% విస్తీర్ణం రైతులు నేరుగా విత్తనం వరి విత్తేసి సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిపై ఎక్కువ కూడా చాలా మంది రైతులు కూడా మొగ్గు చూపుతున్నారు. కాకపోతే ఈ ఎడ పద్ధతి అనేది మనకు ఎక్కడైతే కూలీల కొరత ఉందో, అలాగే కూలీల రేట్లు ఎక్కువ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నది. అలాగే ఈ మధ్య కాలంలో మనకు ఈ COVID-19 కాలంలో కూడా కూలీల కొరత రావడం వల్ల కూడా చాలా మంది రైతులు కూడా ఈ పద్ధతికి ముగ్గు చూపి వరి అనేది సాగు చేస్తూ వస్తున్నారు. ఈ సాగు పద్ధతి దాల్వాలో చేయడం వలన గోదావరి జిల్లాలో కూడా కొద్దిగా దిగుబడులు ఎక్కువగా ఉన్నాయని మనకు డేటా కూడా ఉన్నది. ఈ పద్ధతి అవలంబిస్తే మనకు చాలా వరకు ఖర్చు తగ్గడమే కాకుండా మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. కృష్ణా డెల్టాలో చూసుకున్నట్లయితే చాలా ఏదైనా వర్షపాతం పడినా లేదా కొద్దిగా ఏదైనా నీళ్లు కట్టుకుని అని పొడి ఒడ్లు నేరుగా విత్తే పద్ధతి మన కృష్ణా డెల్టాలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నది. అదే మనం గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే దమ్ము చేసుకున్న తర్వాత ఈ విత్తనాలు అనేది వెదజల్లుతారు. అంటే విత్తనాలు నానబెట్టేసుకుని కొద్దిగా లైట్ గా మొలకొచ్చిన తర్వాత చల్లే పద్ధతిని ఎక్కువగా అవతరిస్తుంది. ఈ రెండు పద్ధతులను మనం వెద పద్ధతి అంటుంటాము. సో ఈ పద్ధతిలో మనకు దిగుబడులు అనేది రైతులకు దాదాపు 10-15% వరకు దిగుబడులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతికి అవలంబించాలంటే ఎలాంటి నేలలు కావాలో మనం గమనించినట్లయితే ఒకటేందంటే అంటే నీరు ఏదైనా నిలబడకుండా ఉండాలి, అలాగే ఏదైనా నీరు ఉన్నా కూడా బయటకు తీయడానికి వీలున్న పొలాలు సాగు అనుకూలమైన చెప్పుకోవచ్చు. అలాగే పళ్ళ పొలాలు కానివ్వండి, అలాగే ముంపు అలాగే చౌడు ఊరిగయ్యే పొలాలు కానివ్వండి వేద పద్ధతి అనుకూలమైనవి కావు. సో అందుకని ఏంటంటే మనం రైతులు ఏదైనా మనం ఈ పద్ధతిని అవలంబించేటప్పుడు ఎలాంటి పొలాలు మన పొలాలు ఏంటి అనేది ఆలోచించుకొని మనం సాగు చేసుకున్నట్లయితే దీంతో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. సర్వాల అకాల మరియు అధిక వర్షాలు ఉండటం వల్ల ఏంటంటే మెరక ప్రాంతం మాత్రమే ఈ పద్ధతి సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. దాల్వారు అయితే నీరు తీయడానికి వీలున్న పొలాలు అనుకూలంగా చెప్పుకోవచ్చు. మరి ఈ పద్ధతిని ఎక్కువ మంది రైతులు అవలంబిస్తున్నారంటే దానికి ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే నీటి ఆదా కూడా మనం దాదాపు 20% మనం నీటి ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే సాధారణమైన పద్ధతి కంటే 20% అని తక్కువ నీటితో మనము ఈ వరిని పండించుకోవచ్చు. అలాగే మనం మామూలుగా అయితే మనం నాట్లు వేసే పొలాలు అంటే నారుమడి పెంచి నారు పీకి అలాగే మన నాట్లు వేసే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి అవసరం లేదు కాబట్టి సమయం కూడా మనం కలిసి వస్తుంది. అలాగే సాగు ఖర్చు కూడా దాదాపు ఎకరానికి చూసుకున్నట్లయితే 3000 నుంచి దాదాపు 4000-4500 వరకు మనకు మిగిలే దానికి అవకాశం ఉంది. ఎందుకంటే నారు పెంచాల్సిన అవసరం లేదు, అలాగే పీకాల్సిన అవసరం లేదు, నాట్లు వేయాల్సిన అవసరం లేదు కాబట్టి సాగు ఖర్చు కూడా దాదాపు 3000 నుంచి 4500 వరకు మిగిలేదానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తనం ఆదా కూడా అవుతుందండి. జనరల్ గా 30 కిలోలు మనం నాట్లు వేసే పద్ధతిలో 30 కిలోలు వేస్తుంటాము. ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక 12 కిలోల నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. సో విత్తనం ఆదా అవుతుంది, విత్తనం ఖర్చు కూడా బాగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో మనం వర్షం పడిన వెంటనే భూమి మీద పదనైన వెంటనే మనకు వేద పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అందుకనే సమయం కూడా కలిసి వస్తుంది. ఒకవేళ ఈ పద్ధతులను అవలంబించుకుని పెద్ద పద్ధతి కానీ, అంటే దమ్ము చేసుకున్న తర్వాత విత్తనాలు చల్లుకోవడం కానీ, లేదా మనం వర్షం పడిన తర్వాత విత్తనాలు వేద పెట్టుకున్న తర్వాత మనకు కాలువకి ఏదో నీళ్ళు ఇచ్చినట్లయితే, ఒక మనం విత్తనం వేసిన తర్వాత 20-25 రోజుల తర్వాత నీళ్ళు ఇచ్చినట్లయితే మళ్ళీ మనం ఆగాన్ని భూమిగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సమయం కలిసి వస్తుంది కాబట్టి చాలా మంది రైతులు కూడా ఈ పద్ధతికి పాటించడానికి ముందుకు వస్తున్నారు. అలాగే పంట కోత కూడా దాదాపు చూస్తే మనకు 10 నుంచి 15 రోజులు మన పంట కోత ముందే వస్తుంది. అంటే మామూలు నాట్లేసే పద్ధతులు ఏంటంటే 150 రోజులు వచ్చింది అనుకోండి, ఈ పద్ధతిలో వచ్చేసరికి దాదాపు చూస్తే 140 రోజులకి వస్తుంది. సో ఒక 10 రోజులు ముందే కోతకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో పంటగా మనం ఏదైనా వేసుకోవాలనుకుంటే కూడా సమయం కలిసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే దిగుబడులు కూడా, ముఖ్యంగా దిగుబడులు కూడా దాదాపు చూస్తే 15 నుంచి 20% వరకు దిగుబడులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము ఈ పద్ధతుల్లో మనము నారు పీకాల్సిన అవసరం లేదు, నాట్లేయాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఏంటంటే మొక్కను మనకు నారు పీకి నాట్లేసే పద్ధతులు ఏంటంటే మొక్క చచ్చి బతకాల్సిన అవసరం ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ సరిగి మొదట్లోనే విత్తనం డైరెక్ట్ గా ఎదా పెడుతున్నాం కాబట్టి మనం అలాంటి పీకి నారు వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దుబ్బులు అనేది ఎక్కువగా వస్తాయి, తద్వారా పిలకలు ఎక్కువ వచ్చేసి మంచి దిగువలు పొందేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు 20% వరకు దిగువలు అనేది కూడా పెరుగుతున్న రికార్డు కూడా ఉన్నది అనమాట. సో అందుకని ఈ పద్ధతి అవలంబించడానికి చాలా మంది రైతులు వస్తున్నారు. కానీ ఇది మంచి పద్ధతి అయినప్పటికీ దీంట్లో సమస్యలు అనేవి కూడా ఉన్నాయి మనకు. ఒకటి ఏంటంటే

సో కలుపు సమస్య అంటే వెద పెట్టిన తర్వాత మనం ఆర్థరీగా సాగు చేస్తుంటాం కాబట్టి ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు నీళ్లు పెడుతుంటాము, తర్వాత ఏదైనా కంట్రోల్ ఆపుతుంటాము. సో అందువల్ల ఏంటంటే కలుపు ఎక్కువ పుట్టేదానికి అవకాశం ఉంటుంది. సో కలుపు సమస్య చాలా మంది రైతులు కూడా ఈ పద్ధతి అవలంబించడానికి ముందుకు రావట్లేదు. కానీ ప్రస్తుతం మనకు మార్కెట్ లో ఉన్న రసాయనిక మందులను చూసినట్లయితే వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కలుపును చంపే మందులు చాలా రకాల అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కలుపును గురించి భయపడాల్సిన అవసరమే లేదు. సో కలుపును ఈజీగా మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఈజీగా చంపేయచ్చు. వెద పద్ధతుల్లో ముఖ్యంగా ఒక 15 నుంచి 20 రోజుల లోపల మనకు కలుపు తీయలేకపోతే మాత్రం ఇక్కడ ఆ కలుపు మొక్కలు ఏంటంటే పంట మొక్కతో పాటు పోటీ పడి ఏదైనా న్యూట్రియన్స్ పోషకాల కోసం కానివ్వండి, నీటి కోసం కానివ్వండి పోటీ పడి అవి పెరిగిపోయేసి పంట దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన సమయంలో మనకు కలుపును తీయించినట్లయితే మనకు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. జనరల్ గా మనకు ఇక్కడ వరిలో వచ్చే కలుపును చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి ప్రధానమైన సమస్య ఏంటంటే ఊద సమస్య ఎక్కువగా ఉంటుంది, అలాగే తుంగ అనే సమస్య ఎక్కువగా ఉంటుంది, అలాగే గనుకుల గడ్డి అనేది ఈ మధ్య కాలంలో చూస్తే ప్రతి పొలాల్లో ఎక్కడైతే మెట్ట ఈ వెద పద్ధతులు వరి సాగు చేస్తున్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా గనుకుల గడ్డి అనేది ప్రధాన సమస్యగా తయారైంది. అలాగే ఆమడకాయ ఒకటి, అలాగే చిప్పెర ఒకటి, అలాగే ఉర్రంకి అనేది ఇది కూడా మనకు ఇది కూడా వరి మొక్కతో పాటు ఉండేసి పెరిగిపోయి చాలా ప్రాబ్లమాటిక్ గా తయారవుతుంది. ఉర్రంకి సమస్య కూడా ముఖ్యంగా ఈ డెల్టా ప్రాంతంలో ఎక్కడైతే సాగు చేస్తున్నారో ఈ ప్రాంతంలో ఉర్రంకి సమస్య చాలా ఎక్కువగా ఉంది. గాబు గడ్డి అంటారు, అలాగే గిరికే కూడా ఎక్కువ వస్తుంది, అలాగే పొన్నగంటి కూర కూడా ఇది వరి మాగాణంలో ఎక్కువ వచ్చేది మనకు పొన్నగంటి కూర అని చెప్తుంటాము. అలాగే పిచ్చి చామంతి కానివ్వండి, పాయలాగ్ కానివ్వండి, అలాగే గిరికే కానివ్వండి, ఇలాంటివన్నీ కలుపు సమస్యలు ఎక్కువగా మనం చూస్తూ వస్తున్నాం. మెట్ట వ్యవసాయంలో మెట్ట వరిలో ప్రధానమైన కలుపు వచ్చే కలుపులు అన్ని కూడా. మరి వీటిని మనం ఎలా చంపాలి, ఎలా నివారించుకోవాలి, లేదా నివారించకపోతే దిగుబడులు తగ్గుతున్నాయి కాబట్టి మనం సరైన సమయంలో మనం నివారించకపోతే మాత్రం దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనము మన సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతులు అవలంబించుకొని మనం చేసుకున్నట్లయితే ఈ ఇక్కడ కూడా మనకు మెట్ట వరిలో ఎద పద్ధతి వరిలో కూడా మనం కలుపును సక్రమంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కలుపు నిరోధక పద్ధతులు అంటే కలుపు రాకుండా ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఒకటి ఏంటంటే కలుపు విత్తనాలు లేని వరి విత్తనాలు మనం వాడుకోవడము. అంటే స్వచ్ఛమైన విత్తనాలు మనం వాడినట్లయితే విత్తనాల ద్వారా ఈ కలుపు వ్యాప్తిని చాలా వరకు కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే వరిలో ప్రధానమైన సమస్య ఏంటంటే ఊద సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ ఊద వరి మనము నారుమడులు అయితే ఊద మొక్కకు వరి మొక్కకు అంటే భూమి లోపల పొరలలో ఉన్న కలుపు విత్తనాలన్నీ కూడా పైకి వచ్చేస్తాయి కాబట్టి వేసవిలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి తద్వారా మనకు ఈ కలుపు విత్తనాలన్నీ కూడా ఆ వేడికి చనిపోతాయి కాబట్టి మొలక అనేది చాలా తక్కువగా వస్తుంది. అందుకని తప్పకుండా వేసవి దుక్కులను కంపల్సరీగా చేసినట్లయితే చాలా వరకు ఈ పొలంలో కలుపు విత్తనాలు మొలక రాకుండా తద్వారా కలుపు తక్కువ కలుపు పుట్టేదానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే మనకు ఇక్కడ పంట వేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల లోపల మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా కలుపు లేకోకుండా మనం పొలంలో చూసుకోవాలి. ఈ వేద పద్ధతుల్లో మనం వరి సాగు చేసే సమయంలో అయితే ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే కలుపు బాగా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది, వరి పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కలుపు విత్తనాలు మొలకెత్తి పెరుగుదల బాగున్నప్పుడు వరి ఆటోమేటిక్ గా గ్రోత్ తగ్గిపోతుంది కాబట్టి పెరుగుదల తగ్గిపోతుంది కాబట్టి తద్వారా మనకు దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఆ టైంలో తప్పకుండా మనకు కలుపు లేకుండా నివారణ పద్ధతులు అవలంబించుకోవాలి. కానీ మనం యథ పద్ధతుల్లో మనకేంటంటే ఒక నిర్దిష్ట ఒక రోస్ లో వేస్తుంటాం, అంటే గొర్రెతో ఎద పెట్టుకున్నప్పుడు మనం ఇలాంటి రోస్ అని వస్తాయి. అంటే సాలుకు మధ్య దాదాపు 20 సెంటీమీటర్ల నుంచి 25 సెంటీమీటర్ల వరకు గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ మధ్య కాలంలో మనం పవర్ వీటర్స్ అనేవి కూడా మన మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ పవర్ వీటర్స్ ను వాడి కూడా మనము ఈ కలుపును ఏదైనా వెద పద్ధతుల్లో ఉన్న కలుపును నివారించడానికి అవకాశం ఉంది. ఈ పవర్ వీటర్స్ కూడా మనకు మార్కెట్ లో కూడా చాలా తక్కువ రేటు గా దొరుకుతున్నాయి. ఈజీగా మనం ఒక మనిషి ఈజీతో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇంప్లిమెంట్స్ పవర్ వీడర్స్ కానివ్వండి లేదా కోనో వీడర్స్. ఒకప్పుడు మనం స్త్రీ వ్యవసాయం సాగు చేసేవాళ్ళం, ఆ స్త్రీ వ్యవసాయంలో కోనో వీడర్స్ ఎక్కువగా వాడేవాళ్ళం. అంటే ఎనికి ముందు రొటేట్ అవుతుంటే చిన్న వీల్స్ లాంటివి, అది ఎనికి ముందుకు అనుకుంటూ పోతుంటే ఏదైనా కలుపు ఉన్నదంతా కూడా అది తీసేస్తుంది, దాంతో పాటు భూమిలో కలయబెడుతుంది కాబట్టి

పంటకు కూడా మంచి ఎరువుగా తయారయ్యడానికి అవకాశంగా ఉంటుంది. సో ఇలాంటి కోన వీడర్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనకు ఈ మెట్ట వ్యవసాయంలో ఈ అధపద్ధతుల్లో సాగు చేసే వరిలో సాలుగు మధ్యలో గ్యాప్ ఉంటుంది. కాబట్టి అక్కడ మనం ఈ కోన వీడర్స్ కానివ్వండి, పవర్ వీడర్స్ కానీ వాడి మనం చాలా వరకు కలుపు లేకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇలాంటి మనం ఇలాగ కోన వీడర్స్ మనం చేయలేము, లేకపోతే మన పవర్ వీడర్స్ తో మనం చేయలేము అనుకున్న పరిస్థితులు ఏంటంటే, మనం ఏదైతే ఎక్కడైతే పొలంలో మనం మెట్ట వరి ఈ పెద్ద పద్ధతిలో వరి సాగు చేయాలనుకుంటున్నామో ఆ పొలంలో ఏదన్నా మనం నీటి పెట్టుకోవడానికి అవకాశం ఉంటే ముందుగానే నీళ్లు పెట్టేసుకుంటే, లేదా ఏదో వర్షం పడిన తర్వాత అప్పుడు ఏంటంటే మనం కలుపు తొందరగా పుట్టేస్తుంది. సో మనం నీళ్లు పెట్టు కానీ, లేదా నీళ్లు పెట్టిన తర్వాత కానీ, లేదా వర్షం పడిన తర్వాత కలుపు బాగా మొలిచిన తర్వాత మనం అక్కడ ఈ ఏదైనా కలుపు మందులు వాడి, లేదా మనం ఏదైనా రోటావేటర్ తో కానీ ఈ కలుపునంతా కూడా ఈజీగా మనం దున్నేసుకున్నట్లయితే ఫర్దర్గా మనం మట్ట మనం ఏదైతే వరి సాగు చేసిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ కలుపు రాకోకుండా చాలా తక్కువ కలుపుతో మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకని నీళ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటే నీళ్లు పెట్టేసి, లేదా వర్షం పడిన తర్వాత కలుపు మొలిచిన తర్వాత ఈ కలుపు మందులు అంటే పెరక్వాట్ మార్కెట్ లో ఉందండి. ఈ పెరక్వాట్ ఎకరానికి ఒక లీటర్ మనం వాడుకునేనా మన కలుపును చంపొచ్చు. లేదా మన రోటావేటర్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ట్రాక్టర్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి రోటావేటర్ తగిలించుకో మనం ఒకసారి మనం దున్నుకున్నట్లయితే కలుపు పోతుంది. తద్వారా మనము మన పంటలో చాలా తక్కువగా కలుపు పుట్టేదానికి అవకాశం ఉంది. ఇది ఒక పద్ధతి అవలంబించుకోవచ్చు. పెద్ద పద్ధతిలో వరి సాగు చేసిన తర్వాత మొదట దప్ప వేయాల్సిన ఎరువులు మనం ఆపుకోవాలి. ముఖ్యంగా నత్రజని ఎరువులు వేస్తే ఏమవుతుందంటే కలుపు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకనేదంటే విత్తనం వేసిన తర్వాత 20 రోజులకోసారి, 40 రోజులకోసారి, అలాగే 60 రోజులకోసారి ఇలా 3 దపాలుగా నత్రజని ఎరువులు వాడుకున్నట్టయితే, అంటే దుక్కిలో వేయకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. దుక్కులేస్తే కలుపు ఎక్కువ పుట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దుక్కులో కాకుండా 20 రోజుల తర్వాత ఒకసారి, 40 రోజుల తర్వాత ఒకసారి, 60 రోజుల తర్వాత ఒకసారి ఇలాగ 3 దపాలుగా మనం నత్రజని ఎరువులు వాడుకున్నట్లయితే కలుపు కూడా చాలా తక్కువగా పుట్టేదానికి అవకాశం ఉంటుంది. మనకు చివరాశ్రంగా రసాయనిక పద్ధతుల్లో కలుపు నిర్మూలన మనం చేపట్టుకోవాలి. ఈ మెట్ట వరిలో కానీ ఎర్ర పద్ధతుల వరి సాగు చేస్తున్న ప్రదేశంలో రసాయనిక మందులు వాడి కూడా మనం కలుపును నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడో పద్ధతి ఏంటంటే రసాయనిక పద్ధతుల్లో కలుపు నిర్మూలన అనమాట. సాధారణంగా రైతులు ఏంటంటే కూలీలతో కానీ వ్యవసాయ పనిముట్లతో కానీ కలుపు తీస్తూ ఉంటారు. అయితే కూలీలతో తీయించడం ఖర్చుతో అలాగే శ్రమతో కూడుకున్నది. ఎందుకంటే ఒకసారి కూలీలు తీసిన తర్వాత కూలీ ఒకసారి పైపైనే పీకేస్తారు. మళ్ళీ ఒక 10 రోజులు కానీ, ఒక వారం కానీ 10 రోజుల తర్వాత మళ్ళీ ఆ కలుపు మళ్ళీ ముఖ్యంగా తుంగ లాంటి సమస్య మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ తుంగ కానివ్వండి, ఇలాగే ఈ మనకు గణపుల గడ్డి కానివ్వండి, ఉర్రంకి కానీ ఇలాంటివన్నీ కూడా మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కూలీల కంటే మనం రసాయనిక మందులు వాడి చాలా సమగ్రంగా ఈ కలుపును నిర్మూలించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంట్లో చూసుకున్నట్లయితే ఒకటి ఏంటంటే తుంగ సమస్య ఎక్కువ ఉంటుంది. మనుషులతో తీయించడం చాలా కష్టం. ఆ మనుషులతో కలుపు తీయించినప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఆ సరైన కూలీలు దొరకపోయినప్పుడు కానివ్వండి, సరైన సమయంలో తీయించకపోతే అది కలుపు ముదిరిపోయి పంటకు ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంటాయి. సో అందుకనేదంటే మన దిగుబడులు బాగా మంచి దిగుబడులు పొందాలి, తక్కువ ఖర్చుతో పోవాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకు రసాయనిక మందులు ఒకటే పరిష్కారంగా మనం చెప్పుకోవచ్చు. మాగాని ప్రాంతాల్లో ఏంటంటే పైలు వేసేటప్పుడు కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఏంటంటే కూలీల రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల అందువల్ల అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఇక్కడ రసాయనిక మందులు వాడేసుకుని మన కలుపును ఈజీగా మనకు నిర్మూలించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పెదదళ్ళు వరి సాగులో మనం వాడుకోదగ్గ కలుపు మందులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా దుక్కి దున్నే విత్తనం విత్తిన తర్వాత 48 గంటల లోపల భూమిలో తేమ ఉన్నప్పుడు మనం ఎకరానికి అంటే మనం 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు ఈ పెండి మీతలిని అనేది మన మార్కెట్ లో స్టాంప్ అనే రూపంలో దొరుకుతుంది, లేదా ఈ పెండి మీతలు 38% రూపంలో కూడా ఉంది, అది మన స్టాంప్ ఎక్స్ట్రా అంటాం. అది వచ్చేసరికి ఎకరానికి 700 మిల్లీ లీటర్లు. ఈ రెండిట్లో ఏదైనా కూడా మనం వాడుకోవాలి. చాలా మంది రైతులు ఏంటంటే ఎదబెట్టిన తర్వాత విత్తనాన్ని వరి విత్తనాలు ఎదబెట్టిన తర్వాత ఎలాంటి మందులు వాడట్లేదు. 10 రోజుల తర్వాత లేదా 15 రోజుల తర్వాతనో ఏదో ఒక మందు వాడుకున్నా సరిపోతారులే అని చెప్పి ఆలోచనలో ఉంటారు. కానీ మన పొలంలో కలుపు రాకోకుండా ఉండాలంటే మొదటిగా మనం చేయాల్సింది విత్తనం ఎదబెట్టిన తర్వాత 48 గంటల లోపల భూమిలో తేమ ఉన్నప్పుడు ఈ పెన్ని మీతిల్ని స్టాంప్ కానివ్వండి, స్టాంప్ ఎక్స్ట్రా కానివ్వండి. ఎకరానికి మనం సిఫార్సు చేసిన స్టాంప్ ఎక్స్ట్రా అయితే 700 మిల్లీలీటర్లు, స్టాంప్ అయితే 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు మనం పిచికారు చేసుకున్నట్టయితే ఎలాంటి కలుపు చాలా వరకు దాదాపు 60% వరకు కలుపును మనం మొలక రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. అంటే దాదాపు 30 రోజుల వరకు కలుపు పట్టదు కాబట్టి ఆ లోపల

మనకి వరి మొక్క పెరుగుతుంది కాబట్టి కలుపును తొక్కేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ లోపల మనకి ఏదైనా పంట కాలువలకు నీళ్లు వచ్చినా నీళ్లు పెట్టుకున్నట్లయితే ఆ కలుపు కూడా చాలా తక్కువగా పుట్టేదానికి అవకాశం ఉంటుంది. అందుకని మొదటగా మనం చాలా మంది రైతులు ఈ ఇలాంటి జాగ్రత్త చేయట్లేదు. సో తప్పకుండా విత్తనం వేసిన వెంటనే మనం ఈ మందులు పెండమితిలిని కానివ్వండి, అలాగే స్టాంప్ కానివ్వండి, స్టాంప్ ఎక్స్ట్రా కానివ్వండి, ఈ మందులు వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదు కొన్ని ప్రాంతాలు ముందా చెప్పుకున్నట్టు గోదావరి జిల్లాలో ఏంటంటే దమ్ము చేసుకున్న తర్వాత ఒడ్లు నానబెట్టేసుకుని చల్లుతుంటారు. ఈ పద్ధతుల్లో మనం ఈ స్టాంప్ పెండమితిలిని చెప్పుకునే పెండమితిలిని కానివ్వండి, అలాగే ఈ స్టాంప్ కానీ స్టాంప్ ఎక్స్ట్రా కానీ మందులు పనిచేయవు ఇక్కడ. సో దమ్ము చేసుకుని ఒడ్లు చల్లుకున్న ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ మనం దమ్ము చేసుకుని విత్తనం చల్లిన తర్వాత ఒక 3 నుంచి 5 రోజుల లోపల అంటే పొలంలో దమ్ము చేసుకుని మనం నానబెట్టుకున్న ఒడ్లు పొలంలో చల్లితే దాని తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల మనము పొలంలో పల్చక నీరు పెట్టేసుకుని మనకు మార్కెట్ లో ఆక్సా డయాన్సిల్ అంటారు, అది మన మార్కెట్ లో టాప్ స్టార్ అనే రూపంలో దొరుకుతుంది. ఈ టాప్ స్టార్ 35 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు వాడుకోవచ్చు. లేదా పైరిజో సల్ఫరాన్ ఈథైల్ అంటారు, మార్కెట్ లో సాతి అంటారు. ఈ సాతి అని 80 గ్రాములు ఉంటుంది మార్కెట్ లో. సో ఆ టాప్ స్టార్ కానివ్వండి సాతి కానీ ఈ రెండిట్లో ఏదైనా కూడా టాప్ స్టార్ అయితే 35 నుంచి 50 గ్రాముల వరకు, సాతి 80 గ్రాములు, ఒక 1 లీటర్ నీటిలో కలుపుకొని ఒక 20 కిలోలు, 1 లీటర్ నీటిలో వచ్చిన ద్రవణాన్ని 20 కిలోలు ఇసుకలో కలుపుకుని పొలంలో పల్చగా నీరు పెట్టేసుకొని మనం చల్లినట్లయితే దమ్ము చేసుకున్న తర్వాత ఆ ఒడ్లు చల్లే ఆ పొలంలో చాలా వరకు కలుపు పుట్టుకోకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు, చాలా వరకు రాదు. ఇది మొదటగా మనం చేయాల్సింది. కానీ ఈ పద్ధతులు, ఈ 2 పద్ధతులు చాలా మంది రైతులు పాటించట్లేదు. వాళ్ళు ఎంతసేపు అయిందంటే 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఏదో ఒక మందు వాడుకున్నాంలే అప్పుడు పోతుందిలే అని చెప్పి ఆలోచనలే ఉంటారు. సో మన పొలంలో మనకు ఎలాంటి కలుపు రాకుండా ఉండాలంటే ఈ మొదటగా మనం విత్తనం వేసిన తర్వాత అలాగే దమ్ము చేసుకున్న పొలాల్లో విత్తనం చల్లిన తర్వాత మనం ఇంకా చెప్పుకున్న మందులు మనం వాడినట్లయితే చాలా వరకు కలుపు పుట్టుకోకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. అలాగే విత్తనం విత్తిన తర్వాత ఒక 15 రోజులు 20 రోజుల మధ్య జనరల్ గా రైతులు వాడేదంతా కలుపు మందులు అంతా వేసే టైంలో, సో 15 రోజులు 20 రోజుల మధ్య మనం వాడుకోద్దక మందులు చూసుకున్నట్టయితే ఒక పొలం మన పొలంలో గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే అంటే ముఖ్యంగా ఊద సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ మనకు ఈ సైహలోప్లాప్ బిటైల్ అంటాం, అది మార్కెట్ లో క్లించర్ రూపంలో దొరుకుతుందండి. ఈ సైహలోప్లాప్ బిటైల్ అంటే క్లించర్, ఇది 1 లీటర్కు 2 మిల్లీలీటర్లు అంటే ఎకరానికి 400 మిల్లీలీటర్లు 200 లీటర్లు నీటిలో కలుపుకొని మనం పిచికారు చేస్తున్నట్లయితే వరి మొక్కకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఎరుపు అంటే మనకు మాడినట్టు రాకోకుండా పొలంలో ఉన్న ఊద సమస్యనంతా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో అందుకంటే ఇది ఎప్పుడు వాడుకుండా విత్తిన తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్య, లేదా పొలంలో మనకు గడ్డి జాతి మొక్కలు అలాగే వెడల్పాకు మొక్కలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్నట్లయితే అక్కడ ఏంటంటే ఈ నా మార్కెట్ లో బిస్పైరిబ్యాక్ సోడియం అంటాం. ఈ బిస్పైరిబ్యాక్ సోడియం అంటే నా మార్కెట్ లో దొరికేది నామినీ గోల్డ్ అంటాం. ఈ నామినీ గోల్డ్ ఎకరానికి వచ్చేసరికి 100 మిల్లీలీటర్ల నుంచి 120 మిల్లీలీటర్ల వరకు వెళ్ళచ్చు. 100 మిల్లీలీటర్ల నుంచి 120 మిల్లీలీటర్ల వరకు ఈ బిస్పైరిబ్యాక్ సోడియం అంటే నామినీ గోల్డ్ ను మనం పిచికారు చేసుకున్నట్లయితే ఆ పొలంలో ఉన్న ఈ గడ్డి జాతి మొక్కలు కానివ్వండి, అలాగే వెడల్పాకు మొక్కలు కానివ్వండి, అన్ని కూడా ఈజీగా మనం నింగులించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ మధ్య కాలంలో మేము గమనించిందంటే ఈ మెట్ట ఎక్కడైతే మనం వరిని వెదబెట్టి సాగు చేస్తున్నారో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉర్రంకి సమస్య ఎక్కువగా వస్తుంది. అక్కడ మనం ఎలాంటి మందులు వాడుకోవాలని చూసినట్టయితే మనం ఫినాక్సిప్రాప్ ఈథైల్ అంటాం, మార్కెట్ లో రైస్ స్టార్ అంటాం. ఈ రైస్ స్టార్ అనే కలుపు మందును ఎకరానికి 330 మిల్లీలీటర్లు అంటే 1 లీటర్ తీసుకుంటే 3 ఎకరాలకు మనం వాడుకోవచ్చు. 1 లీటర్ మందును రైస్ స్టార్ మందును 3 ఎకరాలకు మనం పిచికారు చేసుకున్నట్లయితే ఆ పొలంలో ఉన్న ఎలాంటి గడ్డి అంతా కూడా పోతుంది, దాంతోపాటు ఉర్రంకి బాగా ఎక్కువ అవుతుంది. అన్ని కలుపు గడ్డి జాతి కలుపు అంతా కూడా ఈజీగా మనం చంపచ్చు. సో ఉర్రంకి సమస్యగా ఉన్న వాళ్ళైతే అంటే ఇలాంటి రైస్ స్టార్ వాడుకున్నట్టయితే ఉర్రంకి ఈజీగా మనం చంపేదానికి అవకాశం. 330 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల కలుపుకొని మనం పిచికారు చేసినట్లయితే ఉర్రంకి సమస్యను చాలా వరకు నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం విత్తనం ఎదబెట్టిన తర్వాత కానివ్వండి, లేదా మనం ఈ దమ్ము చేసుకుని వరి ఒడ్లు చల్లుకున్న తర్వాత కానివ్వండి, ఒక 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో ఇక్కడ కౌన్సిల్ యాక్టివ్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంది, రైతులు మనకు అడుగుతున్నారు. అది కూడా మంచి కెమికల్ మన మార్కెట్ లో అందుబాటులోకి కూడా వచ్చింది. ఈ కౌన్సిల్ యాక్టివ్ అని కూడా ఎకరానికి వచ్చేసరికి 90 గ్రాములు ఇది పిచికారి చేస్తే ఏంటంటే

స్థలంలో ఎడలు పాకున్నా ఏదో గడ్డి జాతి మొక్క కలుపుకున్నా కూడా అంతా కూడా ఈజీగా సమర్థవంతంగా ఈజీగా సంపేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గనుపుల గడ్డి కానివ్వండి, అలాగే ఈ ఊరంకి కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం రైస్ స్టార్ బాగా పనిచేస్తుంది. రైస్ స్టార్ బాగా వాడుకోవచ్చు. ఈ గనుపుల గడ్డి ముఖ్యంగా గనుపుల గడ్డి వదిలేశారనుకోండి, ఒక 2-3 రోజులు మనం పొలంకి వెళ్లకుండా అలాగే వదిలేస్తే ఉంటే అది అలాగే స్ప్రెడ్ అయిపోతుంది, తొందరగా విస్తరిస్తుంది, పొలం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలాంటి గడ్డిలు ఉన్నప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలి తప్పకుండా. దానికి ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది మనం తెలుసుకొని వాడుకున్నట్లయితే చాలా వరకు సమర్థవంతంగా కలుపు నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఈ 15 రోజుల విత్తనం ఇచ్చిన తర్వాత కానివ్వండి, దమ్ము చేసుకున్న తర్వాత వడ్లు మనం చల్లిన తర్వాత ఆ పొలంలో కానివ్వండి, 15-20 రోజులు మనం ఏంటంటే గనుపుల గడ్డి ఉడంకి అలాగే దాంతోపాటు వెడల్పాకు ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే ఇక్కడ నామినీ గోల్డ్ను అలాగే రైస్ స్టార్ రెండు కలిపి వాడుకోవచ్చు. ఇది మనం 15-20 రోజుల మధ్య వాడుకోదగ్గ కలుపు మందులు ఇవన్నీ కూడా. దీని తర్వాత మనకు ఇతరం ఇచ్చిన తర్వాత 30 రోజుల తర్వాత మనం జనరల్ గా మార్కెట్ లో ఆకుజాతి కలుపు ఎక్కువగా మనకు మార్కెట్ లో దొరికే మందుల్లో చూసుకున్నట్లయితే ఈ 240 ఉంది, 240 సోడియం సాల్ట్ అంట, అది మన పెర్నాక్సన్ రూపంలో మార్కెట్ లో దొరుకుతుంది. అలాగే 240 అమోనియా సాల్ట్ అంటారు, విడ్మార్ సూపర్ రూపంలో దొరుకుతుంది. ఈ రెండు మందులు ఏదైనా కూడా మనం ఎదబెట్టిన తర్వాత 20 రోజుల తర్వాత ఏంటంటే జనరల్ గా ఆకుజాతి కలుపు ఎక్కువగా వస్తుంటుంది పొలంలో. సో ఆకుజాతిని కలుపును బాగా చంపాలంటే ఈ పెర్నాక్సన్ కానివ్వండి, ఈ విడ్మార్ సూపర్ కానివ్వండి, ఏదైనా కూడా ఒక 400 మనం పిచికారు చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ కలుపును చంపేదానికి, ఆకుజాతి కలుపును అంత చంపేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లేదా మనకు ఇథాక్సి సల్ఫ్యూరాన్ అంటారు, సన్ రైజ్ అంటారు మార్కెట్ లో, ఈ సన్ రైజ్ 50 గ్రాములు మనం పిచికారు చేసుకున్నా కూడా ఆకుజాతి కలుపును అంతా కూడా ఈజీగా చంపేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో ఆల్మిక్స్ ఉంటుంది, ఆల్మిక్స్ అనేది ఎక్కువగా వస్తుంది. ఆల్మిక్స్ ఎకరానికి 8 గ్రాములు వాడుకోవాలి. ఈ ఆల్మిక్స్ వాడితే ఏమవుతుందంటే ఆకుజాతి కలుపు పోతుంది, గడ్డి జాతి కలుపు పోతుంది. సో అందుకని ఏంటంటే ఈ డోస్ అనేది తప్పకుండా 8 గ్రాములు తప్పకుండా వాడినట్టయితే మంచి రిజల్ట్ ఉంది. కాబట్టి ఇది కూడా మనం వాడుకున్నా కూడా ఇబ్బంది లేకుండా మనం ఎలాంటి పొలంలో ఎలాంటి కలుపును కూడా ఈజీగా చంపేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న మందులన్నీ కూడా మనం వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఈ కలుపు మందులు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, 3 విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మనం ఏ సమయంలో చెప్తున్నాం ఆ సమయంలో వాడుకోవాలి. అంటే 15-20 రోజులు తగ్గ వాడుకోదగ్గ మందులు చెప్పాము అవి వాడుకోవాలి, 30 రోజులు తగ్గ మందులు చెప్పాము అది వాడుకోవాలి. అలా కాకుండా ఎక్కువ రోజుల తర్వాత 40-50 రోజుల తర్వాత కొడితే మాత్రం మందులు పనిచేయం. సో అందుకని సమయం ఒకటి, అలాగే మోతాదు కూడా ఎంత మోతాదు చెప్పామో అంతే మోతాదు వాడుకోవాలి. అలాగే ఏ పంటలో చెప్తున్నామో అదే పంటలో మనం వాడుకున్నట్టయితే చాలా వరకు ఈ మెట్ట అంటే వెత పద్ధతుల్లో వచ్చే కలుపును అంతా కూడా ఈజీగా మనకు చంపేదానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా కూడా మన సమగ్ర యాజమాన్య పద్ధతులు అవలంబించుకొని, అంటే లోతు దుక్కులు దూసుకోవడం ఒకటి, పంట కాలం శుభ్రం చేసుకోవడం ఒకటి, కలుపు విత్తనాలు లేని విత్తనాలు సెలెక్ట్ మనం ఎంపిక చేసుకోవడం ఒకటి, అలాగే రసాయనిక మందులు వాడుకోవడం ఒకటి, యాంత్రీకరణలో మనకు ఈ పవర్ వీడర్స్ కానివ్వండి అని కోనో వీడర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలా ఇవన్నీ మనం వాడుకొని కూడా చాలా వరకు ఈ వేద పద్ధతిలో వచ్చే కలుపునంతా కూడా ఈజీగా మనం నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది.

0: మీరు ఇంతవరకు నేరుగా విత్తి వారిలో కలుపు యాజమాన్యం గురించి డాక్టర్ జి రమేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
1: పోషకాహార పెరటి తోటల పెంపకం. కూరగాయలను పెరటిలో పండించడం ఒక కళ. మనం తీసుకునే ఆహారంలో పోషక విలువల దృష్ట్యా కూరగాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కూరగాయల్లో మనకు కావలసిన ఖనిజ లవణాలు, విటమిన్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. వీటిని విరివిగా వినియోగించడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా బాగా వృద్ధి చెందుతుంది. పెరట్లో పండించే కూరగాయల వల్ల మనం బయట కూరగాయలు కొనే అవసరం కూడా బాగా తగ్గిపోతుంది. దీంతో డబ్బు కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా పెరటిలోని కూరగాయలు బయట కొన్న కూరగాయల కన్నా ఎక్కువ తాజాగా కూడా ఉంటాయి. వీటిలో క్రిమిసంహారక మందుల వాడకం కూడా తక్కువగా ఉంటుంది. ప్రతి కుటుంబం కూడా వారి ఇంటి చుట్టూ ఉన్న స్థలంలో కూరగాయలు, పండ్లు సంవత్సరం పొడవునా పండించి వాడుకుంటే తాజా కూరగాయలతో పాటు మానసిక శారీరక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పెరడు లేని

0: పాటు మొక్కలను కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఈ కుండీలను బాల్కనీల్లో, వరండాల్లో, మిద్దలపైన కూడా ఉంచి మొక్కలను పెంచుతూ ఉంటారు. ఇసుక, మట్టి, పశువుల ఎరువు కలిపిన మిశ్రమంతో కుండీలను నింపాలి. అధిక తేమ బయటకు వెళ్లేందుకు వీలుగా ప్రతి కుండీకి అడుగున బెజ్జాలుండాలి. ఇవి పూడిపోకుండా పెంకు ముక్కలు బెజ్జం పైన పేర్చాలి. మిరప, టమాటా, ధనియాలు, బెండ మొదలగు కూరగాయలను కుండీల్లో పెంచుకోవచ్చు. కుండీలను ఒక పంట తర్వాత కుండీలోని మట్టినంతా బయటకు తీసి అందులో వేర్లు లేకుండా శుభ్రం చేసి కొన్ని రోజులు ఎండలో ఉంచాలి. ఆ తర్వాత మట్టిలో ఏదైనా జీవన ఎరువు, వర్మి కంపోస్టు సగం కలిపి మళ్ళీ కుండీలో నింపి మొక్కలు వేసుకోవచ్చు. కుండీల్లో పెంచే మొక్కలపై మనం మరింత శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. సరైన సమయంలో కాలాన్ని బట్టి, మొక్క పొడవుని బట్టి మరియు పంటని బట్టి నీటి తడులు ఇస్తూ ఉండాలి. ఏదేమైనా కుండీల్లో మొక్కలు పెంచడం అనేది ఒక మంచి అలవాటుగా మలుచుకోవచ్చు. పట్టణాల్లో పెరడు సాధ్యం కాని వారికి ఈ కుండీల్లో కూరగాయల సాగు బాగా ఉపయోగపడుతుంది. కూరగాయలతో పాటు మన చుట్టూ కొన్ని పండ్ల మొక్కలను నాటుకున్నట్లయితే అవి మనకి ఎన్నో పోషక విలువలు కలిగిన పండ్లను ఇస్తాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే జామ, నిమ్మ, బొప్పాయి, సీతాఫలం, దానిమ్మ, సపోటా, కొబ్బరి, ఉసిరి వంటి మొక్కలను నాటుకోవటం మంచిది. ఒక్కసారి నాటిన తర్వాత అవి నిత్యం మనకు ఉత్పత్తులను అందిస్తూనే ఉంటాయి. పండ్లు మన శరీర ఆరోగ్యానికి కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, ఆమ్లాలు, జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైమ్లు, పీచు పదార్థము మరియు శక్తిని అందిస్తాయి. విటమిన్ల లోపం వల్ల సాధారణంగా కనిపించే రక్తహీనత, రేచీకటి, నోటిపూత, కీళ్ల నొప్పులు, చిగుళ్ల వాపు మరియు రక్తం కారణం వంటి రుగ్మతలను చాలా వరకు అరికట్టవచ్చు.
1: మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు.

ఇంతటితో ఈనాటి పాడిపంటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం ఇప్పుడు చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా జెర్సీ చిత్రం నుంచి ఒక మంచి పాట.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ధమాక చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఇంతటితో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై. హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై. శ్రోతలు కోరిన పాటలు ఇప్పుడు హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమంలో ప్రసారమవుతాయి.

అభిరుచి. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు, మీకు నచ్చిన పాటను వినాలంటే కనుక వెంటనే మొబైల్ తీసుకుని నేను చెప్పే నంబర్ని నోట్ చేసుకుని మేము చెప్పిన ఈ నంబర్కి మీ పేరు, ఊరు, చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు, పూర్తి వివరాలతో కూడినటువంటి సందేశాన్ని మాకు పంపినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వింటూనే ఉండండి 102.7 MHz పై సుబీట్ సాంగ్స్ వినండి. మొదటిగా పంపించిన శ్రోత మెసేజ్ చదువుతాను. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్కారాలు అని రాసుకొచ్చారు. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ మేడం గారు అంటే రాసుకొచ్చారు. మాకోసం మగధీర చిత్రం నుంచి పంచదార పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఈ పాటను తప్పకుండా వినిపించండి అంటూ కోరుతున్నారు. అలాగే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబైదా ఆయేషా మరియు ప్రత్యేక అభినందనలతో కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరినట్లుగానే మగధీర చిత్రం నుంచి ప్రసారం చేస్తాం మంచి పాట. అలాగే మరొక శ్రోత మెసేజ్ చేశారు. కోవూర్ నుంచి ఇస్మాయిల్ గారు మెసేజ్ చేశారు. మా కోసం ఒక మంచి పాట వినిపించండి మేడం, ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. తప్పకుండానండి, మీ అందరి కోసం మగధీర చిత్రం నుంచి పంచదార పాట ప్రసారం చేస్తున్నాం, వినండి.

మగధీర చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. ఈ చిత్రంలోని ఈ పాటను రాసిన వారు చంద్రబోస్. చంద్రబోస్ గారి రచనలలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎస్పెషల్లీ వీరు ఏ పాట రాసినా సరే అది క్లాస్ అయినా మాస్ అయినా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే. అంత అద్భుతంగా ఉత్తమంగా ఉంటాయి వీరి రచనలు. కొన్ని సందర్భాల్లో వీరిని అడిగినప్పుడు వీరేం చెప్పుకొస్తారంటే, మా అమ్మే నాకు స్ఫూర్తి అని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చిన సందర్భాలున్నాయి చంద్రబోస్ గారికి. ఎందుకనంటే వేల పాటలు, అనేక లక్షల భావాలు, అనేకమైనటువంటి అవార్డులు, ఇవన్నీ ఒకవైపు అయితే తన అక్షరాలకి పునాది వేసింది ఆయన జీవితంలో మరోవైపు తల్లిగా చెప్తారు. అన్ని దేశాల వారు నన్ను మెచ్చుకున్న, ఒక పాట రాసి ఆస్కార్ అందుకున్న అగ్ర రచయిత, తన యొక్క విజయానికి అసలైన కారణం ఎవరంటే మాత్రం చెప్తారు తన తల్లి అని. ఎందుకంటే చదువుకున్న విజ్ఞానం కంటే కూడా అమ్మ నేర్పినటువంటి సంస్కారమే తనను గొప్ప రచయితగా మార్చిందని

వారు అనేక సందర్భాల్లో వెల్లడించిన విషయమిది. పల్లెటూరు వాతావరణంలో పెరిగిన వారికి సాహిత్యం పట్ల మక్కువ కలగటానికి తల్లితో ఉన్న అనుబంధమే పునాది అంటారు. అసలు తన తల్లి గురించి అనేక గొప్ప గొప్ప విషయాలు కూడా పంచుకుంటారు. చంద్రబోస్ గారి తన తల్లి గొప్ప చదువులు చదువుకోకపోయినా మాటల్లో ఒక సహజమైన కవిత్వం ఉండేదని వారు గుర్తు చేసుకున్నారు. పల్లెటూరి పనుల్లో పాడుకునే పాటలు, ఆప్యాయంగా పలికే పలుకులు తనలో సాహితీ బీజాన్ని నాటాయని చెప్తారు. ఇలా ఎవరైనా సరే, పల్లె పాటలు ఇవ్వండి, జానపద పాటలు ఇవ్వండి, క్లాస్ పాటలు ఇవ్వండి, మాస్ అయినా, ఏ పాటలైనా చంద్రబోస్ గారి రచనలంటే అంత అద్భుతంగా ఉంటాయి. కాబట్టి వారిని వరించింది ఆస్కార్. సుబేట్ సాంగ్ ఉన్నారు కదా, వింటూనే ఉండండి 102.7 MHz పై. హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోత రాసినటువంటి మెసేజ్ చదువుతాను. ఖైదీ నెంబర్ 150 చిత్రం నుంచి ఏదైనా పాట ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. కోరుకున్న శ్రోతలు మూసపేట మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శ్రీహర్ష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యదోజి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, మూసాపేట్, నరేష్ గ్రామ ప్రజలు అందరి కోసం ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి. అలాగే పుట్టపక్క నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక మెసేజ్ రాశారు. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలతో మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా. తప్పకుండానండి, మీ అందరి కోసం ఖైదీ నెంబర్ 150 చిత్రం నుంచి ఒక మంచి పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన.
2: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ చిత్రం నుంచి ఏ పాట వినాలన్నా
3: ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి అందించిన బెస్ట్ ట్రాక్. నాగార్జున, అమలా లాంటి హిట్ పేర్స్ నటించిన చిత్రాలు.
4: మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై. శ్రోతలు కోరిన పాటలు వింటూ ఉన్నారు. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు మీకు నచ్చిన పాటను కోరి వినాలంటే కనుక వెంటనే మేం చెప్పే నెంబర్ని నోట్ చేసుకుని మీకు నచ్చిన పాటను కోరండి. మీరు వాట్సాప్ చేయాల్సినటువంటి మా ఫోన్ నంబర్ 0861-233-1100. ఈ నంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మార్నింగ్ టైంలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో ఫోన్ కలుస్తుంది. 7901084415 ఈ నంబర్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీరు కోరిన పాటను ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో ప్రశాంతంగా మీ పనులు చేసుకుంటూ వినొచ్చు. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై.

ಸಫಾರಿ ಮೀ ಯಾತ್ರಾ ಸಹಾಯಕಾರಿ. ಗತ 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారీ కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారీ సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారీ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ మీ యాత్ర సహాయకారి.

మీరు 102.7 మెగాహెచ్ పై హలో విరిచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. నమస్తే అండి, హలో విరుచి కార్యక్రమానికి స్వాగతం. మా కోసం రౌడీ అల్లుడు చిత్రం నుంచి ఏదైనా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. కోరుతున్న వాళ్ళు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపల్లం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత, నమస్కారం అండి, మా కోసం ఏదైనా చిత్రం నుంచి ఒక పాట ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. కోరిన శ్రోతలు ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ కోరుతూ ఉన్నారు. అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ వీరు కూడా ఏదైనా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. అలాగే మరొక శ్రోత, నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. హైదరాబాద్ నుండి బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ కోరుతూ ఉన్నారు. అలాగే మరొక శ్రోత, మా కోసం ఏదైనా ఒక పాట మంచిది వినిపించండి అంటూ కోరుతున్నారు. భద్రాద్రిగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, కట్ల వారి కుటుంబ సభ్యులంతా కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం మీరు నచ్చినట్లుగానే పాటను ప్రసారం చేస్తాము. అలాగే ప్రతిరోజు ఉదయం చరిత్రలో ఈరోజు కార్యక్రమం చాలా బాగుంటుంది అంటూ రాసుకొచ్చారు. అలాగే దేశభక్తి గీతం మాకు చాలా ఇష్టం అంటూ రాసుకొచ్చారు. అలాగే చాలా కార్యక్రమాలు ప్రసారమవుతున్నటువంటి ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమవుతున్న ప్రతి కార్యక్రమం మాకు చాలా చాలా ఇష్టం అంటూ రాసుకొస్తున్నారు. ధన్యవాదాలండి. హలో అభిరుచి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన చిత్ర గీతాల కార్యక్రమంలో కూడా మాకు ప్రతిరోజు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి అంటూ రాసుకొచ్చారు. తప్పకుండానండి, ధన్యవాదాలు. మీరైతే ఇప్పుడు కోరినటువంటి శ్రోతలందరి కోసం కూడా రౌడీ అల్లుడు చిత్రం నుంచి ఒక మంచి పాట వచ్చేస్తుంది, విందాం. పాడిన వాళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు, రచన సీతారామ శాస్త్రి గారు.

మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచిలో శ్రోతలు కోరిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. హాయ్ హలో నమస్తే అండి. హలో అభిరుచిలో మాకందరి కోసం ఆది చిత్రం నుంచి ఒక పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి గ్రామం నుంచి కోరుతున్నారు. డి గోవర్ధనరావు, ఇందిరాబాయ్, భానుప్రకాష్, నవ్య, మీరాబాయ్, మోతిబాయ్ కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం ఆది చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేస్తాం, వినండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా 2వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. రానున్న 4 రోజుల్లో గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొదట జోధ్పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బాలోత్రా జిల్లా పంచుపద్రాలో దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను జాతికి అంకితం చేశారు. ఇదే వేదిక నుంచి జైపూర్ మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి ప్రధాని దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణలు 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని తెచ్చాయని, కానీ భారత వ్యూహాత్మక నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల సక్రమ వినియోగంతో సంక్షోభాన్ని అధిగమించిందని తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా దేశీయంగా వంట గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగకుండా ప్రభుత్వం కట్టడి చేసిందని ప్రధాని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ధరల ప్రభావం ప్రజలపై పడకుండా ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలపై ఎదుర్కొన్న దాదాపు 75,000 కోట్ల రూపాయల భారీ నష్టాన్ని ప్రభుత్వమే భరించిందని వివరిస్తూ,
1: जो हालात थे उनमें घरेलू गैस सिलेंडर की कीमत 2000 रुपये तक जा सकती, लेकिन हमारे यहाँ अभी भी घरेलू LPG सिलेंडर 950 रुपये से भी कम में दिया जा रहा है। गरीबों को तो उज्ज्वला सिलेंडर 650 के भी भीतर पड़ रहा है। अप्रैल से जून के बीच ही डीजल पेट्रोल में 75,000 करोड़ रुपए से ज्यादा का घाटा कंपनियों को उठाना पड़ा, और इस घाटे को पूरा करने की जिम्मेदारी सरकारी खजाने से उठाई गई।
0: గుజరాత్లోని సానంద్లో ఏర్పాటు చేసిన సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓసాట్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. దేశీయ సాంకేతిక తయారీ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించారు. ఈ ప్లాంట్ ఏటా దాదాపు 500 కోట్ల సెమీకండక్టర్ చిప్

0: లను ఉత్పత్తి చేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా నిలిచిన భారత్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ విప్లవంలో తదుపరి దశకు చేరుకుందని స్పష్టం చేశారు. సానందలోని సీజీ సెమీ ఓసాట్ ప్లాంటు దేశీయ చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా సాంకేతిక స్వయం సమృద్దిని పెంచుతూ అంతర్జాతీయ సెమీ కండక్టర్ సరఫరా వ్యవస్థలో భారత్ను అగ్రస్థానానికి చేరుస్తుందని పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు వెల్లడించారు. జూలై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలను నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేసిన కేంద్ర మంత్రి, దేశానికి సంబంధించిన పలు కీలక ప్రాధాన్యత కలిగిన అంశాలపై ఈ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు. రాబోయే సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని కిరణ్ రిజిజు కోరారు. ధరల స్థిరీకరణ కోసం సేకరించే ఉల్లి మద్దతు ధరను ప్రభుత్వం 13% మేర పెంచింది. ఇప్పటి వరకు క్వింటాలకు 1875 రూపాయలుగా ఉన్న కొనుగోలు ధరను 2125 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. పెంచిన కొనుగోలు ధర వల్ల ఉల్లి సాగు చేసే రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని, అలాగే బఫర్ స్టాక్ సేకరణ వేగవంతమవుతుందని ఆ శాఖ పేర్కొంది. భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఈ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. గత ఏడాది సెప్టెంబరులో ఢిల్లీ వేదికగా ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పటిష్టం చేయడానికి, పెట్టుబడులకు సురక్షితమైన, పారదర్శకమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈ ఒప్పందం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2029 చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్లో పలు రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై అహ్మదాబాద్లో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి గుజరాత్ పరిధిలోని పనులు ఇప్పటికే 80% పూర్తయ్యాయని వెల్లడించారు. హైస్పీడ్ రైలు నెట్వర్క్ను విడతల వారీగా అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రి పేర్కొంటూ,
1: आप सब जानते हैं बुलेट ट्रेन का काम बहुत तेजी से चल रहा है. अगले साल 2027 में बुलेट ट्रेन का पहला सेक्शन इनॉग्रेशन करेंगे सूरत से बिलिमोरा का, और उसके बाद में वापी से सूरत, और उसके बाद में वापी से अहमदाबाद, और फिर अहमदाबाद से ठाणे, और फिर अहमदाबाद से मुंबई. बहुत तेजी से काम चल रहा है और अब ये प्रोजेक्ट करीब करीब 80% कम्प्लीट हो गया है. तो देश के लिए बहुत एक जो कई वर्षों से एक उम्मीद थी वो पूरी होगी.
0: తయారీ సాంకేతిక రంగాల్లో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని, దేశ రక్షణ రంగ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,000 కోట్ల రూపాయలకు చేరాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 686 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు నేడు 57 రెట్లు పెరిగాయని అన్నారు. మేక్ ఇన్ ఇండియా రక్షణ ఉత్పత్తులపై అంతర్జాతీయంగా ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు పైగా చేరిందని తెలిపారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు వారు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక సందేశాలను పంచుకున్నారు. భారతదేశ సాంస్కృతిక చైతన్యాన్ని స్వామి వివేకానంద పునరుజ్జీవింపజేశారని, కాలాతీతమైన భారతీయ జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ఉపరాష్టపతి పేర్కొన్నారు. దేశీయ బొమ్మల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, విదేశాల నుంచి బొమ్మల దిగుమతులు భారీగా తగ్గాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో 17వ టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ B2B ఎక్స్పోను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అత్యధిక

0: శాతం మేడ్ ఇన్ ఇండియా బొమ్మలే విక్రయమవుతున్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం యుఏపీఏ కింద పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 23 మంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీరంతా జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్టు ఆ శాఖ స్పష్టం చేసింది. వీరు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ల నుంచి భారత్కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దేశంలో విమానయాన రంగాన్ని సామాన్యుడికి మరింత చేరువ చేస్తూ ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు సవరించిన ఉడాన్ పథకం దోహదపడుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా భారీ వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈరోజు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక సందేశాన్ని పోస్టు చేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20ల సిరీస్లో భాగంగా 2 క్రికెట్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రాబోయే 4 రోజుల్లో గుజరాత్, హర్యానా, పంజాబ్, పాకిస్తాన్ అంతటా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: नमस्कार। आकाशवाणी की अखिल भारतीय साहित्यिक पत्रिका साहित्य भारती में आपका स्वागत है। नमस्कार। सावन अगर हकीकत है तो आषाढ़ एक कल्पना, ऐसी कल्पना जिसमें भरे होते हैं खुशी के रंग, झीनी बहार, गर्म हवाओं के बीच हल्की सी फुहरन जैसे।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్ర జగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆరాధన ఈ చిత్రం నుండి లతా మంగేష్కర్ పాడిన గీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటింది. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.